దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:05 కి వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్ర డిరిలే.

ఇంతవరకు తరంగిణి భక్తి సంగీత కార్యక్రమంలో హనుమాన్ మంజరి అనంతరం హనుమంతుడి భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఇప్పుడొక దేశభక్తి గీతం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన హక్కులు కాపాడేందుకు ప్రాధాన్యం ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలంగాణలో కొత్తగా ఎలాంటి మెట్రో రైల్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వలేదని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల పునరుద్దరణకు అవసరమైన డిజైన్ల రూపకల్పన జరుగుతోందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇక వార్తల వివరాలు. రాష్ట ప్రభుత్వం గిరిజన హక్కులు కాపాడేందుకు ప్రాధాన్యం ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్టంలోని గిరిజన ప్రాంత ప్రజల సంక్షేమం అభివృద్ది కార్యక్రమాలపై ఆ శాఖ అధికారులతో అమరావతిలోని సచివాలయంలో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. గిరిజనులకు మేలు చేసే విధంగా ప్రభుత్వం ముందు ఉంటుందని, వారు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. జీవో నంబర్ 3పై గత ప్రభుత్వంలో సుప్రీంకోర్టు తీర్పు, తదనంతర పరిణామాలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. స్థానికులకే ఉద్యోగాలు దక్కడం సహా పలు అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు. జీవో నంబర్ 3కి ఉన్న అన్ని ప్రత్యామ్నాయ అవకాశాలను కూటమి ప్రభుత్వం పరిశీలిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణలో కొత్తగా ఎలాంటి మెట్రో రైల్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వలేదని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వెల్లడించారు. ఆయన నిన్న రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ సభ్యులు ఆర్ కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు. దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న మెట్రో రైల్ ప్రాజెక్టులు, వాటి స్థితిగతులు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతుల గురించి అడిగిన ప్రశ్నకు ఆయన వివరంగా సమాధానమిచ్చారు. దేశవ్యాప్తంగా 26 నగరాల్లో 1,159 కిలోమీటర్ల పొడవైన మెట్రో రైలు నెట్వర్క్ అందుబాటులో ఉందని, హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ద్వారా రాష్ట ప్రభుత్వం పీపీపీ విధానంలో అమలు చేసిందని వివరించారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుకు వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద కేంద్ర ఆర్థిక శాఖ 1,204 కోట్ల రూపాయలు విడుదల చేసిందని, మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి మెట్రో ప్రాజెక్టు అమల్లో లేదని ఆయన తెలిపారు. గోదావరి పుష్కరాల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో ఆయన నిన్న మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండల పరిధిలోని మునిక్కూడలిని మోడల్ పుష్కర్ పంచాయతీగా తీర్చిదిద్దుతూ సుమారు 7 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పనుల అభివృద్దిని అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. మునిక్కూడలి మోడల్ నమూనాతో మిగిలిన పుష్కర పంచాయతీలు తీర్చిదిద్దాల్సి ఉన్నందున పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆదేశించారు. విజయవాడలో 2 రోజుల పాటు నిర్వహించే ఫ్యూచర్ రెడీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిట్రీట్ను హోంమంత్రి వి అనిత ఈరోజు ప్రారంభిస్తారు. ఈ రిట్రీట్లో భవిష్యత్ నేరాలను ఎదుర్కొనేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చెప్పారు. ఇందులో సైబర్ క్రైమ్, ఏఐ టెక్నాలజీ, మహిళలు, పిల్లల భద్రతపై చర్చిస్తామన్నారు. ఉగ్రవాదం, డ్రోన్ ముప్పు, ట్రాఫిక్ నిర్వహణ, పోలీసింగ్ సంస్కరణలపైన సమీక్షిస్తామని డీజీపీ తెలిపారు. రేపు జరిగే ముగింపు సభకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై దిశానిర్దేశం చేస్తారని డీజీపీ చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ

0: శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని తల్లికి వందనం పథకం లబ్ధిదారులైన విద్యార్థుల తల్లులతో మంగళగిరిలో మంత్రి లోకేష్ నిన్న ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం అందుతున్న తీరు, తల్లికి వందనం కింద ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం ఏ విధంగా ఉపయోగపడుతుందనే విషయాలపై మంత్రి వారిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల తల్లుల నుంచి పలు సలహాలు సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో 16,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని, ఈ ఏడాది మరో 3,000 పోస్టులు భర్తీ చేస్తామని వెల్లడించారు. విద్యార్థుల తల్లులతో మంత్రి లోకేష్ మాట్లాడుతూ,
1: అందుకే మీరు చూస్తే ప్రభుత్వ పాఠశాలలో చాగంటి కోటేశ్వర గారు రూపొందించిన నైతిక విలువలపై పుస్తకాలు మేము ఆయనే రూపొందించింది, ఆయనే రాసి నీట్ గా బుక్స్ చేసి చెప్పి ప్రతి సాటర్డే పిల్లలకు చెప్తారు. ఎందుకంటే నాన్నగారు అమ్మగారిని ఎట్లా చూసుకుంటే రోజు చూస్తా కదా. దాంతో అమ్మతో ఇట్లా మాడాలి, భార్యతో ఇట్లా మాడాలి, అక్కతో ఇట్లా మాడాలి, చెల్లితో ఇట్లా మాడాలి తెలుసు. పిల్లలు కూడా అదే అలవాటు. ఏ సమాజం అయితే మహిళల్ని గౌరవిస్తారో ఆ సమాజం అభివృద్ధి చెందిన సమాజం అని నేను బలంగా
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్దరణకు అవసరమైన డిజైన్ల రూపకల్పన జరుగుతోందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో నల్గొండ కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, బ్యారేజీల పునరుద్దరణలో ప్రభుత్వం పూర్తిగా శాస్త్రీయ విధానాన్ని అనుసరిస్తోందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాంకేతిక పర్యవేక్షణ కమిటీ, జాతీయ జలాశయాల భద్రతా ప్రాధికార సంస్థ, కేంద్ర జలసంఘం సూచనలకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం పునరుద్దరణ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగాన్ని, పొగాకు రంగాన్ని ఆదుకోవాలని రాష్ట మంత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామిలు నిన్న కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ని, మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్లను ఢిల్లీలో కలిసి పలు కీలక అంశాలపై వినతి పత్రాలు అందజేశారు. దేశంలోనే రొయ్యల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని, 2.5 లక్షల ఆక్వా రైతుల కుటుంబాలు ప్రత్యక్షంగా ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల ధరలు తగ్గడం, ఫీడ్ ధరలు పెరగడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని వివరించారు. 2025లో అమెరికా విధించిన అధిక టారిఫ్లతో భారత రొయ్యలపై మొత్తం 58% సుంకం చేరడంతో సుమారు 25,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, ఎగుమతి ఆర్డర్లు దాదాపు 50% రద్దు కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని మంత్రులు కేంద్ర మంత్రులకు వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో కొత్తగా 17 కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే అలైడ్ హెల్త్ కేర్ కోర్సులను అమలు చేయనున్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో నిన్న జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ NCAHP నిబంధనల ప్రకారం వీటిని దశల వారీగా ప్రారంభిస్తారు. నైపుణ్యం కలిగిన వైద్య సిబ్బందిని తయారు చేసేందుకే ఈ కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతి చంద్రశేఖర్ చెప్పారు. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాంధ్రపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఉపరితల ఆవర్తనంతో పాటు ద్రోణి విస్తరించి ఉందని తెలిపింది. వీటి ప్రభావంతో ఈరోజు రాష్టంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను వివరాలను వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు అందిస్తూ,
2: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు భారీ వర్షాలు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.

0: మరోవైపు తెలంగాణలో రాగల 5 రోజుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడన ప్రభావంతో ఈ వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట ప్రభుత్వం గిరిజనుల హక్కులు కాపాడేందుకు ప్రాధాన్యం ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలంగాణలో కొత్తగా ఎలాంటి మెట్రో రైల్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వలేదని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల పునరుద్ధరణకు అవసరమైన డిజైన్ల రూపకల్పన జరుగుతోందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: సంప్రతి వార్త ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెర్ట్జ్ పై ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఉదయ తిరంగిణి కార్యక్రమంలో ఆరోగ్య అమృతం శీర్షికన థైరాయిడ్ వ్యాధి కారణాలు నివారణ ఈ అంశంపై జనరల్ ఫిజిషియన్ డాక్టర్ జి మానస గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్. 8 గంటలకు శాస్త్రీయ సంగీత కార్యక్రమం, ఇందులో ఎంఎల్ వసంతకుమారి గారి కర్ణాటక గాత్ర సంగీతం వింటారు. 8:15 ఆంగ్లంల వార్తలు, 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయస్త కార్యక్రమం ప్రసారమవుతుంది. 9 గంటలకు చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు వినవచ్చు.

10 గంటలకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కింద రిలీవ్ అవుతాయి. 12:30కు తెలుగులో వార్తలు, 12:40కు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కింద రిలీవ్ అవుతాయి. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కింద నుండి, 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కింద నుండి రిలీవ్ అవుతాయి.

సాయంత్రం 5 గంటలకు చిత్రసీమలో తెలుగు స్నేహితాలు వినవచ్చు, 6 గంటలకు దేశభక్తి గీతం, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు, 6:10కి ప్రాంతీయ వార్తలు, 6:20 నిమిషాలకు ప్రసార విశేషాలు, 6:25కు సమాచార దర్శిని, సాయంత్రం 6:30కు యువాణి యువజనుల కార్యక్రమంలో ఆధునిక విద్యా విధానంలో సాంకేతికత పాత్ర, ఈ అంశంపై బి అనిల్ కుమార్ గారి ప్రసంగం, అనంతరం రాణి రుద్రమదేవి జీవిత విశేషాలు అందిస్తారు కుమారి అశ్విత. ఇక 7 గంటలకు ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05కు తెలుగులో వార్తలు, 7:15కు కిసాన్ వాణి వ్యవసాయ దళ కార్యక్రమం, 7:45కు వికసిత్ భారత హైదరాబాద్ కింద నుండి, 8 గంటలకు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు, 8:15కు పార్లమెంట్ రివ్యూ టెలి కింద రిలీ అవుతుంది, 8:30కు మనోరంజని, శ్రోతల ఉత్తరాలు ఇంకా వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం ఇది, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం ఉంటే, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 10:00 ద రికార్డింగ్ ఆఫ్ క్వశ్చన్ అవర్ ప్రొసీడింగ్స్ ఇన్ ది పార్లమెంట్, ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం రిలీ అవుతుంది. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 7 గంటలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో జిల్లా సమాచార లేఖ హైదరాబాద్ కేంద్రం అండి.

0: వాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు వినండి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సమాచార లేఖ. లేఖ అందిస్తారు శ్రీ జి మహేష్.
1: కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ సమగ్ర జాబితా సవరణలో భాగంగా జిల్లాలో చేపడుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. జిల్లాలో మొత్తం 678 పోలింగ్ కేంద్రాలుండగా 455,000 మందికి పైగా ఓటర్లున్నారు. జూన్ 25 నుంచి జులై 24 వరకు సవరణ ప్రక్రియ కొనసాగుతుండగా ఇప్పటికే బీఎల్ఓలు 90% పైగా ఓటర్లకు నమోదు ఫారాలను అందజేశారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎస్ఐఆర్ పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడంతో పాటు ఓటరు నమోదు ప్రక్రియలో ప్రజలు ఇబ్బందులు పడకుండా చూస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమేరి మండలంలోని 11 సరిహద్దు గ్రామాల్లో ప్రజలు ఇప్పటి వరకు 2 రాష్ట్రాల సంక్షేమ పథకాలను పొందుతున్నారు. ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియతో తాము ఒకే రాష్ట్రంలోకి రావాల్సి వస్తుందని తెలియడంతో తమ డిమాండ్లు పరిష్కరిస్తేనే ఎస్ఐఆర్ ప్రక్రియకు ఒప్పుకుంటామని డిమాండ్ చేయడంతో ఆర్డీఓ లోకేశ్వరరావు గ్రామాల్లోకి వెళ్లి క్షేత్రస్థాయిలో ప్రజలతో మాట్లాడి ఒప్పించారు. అయితే పరందోలి, ముఖదంగూడ గ్రామాల ప్రజలు మహారాష్ట ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ను కలిసి తమ సమస్యలు పరిష్కరించి తమను మహారాష్టలోనే భాగస్వాములు చేయాలని కోరారు. జిల్లాలో ప్రతి సంవత్సరం ఖరీఫ్ సాగు సమయంలో అటవీ అధికారులకు, పోడు సాగుదారులకు పోడు రగడ కొనసాగుతోంది. ఇదే క్రమంలో ప్రస్తుతం సంవత్సరం కూడా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోడు రగడ సాగుతుండగా జిల్లాలో పర్యటించిన మంత్రి జూపల్లి కృష్ణారావు పోడు సాగుదారుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని అటవీ శాఖ అధికారులకు సూచించారు. ఎన్నో సంవత్సరాల నుండి సాగులో ఉన్న వారి నుండి భూములు లాక్కునే ప్రయత్నం చేయకూడదని, కొత్తగా భూములు సాగు చేసుకోకుండా చూడాలన్నారు. జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై నిర్వహించే దిశ సమావేశం కలెక్టరేట్ లో హరిత అధ్యక్షతన జరగ్గా ఆదిలాబాద్ ఎంపీ నగేష్ హాజరై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆసిఫాబాద్ ను ఆస్పిరేషన్ జిల్లాగా కేంద్రం ప్రకటించిందని, దానికి అనుగుణంగా ఇస్తున్న నిధులను వినియోగించుకుని అభివృద్ది బాటన పయనించేలా చూడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం అధికారులపై ఉందన్నారు. అంగన్వాడీ, రేషన్ దుకాణాలలో ప్రధాని ఫోటో తప్పనిసరిగా ఉంచాలన్నారు. జిల్లాలో రైతులు ఖరీఫ్ పంటకు సంబంధించి పనులను ప్రారంభించి పత్తి విత్తనాలు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో నకిలీ పత్తి విత్తనాల పట్ల వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తం కావడంతో పాటు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటి నేతృత్వంలో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించి నకిలీల నివారణ చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ, పలుచోట్ల నిర్వహించిన తనిఖీలలో పోలీస్ అధికారుల సహాయ సహకారాలు తీసుకున్నామన్నారు. రాష్ట ప్రభుత్వం రైతులకు యూరియా పంపిణీ కోసం ప్రత్యేక అప్లికేషన్ తీసుకువచ్చిందని, జిల్లాలోని నెట్వర్క్ లేని ప్రాంతాలను గుర్తించి రైతులకు నేరుగా అక్కడికే యూరియా పంపించి స్పాట్ లో బుకింగ్ చేసి యూరియా అందించామన్నారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలో సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. గతంలో వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చిన ప్రాంతాలను గుర్తించి వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడమే కాకుండా కొత్త ప్రాంతాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి సీతారాం మాట్లాడుతూ, వర్షాకాలంలో జిల్లాలోని రవాణా లేని 135 గ్రామాలను గుర్తించి వాటిలో ఉన్న గర్భిణీలకు ఇబ్బందులు కాకుండా అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఖరీఫ్ సీజన్ వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో గిరిజనులు వారి గ్రామాలకు దగ్గరలోని అటవీ ప్రాంతాల్లో పశువులను తీసుకువెళ్లి ప్రత్యేకంగా పూజలు నిర్వహించే అకాడి ఉత్సవాలు జిల్లాలో ఆదివాసీలు కొనసాగిస్తున్నారు. గ్రామంలోని పురుషులంతా చిన్న పెద్ద తేడా లేకుండా అటవీ ప్రాంతాల్లోకి వెళ్లి అక్కడే సామూహిక వనభోజనాలు చేసి పశువులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ, గ్రామాల్లో ఎటువంటి వ్యాధులు రాకుండా ఉండటంతో పాటు పశువులు మేపడానికి, ఇతర పనులకు అడవిలోకి వెళ్లే గిరిజనులను అడవి తల్లి రక్షించాలనే ఉద్దేశంతో అకాడి నిర్వహిస్తామన్నారు. జిల్లాలో నాణ్యమైన విద్యుత్తును వినియోగదారులకు అందించే దిశగా విద్యుత్ శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కవ్వాల్ టైగర్ జోన్ కు ఆనుకుని కారిడార్ ఉండటంతో అటవీ ప్రాంతాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్న నేపథ్యంలో జిల్లా విద్యుత్ శాఖ అధికారి ఉత్తమ్ మాట్లాడుతూ, జిల్లాలోని అటవీ

0: ప్రాంతంలో వెళ్లే 216 కిలోమీటర్ల విద్యుత్ వైర్లకు కవర్ కండక్టర్లు అమరుస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో మార్పులు చేసి నూతనంగా తీసుకువచ్చిన వీబీజీ రామ్జీ పథకంపై జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ అధికారి దత్తారావు మాట్లాడుతూ పథకం అమలుకు సర్వం సిద్ధం చేసినట్లు తెలిపారు. గతంలో జిల్లాలో 266 పనులు గుర్తించామని, ప్రస్తుతం ఆ సంఖ్యను పెంచి 318 చేశామన్నారు. కూలీ దినాలను 125 రోజులకు పెంచడంతో పాటు కూలీ రేటు కూడా 1 రూపాయి పెంచినట్లు తెలిపారు. రాష్ట వ్యాప్తంగా రహదారుల అభివృద్దిలో భాగంగా తీసుకొచ్చిన ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పథకమైన హ్యామ్ 1లో జిల్లాలో ప్రధాన మార్గమైన ఉట్నూర్ ఎక్స్ రోడ్డు నుంచి ఆసిఫాబాద్ వరకు, కాగజ్ నగర్ ఎక్స్ రోడ్డు నుంచి సిర్పూర్ మీదుగా మాకుడి వరకు డబల్ రోడ్డు కోసం మొత్తం 300 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది.
1: ఇంతవరకు జి మహేష్ అందించిన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సమాచార లేఖ విన్నారు. లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఈ ఏడాది జూన్ నాటికి దాదాపు 55.49 కోట్ల మంది వినియోగదారులు యూపీఐలో చేరినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 3 దేశాల పర్యటన భాగంగా 2వ విడతలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర మెసడోనియా చేరుకున్నారు. డెంగ్యూ జ్వరానికి మొదటి టీకాను మన దేశం ఆమోదించింది. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. నీట్ పేపర్ లీక్ కేసు ఇతర అంశాలపై ప్రతిపక్షాల నినాదాలు గందరగోళం కారణంగా పార్లమెంటు ఉభయ సభల కార్యకలాపాలు నిన్న పదే పదే వాయిదా పడ్డాయి. ప్రతిపక్షాల నిరసన కారణంగా లోక్సభ 7 సార్లు వాయిదా పడగా రాజ్యసభ 6 సార్లు వాయిదా పడింది. ఈ అంతరాయాల కారణంగా ఉభయ సభల్లోనూ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టలేదు. ప్రతిపక్షాల గందరగోళం మధ్య దిగువ సభలో కేంద్రం తరఫున కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026 ప్రవేశపెట్టారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు ప్రస్తుతం ఉన్న 33 మంది న్యాయమూర్తుల సంఖ్యను 37కు పెంచేందుకు 1956 నాటి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య చట్టాన్ని మరింతగా సవరించడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. రాజ్యసభలో ఉదయం 11 గంటలకు కార్యకలాపాలు ప్రారంభమైనప్పుడు 9 మంది నూతనంగా ఎన్నికైన తిరిగి ఎన్నికైన సభ్యులు ఎగువ సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఉభయ సభల్లోనూ నీట్ మొదలైన అంశాలపైన గందరగోళం చెలరేగడంతో సభలు ఇవాళకి వాయిదా పడ్డాయి. ఈ ఏడాది జూన్ నాటికి దాదాపు 55.49 కోట్ల మంది వినియోగదారులు యూపీఐలో చేరినట్లు ప్రభుత్వం వెల్లడించింది. లోక్సభలో ఒక ప్రశ్నకిచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ విషయం తెలియజేస్తూ 2025-26 ఆర్థిక సంవత్సరంలో యూపీఐ లావాదేవీలు 24,162 కోట్లకు విలువ పరంగా 314 లక్షల కోట్ల రూపాయలకు పెరిగినట్లు చెప్పారు. యూపీఐ ఆధారిత లావాదేవీలను సురక్షితంగా పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం, భారత రిజర్వ్ బ్యాంక్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వివిధ కార్యక్రమాలు చేపట్టాయని పంకజ్ చౌదరి వెల్లడించారు. వ్యక్తుల మధ్య P2P వ్యక్తి నుంచి వ్యాపారికి P2M జరిగే చెల్లింపులను సులభతరం చేయడానికి యూపీఐని వివిధ దేశాల చెల్లింపు వ్యవస్థలతో అనుసంధానించినట్లు కూడా మంత్రి తెలియజేశారు. జాతీయ బొగ్గు గ్యాసిఫికేషన్ మిషన్ కింద 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్ సామర్థ్యాన్ని సాధించాలనే అత్యంత ప్రతిష్టాత్మకమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే తెలియజేశారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకిచ్చిన లిఖితపూర్వక సమాధానంలో మంత్రి నిన్న ఈ విషయం తెలియజేస్తూ ఇప్పటి వరకు సుమారు 22.6 మిలియన్ టన్నుల వార్షిక బొగ్గు గ్యాసిఫికేషన్ సామర్థ్యం అందుబాటులో ఉందని, లేదా అమల్లో ఉందని వెల్లడించారు. జాతీయ లక్ష్యాన్ని సాధించే దిశగా మరింతగా ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం 37,500 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో సర్ఫేస్ కోల్ అండ్ లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం మరో పథకాన్ని ప్రారంభించిందని కూడా మంత్రి చెప్పారు. తన 3 దేశాల పర్యటనలో భాగంగా 2వ విడతలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర మెసడోనియా చేరుకున్నారు. భారత రాష్ట్రపతి ఉత్తర మెసడోనియాలో పర్యటించడం ఇదే మొదటిసారి. మెసడోనియా అధ్యక్షురాలు గోర్దానా సిల్జానోవ్స్కా డవ్కోతాతో ద్రౌపది ముర్ము ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే ఆమె ప్రధానమంత్రిని, అసెంబ్లీ స్పీకర్ను కూడా కలుసుకుంటారు. ఉత్తర మెసడోనియా అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. వ్యవసాయం, ఫార్మాసిటికల్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఐటీ, ఐటీఈఎస్ వంటి ప్రాధాన్య రంగాల్లో ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఇరు దేశాలు ఆసక్తి కలిగి

0: నై. అంతకుముందు మోల్డోవాలో పర్యటించిన రాష్ట్రపతి ముర్ము అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న అనేక రంగాల్లో సహకారానికి అపారమైన అవకాశం ఉందని పేర్కొంటూ, భారత మోల్డోవాల మధ్య మరింత విస్తృతమైన ఆర్థిక సంబంధాల కోసం ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు.
1: India also offers good business opportunities for Moldovan companies for trade and business. We remain committed to fostering a transparent, predictable and investor-friendly business environment. I invite Moldovan businesses to come and explore India. I also encourage Indian businesses to look at the opportunities in Moldova. Your enterprise, vision and commitment will be instrumental in building enduring economic partnerships.
0: చీసినౌలో జరిగిన భారత మోల్డోవా బిజినెస్ ఫోరంలో ప్రసంగిస్తూ రాష్ట్రపతి తన పర్యటన రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, ప్రజా సంబంధాల రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుందని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. యుక్రెయిన్లోని ఒడెసా నౌకాశ్రయం నుంచి బయలుదేరుతున్న ఎంవి గోల్డెన్ లియో అనే నౌకపై జరిగిన దాడిని మన దేశం తీవ్రంగా ఖండించింది. ఈ దుర్ఘటనలో 4 భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోగా మరో వ్యక్తి ఆసుపత్రిలో విషమమైన పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. సంఘటన జరిగిన సమయంలో 5 భారతీయ పౌరులతో కలిపి మొత్తం 17 మంది సిబ్బంది ఎంవి గోల్డెన్ లియో నౌకలో ఉన్నట్లు తెలుస్తోంది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం, అమాయకులైన పౌర సిబ్బందిని ప్రమాదంలో పడ్డం లేదా నౌకాయాన స్వేచ్ఛకు వాణిజ్యానికి ఆటంకం కలిగించడం అత్యంత గర్హనీయమని, దీన్ని నివారించాలని మంత్రిత్వ శాఖ తన సందేశంలో పునరుద్ఘాటించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ న్యూఢిల్లీలో పనామా విదేశాంగ మంత్రి హావియర్ ఎడ్వార్డో మార్టినెజ్ అచావాస్తో సమావేశమయ్యారు. నిన్న జరిగిన సమావేశంలో లాటిన్ అమెరికా కరీబియన్ ప్రాంతానికి ప్రవేశ ద్వారంగా పనామాతో భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉందని డాక్టర్ జయశంకర్ చెప్పారు.
2: We hope that your visit will further strengthen our relationship across all domains. We had met recently during the 5th India SICOM ministerial meeting which the two of us had co-chaired. Your current visit builds on the momentum of high-level exchanges that we've had, and I believe that both our governments, both our leaders are very keen at deepening and widening our partnership.
0: పనామా విదేశాంగ మంత్రి పర్యటన అన్ని రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపరుస్తుందని విదేశాంగ మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. టకేడా బయోఫార్మాసిటికల్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేసిన క్యూడెంగా వ్యాక్సిన్కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా మార్కెట్ అనుమతి మంజూరు చేయడంతో భారత్లో తన తొలి డెంగ్యూ వ్యాక్సిన్ను దేశం ఆమోదించింది. ప్రతి సంవత్సరం లక్షలాది మందిని ప్రభావితం చేసే దోమల ద్వారా సంక్రమించే డెంగ్యూ వ్యాధితో పోరాడడంలో ఈ వ్యాక్సిన్ భారతదేశంలో ఒక ముందడుగని టకేడా తన ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ వ్యాక్సిన్ను 4 నుంచి 60 సంవత్సరాల వయసు గల వ్యక్తుల కోసం ఆమోదించారని, గతంలో ఎప్పుడైనా డెంగ్యూ జ్వరం సోకిందా లేదా అనే దాంతో సంబంధం లేకుండా ఈ టీకా ఇవ్వచ్చునని సంస్థ పేర్కొంది. క్యూడెంగాకు ముందస్తు టీకా స్క్రీనింగ్ అవసరం లేదు. దీనివల్ల అర్హులైన వ్యక్తులు గతంలో డెంగ్యూ ఇన్ఫెక్షన్ కోసం పరీక్ష చేయించుకోకుండానే వ్యాక్సిన్ను పొందవచ్చు. పట్టణీకరణ, వాతావరణంలో మార్పులు, మారుతున్న దోమలు పెరిగే ప్రాంతాలు, జనాభా పెరుగుదల కారణంగా గత 2 దశాబ్దాల్లో డెంగ్యూ కేసులు బాగా పెరుగుతున్నాయని, ప్రపంచంలోనే అత్యధిక డెంగ్యూ భారం మోస్తున్న దేశాల్లో భారతదేశం ఒకటిగా ఉందని ఈ సంస్థ తెలియజేసింది. క్యూడెంగా అనేది లైవ్ అటెన్యుయేటెడ్ టెట్రావలెంట్ వ్యాక్సిన్, అంటే ఇది 4 డెంగ్యూ వైరస్ సీరోటైపుల నుంచి రక్షించేందుకు రూపొందించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ ఏడాది ప్రతిష్టాత్మకమైన లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారానికి ఎంపికారు. తిలక్ 160వ వర్ధంతి సందర్భంగా 1 ఆగస్టున పుణెలో ఈ అవార్డు ప్రదానం చేయనున్నారు. లోకమాన్య తిలక్ స్మారక ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ రోహిత్ తిలక్ ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయం ప్రకటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మొదలైన వారు ఈ సభకు హాజరవుతారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్లో అక్కడక్కడ రేపు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది, రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 2-3 రోజుల్లో మధ్యప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారతదేశంలో కొన్ని భాగాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులు నెలకొంటాయి. ఆఫ్ఘనిస్తాన్లోని తూర్పు ప్రాంతంలో నూరిస్తాన్ ప్రావిన్స్లో నిన్న కురిసిన భారీ వర్షాల కారణంగా సంభవించిన

0: ఆకస్మిక వరదల్లో కనీసం 20 మంది మరణించారు, 100 మందికి పైగా గల్లంతైనట్లు ఆఫ్ఘనిస్తాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తెలియజేసింది. విశేషాలు మరొకసారి. ఈ ఏడాది జూన్ నాటికి దాదాపు 55.49 కోట్ల మంది వినియోగదారులు యూపీఐలో చేరినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 3 దేశాల పర్యటనలో భాగంగా 2వ విడతలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర మెసడోనియా చేరుకున్నారు. డెంగ్యూ జ్వరానికి మొదటి టీకాను మన దేశం ఆమోదించింది. దీంతో ఈ టీకా 4 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు వారి వరకు అందుబాటులోకి వచ్చింది. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో ఆరోగ్యమృతం శీర్షికన థైరాయిడ్ వ్యాధి కారణాలు నివారణ ఈ అంశంపై జనరల్ ఫిజిషియన్ డాక్టర్ జి మానసగారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్.
1: శ్రోతలకు నమస్కారం. మన శరీరంలోని హార్మోన్ల సమతుల్యతకు కీలకమైన గ్రంథి థైరాయిడ్. అలసట, బరువు మార్పులు, జుట్టు రాలటం, గుండె వేగం పెరగటం వంటి చిన్న లక్షణాల వెనుక కూడా థైరాయిడ్ సమస్యలు ఉండవచ్చు. మరి అసలు థైరాయిడ్ అంటే ఏమిటి? ఈ థైరాయిడ్ సమస్యలు ఎందువల్ల వస్తాయి? వీటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలా అనేక అంశాల మీద మనకు అవగాహన కల్పించడం కోసం ఈ రోజున మన ఆకాశవాణి కేంద్రానికి డాక్టర్ జి మానస గారు విచ్చేశారు. వీరు జనరల్ ఫిజిషియన్గా ఉన్నారు. మరి వీరిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం
2: అండి. నమస్కారం అండి.
1: ఈ థైరాయిడ్ అంటే ఏమిటండి? ఇది మన శరీరంలో ఎటువంటి పాత్రను నిర్వహిస్తుంది?
2: థైరాయిడ్ అంటే మనకి మెడ ముందు భాగంలో ఉండే ఒక చిన్న గ్లాండ్ అండి. అందులో మనకి హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. రెండు రకాల హార్మోన్స్, T3 T4 లాంటివి ప్రొడ్యూస్ అవుతాయి, థైరాయిడ్ హార్మోన్స్ అంటారు. అవి మన బాడీకి ఏ రకంగా సహాయపడతాయి అంటే, దానికి హార్ట్ రేట్ అనేది, బాడీ వెయిట్ అనేది మెయింటైన్ చేయడం కానీ, టెంపరేచర్ మెయింటైన్ చేయడం కానీ, మనకి హార్ట్ రేట్తో పాటు మనకి బీపీ మెయింటైన్ చేయడము, ఇంకోటి ఏంటి అంటే మెటబాలిక్ రేట్ అని ఉంటుంది. అంటే మనం ఎంత పని చేసినా కూడా అది మంచిగా ఉంటేనే మనం అలసట లేకుండా ఉండగలుగుతాము. సో అలాంటివన్నిటిని మనకు సహాయపడుతుంది థైరాయిడ్ హార్మోన్స్ అనేవి.
1: ఇందులో మీరు ఇందాక రకాలు చెప్పారు, ఏది హైపోథైరాయిడిజం అని, హైపర్థైరాయిడిజం అంటే ఏంటివి, ఇది ఏంటి?
2: ఇవి థైరాయిడ్ ప్రాబ్లం అనేవి రెండు రకాలు ఉంటాయండి. హైపో ఉండొచ్చు, హైపర్ థైరాయిడ్ అని ఉంటుంది. హైపో అంటే ఏంటి అంటే మన బాడీలో తక్కువ ప్రొడ్యూస్ అవుతాయి హార్మోన్స్ అనేవి, ఆ గ్లాండ్ నుండి తక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. T3 T4 అనేవి తక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. దానివల్ల ఏమనిపిస్తుంది అంటే పేషెంట్స్ చాలా మందికి ఏంటి, జుట్టు రాలిపోవడం ఎక్కువ, బరువు పెరిగిపోవడం సడన్ గా. మేడం, మేము 1 ఇయర్ ముందు వరకు మంచిగానే ఉండే, ఇప్పుడు 1 ఇయర్ నుండి సడన్ గా అంతే తిన్నా సరే బరువు పెరుగుతున్నాము, అలసట, కొంచెం పని చేసినా కూడా నీరసంగా అనిపించడం, అలసట అవ్వడము, ఇంకా కాలవాపులు రావడం కానీ, జుట్టు ఎక్కువ రాలిపోవడము, ఇంకా మొహం వాపు రావడము, గొంతు బొంగురు పోవడం కానీ, ఫీమేల్స్కి అయితే మెయిన్గా మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం కానీ, అలాంటివి వస్తూ ఉంటాయి. ఇంకో రకం ఏంటి అంటే మనకి హైపర్ థైరాయిడ్ అంటే మన బాడీలో ప్రొడ్యూస్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి, ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంటాయి. దానివల్ల ఏంటి, గుండె దడ రావడం కానీ, రాత్రి చెమటలు ఎక్కువ పట్టడం కానీ, నిద్ర సరిగ్గా పడుకోలేకపోతారు, నిద్ర పట్టదు సరిగ్గా, ఎంత తిన్నా అంతే తిన్నా సరే, కొంచెం ఎక్కువ తిన్నా సరే బరువు ఊరికే తగ్గిపోతూ ఉంటారు. వాళ్ళకి మెటబాలిక్ రేట్ అనేది ఎక్కువ ఉండేవరకు తగ్గిపోతూ ఉంటారు. ఈ రెండు రకాలు అనేవి మనకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ మనం తరచూ చూస్తుంటాం. ఈ రెండిట్లో మనకు కామన్ ఏంటి అంటే అయోడిన్ డెఫిషియన్సీ అనేది కామన్ మన ఇండియాలో. అయోడిన్ డెఫిషియన్సీ వల్ల హైపో థైరాయిడ్ వస్తుంటది, అంటే హార్మోన్స్ అనేవి తక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి మనకి.
1: ఇంకోటి ఇప్పుడు హైపర్ అనేది మరి అది దేని వల్ల వస్తుందంటారు?
2: హైపర్ అనేది ఆటో ఇమ్యూన్ హైపర్ థైరాయిడిజం అంటారు. ఆటో ఇమ్యూన్ అంటే ఏంటి అంటే మన బాడీలో ఇప్పుడు ఏదైనా రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ అంటారు. ఆ ఇమ్యూనిటీ అనేది మనం ఏదైనా బాక్టీరియా వైరస్ వచ్చినప్పుడు దాన్ని చంపడానికి మనం యూజ్ చేసుకుంటాము. ఆ సెల్స్ ని, ఆ చెడు సెల్స్ ని చంపడానికి మన ఇమ్యూనిటీ మనని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. కానీ ఈ ఆటో ఇమ్యూనిటీ ఏంటి అంటే ఆ ఇమ్యూనిటీ మన సెల్స్ మీద అటాక్ చేస్తూ ఉంటుంది.
1: అసలు మరి థైరాయిడ్ రావడానికి అంటే ఆహారంలో లోపం అంటారా, లేకపోతే జన్యుపరంగా లోపం అంటారా, ఎందుకు?
2: ఫ్యామిలీ హిస్టరీ కూడా ఉంటుందండి.

0: కానీ ఆహారంలో అనేది మనం అవాయిడ్ చేసేది. అయోడిన్ డెఫిషియన్సీ అనేది ఉంటుంది. మనం ఇప్పుడు మనకి ఫుడ్ ఎంత ఇంపార్టెంటో, మనకి మన ఆహారం ఎట్లా, మనం తినే ఫుడ్ ఎట్లా ఇంపార్టెంటో, థైరాయిడ్కి ఫుడ్ ఏంటి అంటే అయోడిన్. అయోడిన్ అనేది థైరాయిడ్కి ఫుడ్. సో ఈ మధ్య ఏంటి అంటే అందరూ పింక్ సాల్ట్ అని ఒకటి వస్తూ ఉంటుంది, పింక్ సాల్ట్ అది చాలా అందులో న్యాచురల్ అయోడిన్ ఉంది అని అంటూ ఉంటారు. కానీ అది చాలా అపోహ అండి. ఎందుకంటే మన గవర్నమెంట్ మనకి యాక్చువల్గా స్టార్ట్ చేసింది అయోడైజ్డ్ సాల్ట్ అని ఉంటుంది, వైట్ సాల్ట్ అంటే సాల్ట్లో తెల్ల సాల్ట్లో మన అయోడిన్ పెట్టి పంపిస్తున్నారు, ప్రొడక్షన్ అలా అవుతుంది. ఎందుకు అని అంటే ఈ హైపోథైరాయిడిజంని మనము నివారించుకోవడానికి అది ప్రొడక్షన్ చేస్తున్నారు వాళ్ళు, మన గవర్నమెంట్ అనేది స్టార్ట్ చేశారు అయోడైజ్డ్ సాల్ట్ అనేది. సో ఈ మధ్య పేషెంట్స్ అందరూ ఏం చేస్తున్నారంటే పింక్ సాల్ట్ హెల్దీ, పింక్ సాల్ట్ హెల్దీ అని మొత్తం. ఈ మధ్య ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చారు నా దగ్గరకి అయితే, వాళ్ళు 1 ఇయర్ నుండి పింక్ సాల్టే వాడారు, మొత్తం పింక్ సాల్టే వాడారు. ఆమెకు చూస్తే హైపోథైరాయిడిజం వచ్చింది. ఎందుకు అంటే మనం మన థైరాయిడ్ కి కావాల్సిన ఫుడ్ మనం ఇవ్వట్లేదు, ఓన్లీ పింక్ సాల్ట్ వాడుతున్నందుకు ఆమెకు అయోడిన్ అనేది ఆమె బాడీకి అందక థైరాయిడ్ హార్మోన్స్ అనేవి సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వలేదు. సో ఆమెకు హైపోథైరాయిడ్ అనేది డిసీజ్ వచ్చింది ఆమెకి. సో అది మన చేతిలో ప్రివెంట్ చేసుకునేది ఉంది అయోడిన్ డెఫిషియన్సీ అనేది.
1: సరే, అయోడిన్ డెఫిషియన్సీ కోసం మనం అయోడిన్ సాల్ట్ వాడుతున్నాం కదా, మరి అది ఎక్కువ మాతాదులో వాడితే ఏమైనా డేంజర్ అయ్యే అవకాశం ఉంది అంటారు? రెగ్యులర్ గా అంటే ఇప్పుడు మనం ప్రతి నెల కంటిన్యూగా వాడితే మనకు సఫిషియంట్ గా అయోడిన్ శాతం అనేది లిమిటెడ్ కన్నా మన శరీరానికి ఎక్కువ అందినప్పుడు ఏమన్నా అనర్థాలు జరుగుతాయా?
0: అయోడిన్ ఎక్కువ తీసుకున్నందుకు అప్పుడు మనకి హైపర్ లోకి వెళ్లే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పుడు 1-2 సంవత్సరాలు ఎక్కువ తీసుకుంటే అయ్యే ఛాన్స్ ఉంటది. ఈ 2-3 నెలలు అలా తీసుకుంటే, షార్ట్ టర్మ్ లో తీసుకుంటే ఛాన్స్ అలాంటిది ఏమి ఉండదు. కానీ ఎక్కువ రోజులు తీసుకున్నాం అనుకోండి, దాంతో థైరాయిడ్ తో పాటు థైరాయిడ్ పెరిగే ఛాన్స్ ఉంటది, హైపర్ థైరాయిడ్ లోకి వెళ్లే ఛాన్స్ ఉంటది. దాంతో పాటు ఇంకేంటి, బీపీ పెరిగే సమస్యలు ఉంటాయి. ఇది ఒక్కటే సమస్య థైరాయిడ్ ఒక్కటే ఉండదు. ఎక్కువ మోతాదులో తీసుకున్నాం అనుకోండి, ఒక థైరాయిడ్ దగ్గర ప్రాబ్లం ఉండదు, థైరాయిడ్ తో పాటు బీపీ పెరిగే ఛాన్స్ ఉంటది, వెయిట్ పెరిగే ఛాన్స్ ఉంటది, వాటర్ మన బాడీలో ఎక్కువ నిల్వ ఉండేసి బరువు బాగా పెరగడము, వాపులు రావడం అలాంటి ఛాన్స్ కూడా ఉంటుంది మనకి.
1: సాధారణంగా ఇప్పుడు థైరాయిడ్ సమస్య తీసుకున్నట్టుంటే మహిళల్లో ఎక్కువ ఉంటుందండి, పురుషుల్లో ఎక్కువగా వస్తుందా?
0: పురుషుల్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఫీమేల్స్ లో ఎందుకు ఎక్కువ అంటే, ఫీమేల్స్ లో హార్మోనల్ చేంజెస్ చాలా ఎక్కువ అవుతుంటాయి. అంటే ప్రెగ్నెన్సీ కానివ్వండి, లేకపోతే డెలివరీ, మెనోపాజల్, 50 ఇయర్స్ దాటిన వాళ్ళకి మెన్సెస్ ఆగిపోయిన తర్వాత అదొక స్టేజ్ లో వాళ్ళకి వేడి పొగల్లాగా అనిపిస్తూ ఉంటాయి, దాన్ని మెనోపాజ్ అంటాం మనం. ఇవన్నీ చేంజెస్ ఫీమేల్స్ లో ఉంటాయి. ప్రతి స్టేజ్ ఆఫ్ హర్ లైఫ్ లో ప్రెగ్నెన్సీలో హార్మోనల్ చేంజెస్ వల్ల సివియర్ హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు డెలివరీ తర్వాత కూడా హార్మోనల్ చేంజెస్ ఉంటాయి, వాటన్నిటి వల్ల మనకి ఫీమేల్స్ లో ఎక్కువ చూసే ఛాన్స్ ఉంటుంది. మనకి మేల్స్ లో కూడా ఉంటాయి, కానీ మేల్స్ లో కంటే ఫీమేల్స్ లో మనకు అది చాలా ఎక్కువ ఉంటుంది.
1: అంటే మీరు పర్టికులర్ గా ఒక ఏజ్ చెప్పారు, 40 ఇయర్స్ కొంచెం ఆ ఏజ్ అంటున్నారు కదా, యువకుల్లో యూత్ల్లో కూడా వస్తున్నాయి కదా?
0: వస్తాయండి.
1: అంటే ఇవి కూడా హార్మోన్స్ సమతుల్యత అంటే మెదడుకు ఎట్లా వాళ్ళ ప్రభావం చూపుతుందంట, దానికి కారణాలు ఏంటి?
0: 20-30 ఇయర్స్ ఏజ్ అనేది సంబంధం లేదండి. ఎందుకంటే చిన్న పిల్లల్లో కూడా రావచ్చు, మనకి కంజనైటల్ హైపోథైరాయిడిజం అంటాం దాన్ని, చిన్న పిల్లల్లో కూడా రావచ్చు. అది మదర్ సరిగా, మదర్ ప్రెగ్నెన్సీలో అయోడిన్ టాబ్లెట్స్ ఆల్రెడీ మదర్ కి థైరాయిడ్ ఉండి అయోడిన్ టాబ్లెట్స్ సరిగా తీసుకోలేదు అనుకోండి, అది చిన్న పిల్లల్లో కంజనైటల్ హైపోథైరాయిడిజం లాగా వస్తూ ఉంటుంది మనకి. సో ఏజ్ తో సంబంధం లేదు, కానీ మనకి థైరాయిడ్ అనేది వస్తూ ఉంటుంది. యువతుల్లో కూడా మనకి హార్మోనల్ చేంజెస్ కానీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అనేవి ఈ మధ్య చాలా ఎక్కువ అవుతున్నాయి. అంటే సరిగ్గా నిద్ర పోకపోవడం కానీ, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి అంటే ఊరికే ఒక దగ్గర కూర్చోవడం కానీ, మన వర్క్స్ కూడా అలా ఉండిపోతున్నాయి కాబట్టి కొంచెం రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండకపోవడం కానీ. ఇంకోటి ఏంటి అంటే ఐరన్ డెఫిషియన్సీ. ఐరన్ అనేది మనకి బాడీలో తక్కువ ఉన్నా సరే మనకి థైరాయిడ్కి దారి చూపిస్తుంది, థైరాయిడ్ డిసీజ్కి. సో మనకి ఇవన్నీ కారణాల వల్ల యంగ్ పేషెంట్స్లో కూడా, యువతుల్లో యువకుల్లో కూడా చూసే ఛాన్స్ ఉంటుంది మనము ఖచ్చితంగా.
1: ఇప్పుడు మనకు శరీరంలో థైరాయిడ్ వచ్చింది అనుకున్నప్పుడు మనకి ఎలాంటి లక్షణాలు కనపడుతుంటాయి?
0: ఇప్పుడు మనం 2 రకాలు అనుకున్నాం కదండి, ఇప్పుడు హైపోథైరాయిడ్ అనుకున్నాం, హైపర్ థైరాయిడ్ అనుకున్నాం. హైపోలో మనకి ఎప్పుడు కనిపించేది 90% వరకు 90% వరకు మనకి అనిపించేది హైపోథైరాయిడిజం మన కంట్రీలో మటుకు. వాళ్ళకి కనిపించేది ఏంటి, హెయిర్ లాస్ కానీ, ఎక్కువ జుట్టు రాలిపోవడం కానీ, కాలవాపులు రావడం, గొంతు బొంగురు పోవడం కానీ, మలబద్ధకం రావడం, కాన్స్టిపేషన్ రావడం కానీ, వెయిట్ సడన్ గా పెరిగిపోవడం, అంతే తిన్నా సరే సడన్ గా పెరిగిపోవడం కానీ వెయిట్, అలా కొన్ని లక్షణాలు కనిపిస్తుంటాయి మనకి హైపోలో. హైపర్ థైరాయిడిజం అంటే ఏంటంటే హార్మోన్స్ అనేవి ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంటాయి. అందులో ఏం కనిపిస్తుంటది అంటే బరువు తగ్గిపోతుంటారు, ఎందుకంటే ఈ థైరాయిడ్ హార్మోన్ వల్లనే మనకి వెయిట్ మెయింటైన్ అవుతూ ఉంటది. థైరాయిడ్ ఎక్కువ అయిపోయింది అనుకోండి మనకి వెయిట్ కూడా లాస్ అయిపోతూ ఉంటాం మనము, ఎక్కువ బరువు తగ్గిపోవడం కానీ, చెమటలు ఎక్కువ పడుతూ ఉంటాయి. రోజుతో సంబంధం లేకుండా నైట్ కానీ పొద్దున్న కానీ కొంచెం చిన్న పని చేయగానే చెమటలు ఎక్కువ పడుతుండడం కానీ, గుంటే దడ రావడం కానీ, నిద్ర అసలు పట్టకపోవడం కానీ, దడతో పట్టకపోవడం కానీ, చెమటల వల్ల కానీ దేని వల్ల కానీ అసలు పట్టకపోవడం దాని హైపర్ థైరాయిడ్ లక్షణాలు. హైపర్ థైరాయిడ్

0: పేషెంట్స్ ఫీమేల్ పేషెంట్స్ కూడా మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి.
1: సరే, ఇప్పుడు ఈ లక్షణాలు కనపడంగానే డాక్టర్ దగ్గరికి వాళ్ళు వస్తారు కదా, వీటికి నిర్ధారణ అనేది మీరు ఆ లక్షణాలు బట్టి చేస్తారా లేకపోతే ఇంకేమైనా టెస్టులు లాంటివి ఏమైనా చేస్తారా?
0: లక్షణాలు బట్టి మాకు ఒక డౌట్ ఉంటుందండి, కానీ మన కన్ఫర్మేటరీ ఏంటి అంటే టెస్ట్ వల్ల కన్ఫర్మ్ చేయవచ్చు. మనము థైరాయిడ్ టెస్ట్ అనేది చేస్తాం, మనము T3, T4, TSH అనేది తెలుస్తుంది మనకి.
1: ఇప్పుడు T3, T4, TSH ఏ రేంజ్ లో ఉంటే మనం థైరాయిడ్ ఉంది అనుకుంటాం, ఏ రేంజ్ లో ఉంటే థైరాయిడ్ లేదు అనుకుంటాం?
0: T3, T4 ఫ్లక్చుయేట్ అవ్వచ్చు, కానీ మనం మెయిన్ గా చూసుకోవాల్సింది ఏంటి అంటే TSH. అది 0.5 to 4.5 వరకు నార్మల్ ఉంటుంది మనకి. ఇప్పుడు నార్మల్ ప్రెగ్నెన్సీలో వేరే వాల్యూస్ ఉంటాయి, మన కట్ ఆఫ్ వాల్యూస్ అనేవి ప్రెగ్నెంట్ కాకుండా వేరే మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ అందులో ఉండే వాళ్ళకి 4.5 వరకు కట్ ఆఫ్. 4.5 కి పెరిగింది అనుకోండి, అప్పుడు థైరాయిడ్ ఉన్నట్టు మనము నిర్ధారించుకోవచ్చు.
1: అంటే మీరు అన్నట్టు ఇందాకంటే ప్రెగ్నెన్సీలో కూడా వచ్చే అవకాశం ఉంది థైరాయిడ్ అంటున్నారు కదా, ప్రెగ్నెన్సీలో వచ్చినప్పుడు థైరాయిడ్ మాత్రలు వాడితే మళ్ళీ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత తగ్గుతుందనే అవకాశం ఉంటుందా లేదా కంటిన్యూ చేయాల్సి వస్తుందా?
0: అది చెప్పలేమండి, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో మనకి చాలా మంది పేషెంట్స్ కి ప్రెగ్నెన్సీ ముందే ఉండొచ్చు, బార్డర్ లైన్ ఉండొచ్చు, వాళ్ళకి తెలియకపోవచ్చు థైరాయిడ్ సింప్టమ్స్. ఇప్పుడు కొంచెం జుట్టు రాలిపోతుంది, సర్లే కొంచెమే జుట్టు రాలుతుంది అనుకోవచ్చు. అంటే కొందరికి ఆల్రెడీ ప్రెగ్నెన్సీ కంటే ముందు సింప్టమ్స్ ఉండొచ్చు, కానీ వాళ్ళంతా పట్టించుకోలేదు అంత. అప్పుడు తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఏమైంది అంటే, ప్రెగ్నెన్సీలో ఇంతకు ముందే చెప్పాను కదండి, ప్రెగ్నెన్సీలో మనకి హార్మోనల్ చేంజెస్ అనేవి చాలా అవుతూ ఉంటాయి. అలా అయినప్పుడు HCG అనే హార్మోన్ అనేది కూడా పెరుగుతూ ఉంటది మనకి ప్రెగ్నెన్సీలో. అలా అయినప్పుడు మనకి బేబీకి మదర్ కి ఇద్దరికి మదర్ మాత్రమే సప్లై చేయాల్సి వస్తుంది థైరాయిడ్ హార్మోన్. డిమాండ్ పెరుగుతుంది మనకి, మనకి ఆల్రెడీ కొంచెం బార్డర్ లైన్ ఉన్న థైరాయిడ్ అనేది మనం టెస్ట్ చేయించే వరకు అది తెలిసిపోద్ది మనకి. అప్పుడు తెలిసిపోవచ్చు మనకి థైరాయిడ్ ఉందా లేదా ప్రెగ్నెన్సీలో. అది ప్రెగ్నెన్సీలో ఏంటి అంటే, మనం థైరాయిడ్ మాత్రలు వాడిన తర్వాత అది కొంచెం డోస్ పెంచుకోవాల్సి వస్తుంది ప్రెగ్నెన్సీలో. పెంచుకున్న తర్వాత డెలివరీ అయిన తర్వాత ఒక 6 weeks మళ్ళీ టెస్ట్ చేస్తాం మనం. టెస్ట్ చేసిన దాని ప్రకారం ఆ రిపోర్ట్స్ బట్టి మనం డిసైడ్ అవ్వచ్చు మళ్ళీ వాడాలా, లైఫ్ లాంగ్ వాడాలా మాత్రలు, లేకపోతే అక్కడికి ఆపేయచ్చు అనే చూసొచ్చు. కానీ చాలా మందికి మాత్రం కొన్ని ఇయర్స్ వరకు వాడాల్సి వస్తుంది.
1: మీరు ఇప్పుడు థైరాయిడ్ నిర్ధారణ కోసం పరీక్ష చేస్తాము అని అన్నారు కదా, అంటే చాలా మందిలో రకరకాల అపోహలు ఉంటాయి, సందేహాలు ఉంటాయి. అంటే ఒక టెస్ట్ కు పోతేనేమో పరిగెడుపున వెళ్లాల్సి వస్తుంది అంటారు, ఇంకో టెస్ట్ కు పోతేనేమో తిన్నాకెళ్ళాలి అంటారు. అట్లానే ఇప్పుడు థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి అంటే ఏమైనా ప్రికాషన్స్ ఉన్నాయా లేకపోతే ఎప్పుడైనా చేయించుకోవచ్చు?
0: ఎప్పుడైనా చేయించుకోవచ్చు అండి. చాలా మంది పేషెంట్స్ కుండే కామన్ డౌట్ ఇది. షుగర్ కి పరిగడుపున వెళ్తాము, ఒక 8 hours ఫాస్టింగ్ అవసరం పరిగడుపున షుగర్ కి. అదే కొలెస్ట్రాల్ టెస్ట్ కి 12 hours పరిగడుపున వెళ్ళాలి, అంటే 12 hours ఫాస్టింగ్ తర్వాత పరిగడుపున వెళ్ళాలి. థైరాయిడ్ కి మటుకు అలాంటిది ఏం అవసరం లేదండి, ఫుడ్ తో సంబంధం లేకుండా డే మొత్తం ఎప్పుడైనా వెళ్ళొచ్చు.
1: థైరాయిడ్ అనేది మీరు అన్నట్టు జీవితాంతం వాడచ్చా లేదా అనే సిచువేషన్ చెప్పారు కదా, అయితే ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా కొన్ని సన్నివేశాలు చూస్తున్నాం. ఒకళ్ళు చెప్పిన దాని ప్రకారం కొంతకాలం కాగానే మాత్రలు వాడాల్సిన అవసరం లేదు అంటారు, ఇందులో ఎంతవరకు నిజం ఉందంట?
0: అది చాలా అపోహ అండి, ఎందుకంటే థైరాయిడ్ డిసీజ్ అనేది పెద్ద డిసీజ్ కాదండి. ఒక చిన్న మాత్రతోని మనం రోజు పరిగడుపున ఒక మాత్ర వేసుకున్నాము అంటే చాలా వరకు కాంప్లికేషన్స్ మనం అవాయిడ్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ కి మనం లైఫ్ లాంగ్ ఇవ్వాల్సి వస్తుంది. ఎవరో చెప్పారు కదా అని చెప్పేసి మనం థైరాయిడ్ మాత్రలు మానేసాం అనుకోండి, మన థైరాయిడ్ కి మనమే సపోర్ట్ ఇవ్వట్లేదు, దాని వల్ల మళ్ళీ మనకి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సేమ్ మళ్ళీ మనకి ఇంతకు ముందు మాత్రలు వాడక ముందు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఒక డాక్టర్ అడ్వైజ్ లేనిది మాత్రం ఎప్పుడు సొంతంగా గానీ ఎవరో చెప్పారని మాత్రం మానేయొద్దు టాబ్లెట్స్.
1: సాధారణంగా ఈ థైరాయిడ్ పరీక్షలు అనేవి ఎన్ని నెలలకు ఒకసారి చేయించుకోవాల్సి వస్తుందంటారు?
0: ఇప్పుడే కొత్తగా తెలిసింది మనకి థైరాయిడ్ ఉంది అన్న వాళ్ళకి మాత్రం మనం టాబ్లెట్ స్టార్ట్ చేసినాక ఒక 4 weeks కి మళ్ళీ టెస్ట్ చేయిస్తామండి. 4 weeks కి చేయించాక అంటే మనకి మాత్రలు టెస్ట్ కూడా ఎందుకు మళ్ళీ రిపీట్ చేయిస్తాం 4 weeks కంటే? ఇప్పుడు మనం ఇచ్చిన డోసేజ్ అనేది పేషెంట్ కి సరిపోతుందా లేకపోతే ఇంకా అవసరమా మనకి తెలుసుకోవడానికి 4 weeks తర్వాత చేయిస్తాం. దాని తర్వాత ఎవ్రీ 3 months కి చేయించవచ్చు.
1: ఇప్పుడు మీరు ఒక మాత్ర అనేది సరే టెస్ట్ల వల్ల థైరాయిడ్ వచ్చిందని అతనికి సజెస్ట్ చేస్తారు ఎవరికైనా, అతను మాత్రలు వాడతారు, మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ చెకప్ చేస్తారు అనుకుందాము, వాళ్ళు ఏదైతే వాడుతున్న డోసేజ్ తగ్గించే అవకాశం ఉంటుందా లేకపోతే పెంచే అవకాశం ఉందా, అది ఎటువంటి పరిస్థితుల్లో మీరు దాన్ని చెప్తారు?
0: అది ఒక 3 months తర్వాత ఫస్ట్ డే మనకి 4 weeks తర్వాత ఇంకొక టెస్ట్ చేయిస్తాం కదా ఇంకొకసారి. ఇప్పుడు ఇవాళ చేయించాము అని అంటే మాత్రలు తీసుకొని ఇంటికి వెళ్తారు, మళ్ళీ 4 weeks కి రమ్మని చెప్తాం మనం. 4 weeks తర్వాత ఏ డోస్ అయితే పెట్టామో అదే డోస్ అయితే మనకి చాలా మంది పేషెంట్స్ కరెక్ట్ గా టాబ్లెట్ వేసుకున్నారు అంటే పరిగడుపున వేసుకోవాలి, మార్నింగ్ లేవగానే పరిగడుపున వేసుకొని మళ్ళీ 1 hour వరకు ఏం తినొద్దు, తాగొద్దు, టీ కాఫీ అలాంటివి కూడా తాగొద్దు. తర్వాత 1 hour తర్వాత ఏమైనా తినాలి, తినడం గానీ తాగడం గానీ టీ కాఫీ తాగడం గానీ ఓన్లీ 1 hour గ్యాప్, 30 to 60 minutes అంటే 30 to 1 hour గ్యాప్ ఉన్న తర్వాతే చేయాలి. ఇలా ప్రాపర్ గా చేసి హెల్దీ డైట్ తీసుకొని ఎక్సైజ్ నార్మల్ గా, ఎక్సైజ్ అంటే మరీ పెద్ద పెద్ద ఎక్సైజ్ కాకపోయినా నార్మల్ వాకింగ్, మన బాడీకి కొంచెం ఏదో వ్యాయామం ఇస్తున్నట్టు అలా చేసిన వాళ్ళకి మోస్ట్లీ ఇంక్రీజింగ్ డోసేజ్ అవ్వదు. కొందరు ఏం చేస్తారు అంటే వీక్లీ నేను 7 days

0: డేస్ ఉంటే ఓన్లీ 5 డేస్ వేసుకుంటే థైరాయిడ్ టాబ్లెట్, ఓ 2 డేస్ పర్లేదులే ఏం కాదు అలా అనుకున్న వాళ్ళు, మాత్ర వేసుకోగానే తినేవాళ్ళు, గ్యాప్ ఇవ్వకుండా తినేవాళ్ళు, అలాంటి వాళ్ళకి బాడీలోకి టాబ్లెట్ ఇచ్చినా సరే మనకి అబ్జార్ప్షన్ ఉండదు సరిగ్గా, మన బాడీలోకి ప్రాపర్గా వెళ్ళదు చెప్పిన విధంగా వేసుకోకపోతే. సో అలాంటి వాళ్ళకి మళ్ళీ థైరాయిడ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది, అప్పుడు డోస్ పెంచే ఛాన్స్ ఉంటుంది.
1: పరిగెడుపునాలి అని అంటున్నారు కదా, సరే దీనికి తోడు మనకి ఇతర అనారోగ్య సమస్యల వల్ల మళ్ళీ డాక్టర్ దగ్గర వెళ్తాము. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే గ్యాస్ ఫామ్ కాకుండా మార్నింగ్ టైంలో టాబ్లెట్ ఇస్తారు, అది పరిగెడుపున వేసుకోమంటారు. ఇప్పుడు మనము ఈ రెండింటిని బేరీ చేసుకుంటే ముందు థైరాయిడ్ వేసుకున్నాక అది వేసుకోవాల్సి వస్తుందా, లేదా అది వేసుకున్నాక దానికి గ్యాప్ ఇచ్చి థైరాయిడ్ వేసుకున్నా పర్వాలేదు?
0: ఎట్లా వేసుకున్నా పర్లేదండి, కానీ రెండు టాబ్లెట్స్ కి మాత్రం ఒక 30 మినిట్స్ గ్యాప్ అయితే ఉండాలి. అంటే మరి ఇది వేసుకున్న ఒక 60 మినిట్స్, గంట తర్వాత మళ్ళీ అది వేసుకున్న గంట తర్వాత ఆకలి వేస్తుంది కాబట్టి మార్నింగ్ ఒక పరిగడుపున థైరాయిడ్ వేసుకున్న తర్వాత 30 నిమిషాల తర్వాత ఆ పరిగడుపున గోళీ ఉంటది కదా, టాబ్లెట్ వేసుకోవచ్చు. అరే ప్రెగ్నెన్సీ ఫీమేల్స్, ఇప్పుడు మీరు ఇది అడిగారు కాబట్టి నాకు ఒకటి గుర్తొచ్చింది, ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఐరన్ కాల్షియం టాబ్లెట్స్ కూడా ఇస్తారు, వాళ్ళు కూడా వేసుకోవాల్సి వస్తుంది. థైరాయిడ్ ఉంటుంది, ఐరన్ కాల్షియం ఉంటుంది. మేడం ఎప్పుడు వేసుకోవాలి మరి అంటారు, మార్నింగ్ లేవగానే మీరు యాజ్ యూజువల్ వేసుకునే థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోండి, అదొక 3 అవర్స్ అన్న 4 అవర్స్ అన్న గ్యాప్ తర్వాత వేసుకోవాలి ఐరన్ కాల్షియం అనేది. ఎందుకంటే 1 అవర్ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఐరన్ కాల్షియం వేసుకున్నా సరే రెండు అబ్జార్ప్షన్ కావు సరిగ్గా, రెండు మన బాడీకి పట్టవు. సో మనకి థైరాయిడ్ మార్నింగ్ వేసుకున్నాక మళ్ళీ ఒక 4 అవర్స్ గ్యాప్ కావాలి, మినిమం 3 అవర్స్ కావాలి. 3 అవర్స్ గ్యాప్ తర్వాత ప్రెగ్నెంట్ ఫీమేల్స్ వాళ్ళందరూ 3 to 4 అవర్స్ గ్యాప్ తర్వాత అప్పుడు ఐరన్ కాల్షియం వేసుకుంటే మంచిది.
1: అట్లానే ఇప్పుడు టాబ్లెట్ ఒక రోజు ఏమన్నా మర్చిపోయారు మళ్ళీ, అంటే సాయంత్రం గానీ మధ్యాహ్నం గానీ రాత్రి గానీ వేసుకునే ఉపయోగం లేదు, దాన్ని ఆ రోజు బంద్ చేసి మళ్ళీ తెల్లారించి కంటిన్యూ చేయడం మంచిది అంటారా?
0: ఇప్పుడు మార్నింగ్ మర్చిపోయారు, మార్నింగ్ మర్చిపోయి మళ్ళీ సాయంత్రం అలా గుర్తొచ్చింది అనుకోండి, నెక్స్ట్ డే ఆ డోస్ మర్చిపోండి, నెక్స్ట్ డేకే యాజ్ యూజువల్ వేసుకోండి. ఇవాళ మర్చిపోయామని చెప్పి రేపు 2 టాబ్లెట్స్ వేసుకోవడం కరెక్ట్ కాదు.
1: అట్లా డోసేజ్ ఎక్కువ వేసుకుంటే
0: డోసేజ్ ఎక్కువ వేసుకుంటే ప్రాబ్లం అవుతాయి, హార్ట్ రేట్ సడన్ గా పెరగడం గానీ, సడన్ గా చెమటలు పట్టడం గానీ, గుండె దడ పుట్టడం గానీ అలాంటివి వస్తూ ఉంటాయి. ఎందుకంటే మీ బాడీకి అలవాటు అయింది, మీరు అన్నట్టు 50 mcg ఎగ్జాంపుల్ అనుకోండి, మీ బాడీకి అలవాటు అయింది 50, ఒకటేసారికి మీరు 50+50 100 వేసుకున్నారు అనుకోండి, బాడీకి అలవాటు లేదు కదంతా. సో ఒకటేసారి హార్ట్ రేట్ పెరగడం గానీ, చెమటలు పట్టడం గానీ, గుండె దడ రావడం గానీ అలా వస్తూ ఉంటాయి. సో అలా జనరల్ గా ఒక డోస్ మిస్ అయింది అని అంటే ప్రాబ్లం లేదు, మీకు మధ్యాహ్నానికి గుర్తొచ్చినా సాయంత్రానికి గుర్తొచ్చినా సరే మర్చిపోండి, ఏం పర్లేదు. నెక్స్ట్ డే మాత్రం ఒకటే టాబ్లెట్ వేసుకోండి, ముందు రోజుది ఈ రోజుది కలిపి 2 టాబ్లెట్స్ వేసుకోకండి.
1: ఇట్లా థైరాయిడ్ అనేది జీవితాంతం వాడాల్సిన పరిస్థితి వస్తుందని మీరు చెప్తున్నారు, సరే కొన్ని కేసుల్లో తగ్గితే తగ్గించొచ్చేది అంటున్నారు కాబట్టి, ఇవి ఇతరత్ర ఈ టాబ్లెట్స్ వాడటం వల్ల మరి ఒక అపోహ ఉంది ఏంటంటే ఇతరత్ర గుండె ఆరోగ్యం మీద దెబ్బతీస్తుంది, అట్లా కొన్ని అపోహలు ఉన్నాయి, దీంట్లో ఎంతవరకు నిజం ఉంది?
0: అలాంటిది ఏమి ఉండదండి, యాక్చువల్ గా ఇన్ఫాక్ట్ మనకి థైరాయిడ్ వాడడం వల్ల మనకి హార్ట్ రేట్ అనేది కంట్రోల్ ఉంచడం గానీ, బీపీ కంట్రోల్ ఉంచడం గానీ వాటికి హెల్ప్ఫుల్ అవుతుంది, కానీ అవి తగ్గిస్తే అవి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, వెయిట్ పెరగడం గానీ ఒబెసిటీ రావడం అలా పెరిగే ఛాన్స్ ఉంటాయి, అలా అయితే ప్రాబ్లం ఉండదు. యాక్చువల్ గా థైరాయిడ్ వాడడం వల్లనే మనకి గుండెకి గానీ, బరువుకి గానీ, వేరే కిడ్నీ పైన, లివర్ పైన, అన్నిటిపైకి బెనిఫిషియల్ ఉంటది.
1: అట్లనే ఇంకొక విషయం ఏంటంటే ఆహార విషయంలో ఏమైనా నియమాలు ఉన్నాయండి, అంటే కొంతమంది ఏమంటారంటే క్యాబేజీ తినొద్దు అంటుంటారు, తర్వాత అట్లా ఇట్లలో అసలు థైరాయిడ్ ఉన్న వాళ్ళు, మాత్రలు వాడుతున్న వాళ్ళు ఆహార విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది?
0: థైరాయిడ్ కి 2 మినరల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి, ఒకటి అయోడిన్, ఒకటి సెలీనియం అంటారు. అయోడిన్ అనేది మనకి ఇప్పుడు సీ ఫుడ్, చేపలలో అలా దొరుకుతుంది, ఇంకోటి ఏంటి అయోడైజ్డ్ వైట్ సాల్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి వాడొచ్చు. దాని తర్వాత నెక్స్ట్ సెలీనియం ఎక్కడ ఉంటుంది అంటే నట్స్ గానీ, మనకి బాదం పప్పులు, క్యాష్యూస్ అంటే కాజు, బాదాం, బనానాస్ లో కూడా కనిపిస్తుంది మనకి సెలీనియం అనేది. సో ఇవన్నీ కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకుంటే మనకి థైరాయిడ్ హెల్త్ అనేది మంచిగా ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే క్యాబేజ్ కాలీఫ్లవర్ మీరు అన్నది, అది క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ అంటాం మనము జనరల్ గా. సో అది మొత్తానికి అవాయిడ్ చేయమని చెప్పము, కానీ ప్రాపర్ గా ఉడకబెట్టుకుని తింటే పర్లేదు, ఒక లిమిటెడ్ గా తినాలి అంతే.
1: అట్లనే ఇప్పుడు మరి థైరాయిడ్ లక్షణాల్లో మీరు ఒకటి బరువు పెరగటం అనేది, జుట్టు రావటం అనేది, అవి సమస్యలు చెప్పారు కదా, మరి టాబ్లెట్స్ వాడుతున్నప్పుడు కూడా మరి ఇవన్నీ తగ్గే అవకాశం ఉందా? కొంతమందిలో చూస్తుంటే శరీరంలో కనపడుతుంది, ఎందువల్ల అంటారు అది?
0: అది చాలా మంది ఏమంటారు అంటే మాకు బరువు పెరుగుతున్నామంటే మాకు థైరాయిడ్ ఉంది అందుకే మేము పెరుగుతున్నాము అంటారు. వాస్తవానికి అయితే థైరాయిడ్ వల్ల బరువు పెరగొచ్చు, ఒక 3 to 4 kgs దాకా పెరగొచ్చు. థైరాయిడ్ వల్ల బరువు పెరిగిన దానికంటే ఎక్కువ మనం మందులు సరిగా తీసుకోకుండా, సరిగ్గా వ్యాయామం చేయకుండా, నార్మల్ గా డైట్ సరిగా తీసుకోకుండా కూడా అప్పుడు బరువు పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళందరూ పెరుగుతారు అని కాదు, కానీ ఇనీషియల్ గా పెరిగే ఛాన్స్ ఉంది. వాళ్ళకి థైరాయిడ్ ఉంది అని తెలిసేది బరువు వల్ల పెరగడం వల్ల తెలిసి ఉంటది, దాని తర్వాత కూడా పెరుగుతున్నారు అంటే అది మనం చేసే దాన్ని బట్టే ఉంటుంది. టాబ్లెట్ సరిగ్గా వేసుకోవాల్సి వస్తుంది, ప్రాపర్ డోసేజ్ డాక్టర్ చెప్పిన డోసేజ్ వేసుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత డైట్ అనేది ఇంపార్టెంట్, డైట్ అనేది జంక్ ఫుడ్ తినకుండా, ఒకటే దగ్గర కూర్చొని ఉండకుండా, కూర్చొని పని చేసి

0: జాబ్స్ ఏమైనా ఉంటే ఒక ఎవ్రీ 30 మినిట్స్ కి లేచి ఒక 10 నిమిషాలు నడవడం గానీ అలా చేయడం, కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనం థైరాయిడ్ అనేది చాలా వరకు మన కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఒక చిన్న టాబ్లెట్ వల్ల చాలా వరకు మనకు చాలా మేలు కలిగిస్తుంది. అది
1: కొంతమంది ఇప్పుడు యుక్త వయసులో మనం థైరాయిడ్ లక్షణాలు కనపడుతున్నాయి అనుకుని మీ దగ్గరకు వచ్చారు, అంటే అప్పుడే కొంచెం థైరాయిడ్ ఉంది అనుకున్నప్పుడు, అంటే మాత్రలు సజెస్ట్ చేయకుండా వాళ్ళు ఏమైనా ప్రికాషన్స్ తీసుకుంటే మాత్రలు వాడే అవకాశం తగ్గుతుందా, లేదా ఇక ఒకసారి లక్షణం అనేది మనం టీఎస్హెచ్ లో కనపడంగానే తప్పనిసరిగా మందులు వాడాల్సిందేనా?
0: కొందరికి సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అని ఉంటుందండి, అది ఓన్లీ టీఎస్హెచ్ పెరుగుంటుంది కానీ వాళ్ళకి ఏ సింప్టమ్స్ ఉండవు. అలాంటి వాళ్ళకి ఏం చేస్తాము అని అంటే మళ్ళీ ఒక 6 వీక్స్ తర్వాత మళ్ళీ రిపీట్ చేయిస్తాం. 6 వీక్స్ టు 3 మంత్స్ వరకు లక్షణాలు అసలు లేవు, వాళ్ళకు ఓన్లీ టీఎస్హెచ్ పెరిగింది. 6 వీక్స్ టు 3 మంత్స్ తర్వాత మళ్ళీ రిపీట్ చేయిస్తాం టెస్ట్, టీఎస్హెచ్ పెరుగుతున్నా, వాళ్ళకి లక్షణాలు పెరుగుతున్నా. అప్పటి వరకు అయితే మళ్ళీ రిపీట్ చేసే వరకు అయితే టాబ్లెట్స్ ఏం చెప్పము. వాళ్ళకు ఓన్లీ డైట్ గానీ లేకపోతే వ్యాయామం చేసుకోవడం గానీ అలాంటివి చెప్తూ ఉంటాం, ఎక్సర్సైజ్ గానీ డైట్ గానీ చెప్తూ ఉంటాం వాళ్ళకి. కానీ అలాంటి కేసెస్ లో కూడా మనం ఎప్పుడు ట్రీట్ చేయాల్సి అంటే ప్రెగ్నెన్సీ ఉంది అని అనుకోండి, ఇంకోటి యాంటీబాడీస్ పాజిటివ్ అని అంటారు, ఆటోఇమ్యూన్ థైరాయిడైటిస్ అని ఉంటుంది ఒకటి, యాంటీబాడీస్ పాజిటివ్ ఉంటే అలాంటి కేసెస్ లో కూడా మనం ట్రీట్ చేస్తాం. జనరల్ గా ఇలాంటి కేసెస్ కి మనం రిపీట్ చేశాక అది టీఎస్హెచ్ పెరిగినా లేకపోతే వాళ్ళకి లక్షణాలు కనిపించినప్పుడు మాత్రమే ట్రీట్ చేస్తాం. లక్షణాలు లేకపోయినా ఏం లేకపోయినా ఎలాంటి కేసెస్ లో ట్రీట్ చేస్తాము ఇలాంటి కేసెస్ కి అని అంటే ప్రెగ్నెన్సీ లేకపోతే యాంటీబాడీస్ పాజిటివ్. యాంటీబాడీస్ పాజిటివ్ అంటే ఒక కండిషన్ ఉంటుంది, ఆటోఇమ్యూన్ థైరాయిడైటిస్ అని, వాటికి మనం చేసేది ఏమి ఉండదు, ఓన్లీ టాబ్లెట్స్ వల్లనే వాళ్ళకి నయం అవుతుంది.
1: ఇప్పుడు యుక్త వయసులో మహిళల్లో గనక మనం థైరాయిడ్ ప్రాబ్లం కనపడినప్పుడు ప్రెగ్నెన్సీలో ఏమన్నా రాకపోవడం ఇట్లాంటివి ఏమన్నా జరుగుతాయండి?
0: ప్రెగ్నెన్సీ డిలే అవ్వడానికి చాలా కాజెస్ లో థైరాయిడ్ ఒక కాజ్ అండి, ఒక కారణం థైరాయిడ్ అయితే. కానీ మొత్తానికే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పడానికి ఉండదు, ఎందుకంటే వన్స్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అని అంటే థైరాయిడ్ డెఫినెట్ గా చేయిస్తారు. చేయించాక థైరాయిడ్ డిటెక్ట్ అయింది అని అంటే మనం ప్రాపర్ కేర్ తీసుకొని టాబ్లెట్ స్టార్ట్ చేసి డాక్టర్ చెప్పినట్టు ఏ డోస్ మిస్ చేయకుండా టీఎస్హెచ్ ఎవ్రీ 3 మంత్స్ కి చేయిస్తూ ఉంటారు. అట్లా చేయించి లెస్ దాన్ 2.5 పెట్టుకోవాల్సి వస్తుంది. నార్మల్ పేషెంట్స్ కి 4.5 వరకు ఉంటుంది కట్ ఆఫ్, ప్రెగ్నెంట్ ఫీమేల్స్ కి 2.5 వరకే ఉంటుంది. టీఎస్హెచ్ అనేది 2.5 కంటే తక్కువ పెట్టుకొని మనము ఏ డోస్ మిస్ చేయకుండా మార్నింగ్ టాబ్లెట్ ఎలా డాక్టర్ చెప్పారో అలా వేసుకొని నార్మల్ గా నడక చేయడం గానీ కొంచెం డైట్ మంచిగా తీసుకోవడం గానీ ప్రోటీన్ మంచిగా తీసుకోవడము, ఎగ్స్, మిల్క్, కర్డ్, చికెన్ లాంటివి తీసుకోవచ్చు, ఫిష్ లాంటివి తీసుకోవచ్చు. అలాంటి ప్రాపర్ డైట్ తీసుకున్నాము అని అంటే ప్రెగ్నెన్సీలో కూడా ఏం ప్రాబ్లం రాకుండా కంటిన్యూ చేయవచ్చు. మదర్ కి బేబీ ఇంటెలిజెన్స్ కి మనకి థైరాయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్, థైరాయిడ్ హార్మోన్ అనేది. సో బేబీ ఇంటెలిజెన్స్ అనేది కూడా ప్రాపర్ గా ఉంటది, ఎందుకంటే ఈ థైరాయిడ్ హార్మోన్ మనము యాక్చువల్ గా ప్రెగ్నెన్సీ వాళ్ళకి డోస్ పెంచిస్తాం. ఎందుకు పెంచుతాము అంటే అదే డోస్ మనకి మదర్ కి సపోర్ట్ చేయాలి, బేబీకి కూడా సపోర్ట్ చేయాలి. అందుకొరకు ఒక 30-40% పెంచుతాం. ప్రెగ్నెన్సీ కంటే ముందు 50 ఆడుతుంది అని అంటే కొంచెం పెంచి పంపిస్తాం మనము. ఎందుకు పంపిస్తాం అంటే బేబీకి కూడా సపోర్ట్ కావాలి. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకి బేబీది ఏంటి అంటే బేబీకి కూడా ఇంటెలిజెన్స్ ప్రాబ్లం రాకుండా మదర్ కి బేబీ హెల్దీగా ఉంటారు.
1: ఒక థైరాయిడ్ ఉన్న మహిళ డెలివరీ అయినప్పుడు అంటే బేబీకి వచ్చే ఛాన్స్ ఉంటుందా?
0: బేబీకి వచ్చే ఛాన్స్ అంటే మనం టెస్ట్ చేస్తాం పుట్టగానే, థైరాయిడ్ టెస్ట్ అనేది బేబీకి కూడా చెక్ చేస్తాము, మళ్ళీ 4 వీక్స్ తర్వాత కూడా చెక్ చేస్తాం. బేబీ లెవెల్స్ అనేవి ఉంటాయి, బేబీకి కూడా ఉండే ఛాన్స్ ఉందా అనేది కూడా చూసుకుంటాం. ఒకవేళ బేబీకి ఉంది అని అంటే అప్పుడు టాబ్లెట్స్ కూడా స్టార్ట్ చేయాల్సి వస్తుంది.
1: వచ్చే అవకాశం ఉంటుందా?
0: వచ్చే అవకాశం అయితే ఉంటుందండి, ఎందుకంటే మదర్ సరిగా టాబ్లెట్స్ తీసుకోలేదు, ప్రాపర్ డోసేజ్ లేక మదర్ సరిగా లేదు, బేబీకి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది.
1: అట్లనే ఇప్పుడు మనము థైరాయిడ్ నిర్లక్ష్యం చేసేసి తర్వాత మీ దగ్గరకు వస్తారు, చాలా ఎక్కువ పరిధిలో థైరాయిడ్ ఉంటుంది అనుకున్నా, మీరు కొత్త ఎక్కువ డోసు సజెస్ట్ చేస్తారు, సరే తర్వాత నుంచి రెగ్యులర్ గా మందులు వాడతారు, ఈ డోసేజ్ అనేది మెల్లగా తగ్గించుకుంటూ ఎంతవరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది?
0: అది చెప్పలేమండి, బాడీ వెయిట్ కి ప్రకారం తీసుకుంటాం మనం థైరాయిడ్ డోసేజ్ అనేది. ఎప్పుడైనా సరే బాడీ వెయిట్ ప్రకారం, ఇప్పుడు ఆవిడకి కంట్రోల్ లేదు, ఎక్కువ మోతాదులో ఉంది
1: అంటే బిగినింగ్ చేసుకోండి, అప్పుడు వచ్చింది మీ దగ్గరికి, మీరు మాత్రలు ఇచ్చారు,
0: స్టార్ట్ చేసాము, మనం రిపీటెడ్ టెస్ట్ చేస్తూ ఉంటాం, ఎవ్రీ 3 మంత్స్ కి చెక్ చేస్తూ ఉంటాం. ఆవిడ కంట్రోల్ లో ఉంది అంటే కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ రావచ్చు, ఒక 12.5 తగ్గించుకుంటూ రావచ్చు, ఒకటేసారికి చాలా తగ్గియలేం, కొంచెం ఎవ్రీ 3 మంత్స్ 12.5 తగ్గించుకుంటూ వచ్చి ఆమె బాడీకి ఎంతవరకు సపోర్ట్ ఉంటుందా అనేది చూడడానికి ఉంటది పేషెంట్ బాడీకి. సో కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ రావచ్చు పేషెంట్ ప్రకారం.
1: తగ్గించుకొచ్చిన తర్వాత కూడా మీరు టెస్టుల్లో ఏంటంటే ఏదైతే రేంజ్ ఉంటుందో ఆ రేంజ్ కి లోబడి ఉంటే ఓకే సఫిషియెంట్ సరిపోతుంది
0: నిర్ధారించుకోవచ్చు మనము. అండ్ పేషెంట్ కి కూడా ఏం సింప్టమ్స్ ఉండొద్దు, అంటే మలబద్ధకం ఉండడం గానీ, మేడం మళ్ళీ మలబద్ధకం స్టార్ట్ అయింది నాకు, మళ్ళీ నీరసంగా అనిపిస్తుంది, అలా ఉంది అంటే ఓన్లీ టెస్ట్ పైన రిలే అవ్వలేము మనం, ఓన్లీ టెస్ట్ ని నమ్మడానికి ఉండదు కదా, పేషెంట్ లక్షణాలు బట్టి కూడా చూసేది ఉంటుంది మనం.
1: బాగుందండి, మరి థైరాయిడ్ లోపం ఎవరికి వస్తుంది, మరి అది వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి,

0: మరి సరైన సమయంలో గనక మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సరైన చికిత్స వేస్తే థైరాయిడ్ అనేది అది ఆందోళన చెందవలసిన విషయం కాదని మీరు చెప్పిన మాటలు బట్టి తెలుస్తుంది. మరి శ్రోతలు కూడా ఈ వీటి పట్ల అవగాహన పెంచుకొని వారు ఈ లక్షణాలు కనపడితే వెంటనే డాక్టర్ దగ్గర సంప్రదించి సరైన కాలంలో చికిత్స పొందినట్టయితే మరింత ఆరోగ్యవంతమైన జీవితాన్ని వాళ్ళు పొందవచ్చు. మరి మీరు మా ఆకాశవాణికి ఏదైనా గిఫ్ట్ చేసినందుకు మా ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాం. నమస్కారం.
1: థ్యాంక్ యూ. నమస్కారం.
2: ఇంతవరకు ఆరోగ్య అమృతం శీర్షికన థైరాయిడ్ వ్యాధి కారణాలు నివారణ ఈ అంశంపై జనరల్ ఫిజిషియన్ డాక్టర్ జి మానస గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్.
3: ఇరవై ఒక్క ఏళ్ల విశ్వాసం క్యూర్వెల్ హాస్పిటల్ ఆర్థోపెడిక్స్ లో డాక్టర్ వద్దిరాజు రాకేష్, జనరల్ సర్జరీలో డాక్టర్ వినయ్ బాబు, ఆంకో సర్జరీలో డాక్టర్ హేమంత్ గార్ల విశిష్టమైన సేవలు, ఆధునిక మాడ్యులార్ ఓటీ, 24 గంటల ఎమర్జెన్సీ, ఐసీయూ, ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సౌకర్యాలు. క్యూర్వెల్ హాస్పిటల్ ఎంజిఎం దగ్గర శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నంబర్ 9550135353.

0: కయ్యల విశ్వాసం క్యూర్వెల్ హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ లో డాక్టర్ వద్రాజు రాకేష్, జనరల్ సర్జరీలో డాక్టర్ వినయ్ బాబు, ఆంకో సర్జరీలో డాక్టర్ హేమంత్ గార్ల విశిష్టమైన సేవలు, ఆధునిక మాడ్యులార్ ఓటీ, 24 గంటల ఎమర్జెన్సీ, ఐసీయూ, ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సౌకర్యాలు. క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజీఎం దగ్గర, శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నంబర్ 9550135343. మన్నికకి మరు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: పిఎం జయ్ అబ్ గరీబో కే జయ్ బన్ గయీ హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕು ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: ಮುಖಾನ ಮೊಟಿಮಲ గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడువులో తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: ఉదయతరగిన కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని సినీ గీతాలు వినండి. చంద్రలేఖ చిత్రం కోసం రాజేష్ సుజాత పాడిన పాట.

శ్రేష్టమైన చికిత్సకి విశిష్టమైన చిరునామా క్యూర్వెల్ హాస్పిటల్. బీమార్ ఏదైనా ఫికర్ లేదు, క్యూర్వెల్ కి పోదాం, పరేషానొద్దు. డాక్టర్ హేమా వద్దిరాజు, డాక్టర్ వద్దిరాజు రాకేష్ గారి పర్యవేక్షణలో పిల్లలు కలగని వారికైనా, పిల్లల్ని కనబోయే అమ్మలకైనా, పసిపాపలకైనా, పెద్దలకైనా, అనారోగ్యం ఏదైనా ఎవరికైనా క్యూర్వెల్ హాస్పిటల్ ఉంది అండగా. ఫోన్ నెంబర్ 9550135343.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఇప్పుడు వినండి చందమామ చిత్రం కోసం ఆశా భోస్లే, కెఎం రాధాకృష్ణన్ పాడిన పాట.
3: ధీమ్ ధనక ధీమ్ తగిట ధీమ్ ధనక ధీమ్ ధీమ్ ధనక ధీమ్ తగిట ధీమ్ ధనక ధీమ్

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
4: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
5: ఆ చిహ్నం లేకపోతేనో?
4: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
6: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
7: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
8: 10 లక్షల లాటరీ నాకు
9: చిక్కుకుంది.
10: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
11: ఆర్బిఐ అంటుంది,
10: తెలియజేయండి, అప్రమత్తండి.
12: చిన్నరాయుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట వినండి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎంఎల్ వసంతకుమారి గారి కర్ణాటక గాత్ర సంగీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8:15 కి వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం రిలే.

0: clap and smile.
1: Friends, you were just listening to this song. We hope you enjoyed it.
2: Concept and coordination by Dr. R. Meghanathan. Sung by Neha and Children. Recorded by Bati Langlingdo. Produced by Ajit Horo. This song is presented to you by CIET-NCERT, New Delhi, India.
3: श्रोताओ, अभी आप सुन रहे थे कार्यक्रम क्लैप एंड स्माइल. और अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है. तो अब अजीत,
4: उमंग कार्यक्रम की तकनीकी टीम यानी
3: कुसुमलता,
4: जगबंधु,
3: चेतना
4: और मंजू जी के साथ विमलेश को आज्ञा दीजिए.
3: नमस्कार.
5: उमंग उमंग उमंग उमंग.
6: इंतवरकु NCERT वारी ప్రాయస్త కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, చిత్రసీమ తెలుగు సినీ గీతాలు. ముందుగా వినండి ఎందుకంటే ప్రేమంట చిత్రం కోసం. హరిచరణ్ చిత్రపాండ పాట, రామజోగ శాస్త్రి రచన, జీవి ప్రకాష్ కుమార్ సంగీతం.

0: Work from home. High salary. Just ఒక క్లిక్ లో. అరే వా.
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి యముడికి మొగుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. రచన వేటూరి, సంగీతం

0: నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: ముఖాన మొటిమలా
3: సై బాల్,
2: గజ్జా బొబ్బలా
3: సై బాల్,
2: నడువులో తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
5: కార్యక్రమంలో ఇప్పుడు వినండి యువరాజు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. రచన దాసరి నారాయణరావు, సంగీతం చక్రవర్తి.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: శ్రోతలు FM బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ నుంచి చిత్రసమంటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి స్వయంవరం చిత్రం కోసం ఉదిత్ నారాయణ పాడిన పాట, పూర్ణచంద్ర రచన, వందే మాతరం శ్రీనివాస్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: సంపూర్ణ వైద్యం ఒకే చిరునామా, క్యూర్వెల్ హాస్పిటల్, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ పవన్, డయాబెటిక్ కేర్ లో డాక్టర్ సుమన, రేడియాలజీలో డాక్టర్ సుభాష్ చంద్ర, అనస్థీషియాలో డాక్టర్ మాధవిలత, డాక్టర్ సమ్రాట్, ఆధునిక ల్యాబ్, డిజిటల్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, 24/7 ఎమర్జెన్సీ సేవలు. క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజీఎం దగ్గర, శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నెంబర్ 7032812241.
2: చిత్రసీమలో ఇప్పుడు వినండి శివాజీ చిత్రం కోసం హరిహరన్ మాతుశ్రీ బృందం పాడిన పాట, కులశేఖర్ రచన, ఏఆర్ రెహమాన్ సంగీతం.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఇప్పుడు వినండి, స్నేహం అంటే ఇదేరా చిత్రం కోసం రాజేష్ సుజాత యుగులం, విజయ్ కుమార్ రచన, శివశంకర్ సంగీతం.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా

శ్రోతలు చిత్రసీమ విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 10 గంటలకు కాస్తోంది. మరికొద్ది క్షణాల్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం రిలీవ్ అవుతాయి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఖమ్మం జిల్లా అంజనాపురంలో 300 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన గోద్రేజ్ సమీకృత ఆయిల్ పంప్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క నిన్న ప్రారంభించారు. రైతుల ఆదాయం పెరగాలంటే సంప్రదాయ పంటలతో పాటు ఆయిల్ పామ్ వంటి అధిక ఆదాయం ఇచ్చే వాణిజ్య పంటల సాగు వైపు మళ్లడం అవసరమన్నారు. ఎల్ నీనియో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని, రైతులు ప్రజలను కాపాడేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. విద్యార్థులు దేశాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని, మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా చెప్పారు. నిన్న జరిగిన కేశవ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ 86వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. వర్షాభావ పరిస్థితుల నిర్వహణ, ఉద్యోగాల హామీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారకరామారావు విమర్శించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ న్యూఢిల్లీలో పనామా విదేశాంగ మంత్రి హవియర్ ఎడ్వర్డో మార్టినేజ్ అదా వాస్కోస్తో నిన్న సమావేశమయ్యారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తోక్ అల్మరీతో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రతినిధి బృందం సభ్యులతో సమావేశమయ్యారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్ సహా పలు ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, అండమాన్ నికోబార్ దీవులు, ఒడిషా, రాజస్థాన్లో కూడా ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఆఫ్ఘనిస్తాన్లోని తూర్పు ప్రాంతంలో నూరిస్తాన్ ప్రావిన్స్లో నిన్న కురిసిన భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలొచ్చి కనీసం 20 మంది మరణించారు, 100 మందికి పైగా గల్లంతయ్యారని ఆఫ్ఘనిస్తాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

10:33:17 ఎగ్జాక్ట్ గా స్టూడెంట్ క్లాక్ లో మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాలు తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం రైట్ ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. అండ్ ఈ ప్రోగ్రామ్ లో ఈ రోజు మనం ప్లే చేసుకుంటున్నాం 2016 నుంచి 2020 ఈ టైం బంలో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్స్ ని మనం ప్లే చేసుకుందాం. అండ్ మీరు ఈ టైం బంలో 2016 నుంచి 2020 అలా ఈ 4-5 ఇయర్స్ లో వచ్చిన సాంగ్స్ ని మీరు మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయొచ్చు. పలానా సినిమా నుంచి పలానా పాట నేను వినాలి అనుకుంటున్నా, మేము ఇక్కడి నుంచి మెసేజ్ చేస్తున్నాం అంటూ హ్యాపీగా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు 0402324082 నెంబర్ నుంచి. ప్రస్తుతానికైతే ఈ టైం బౌండ్లో వచ్చిన ఒక అదిరిపోయే పాటతో మనం ఈరోజు షో స్టార్ట్ చేద్దాం. ఎవర్ గ్రీన్ హిట్స్ సెగ్మెంట్ స్టార్ట్ చేద్దాం. జస్ప్రీత్ జాజ్ అండ్ దివిజా పాడిన పాట సుప్రీం నుంచి మీకోసం స్టే ట్యూన్డ్.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: 10:37:27 ఎగ్జాక్ట్ గా మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం ఎవర్ గ్రీన్ హిట్స్ షో వింటున్నారు. అండ్ 2016 నుంచి 2020 ఈ టైం బౌండ్ లో వచ్చిన సూపర్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. దంబోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాలియా విలేజ్ నుంచి, స్వర్ణలత, శ్రీనివాస్, పార్సిగుట్ట, సికింద్రాబాద్ నుంచి, రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర, ఆర్ఆర్ చౌరస్తా నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ మీ అందరి కోసం ఈ టైం బౌండ్లో వచ్చిన అనురాగ్ కులకర్ని పాడిన సూపర్ హిట్ ట్రాక్ స్టే ట్యూన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కరుపు చూపు కుర్రోడ రాయుడు సినిమా నుంచి మనం పాట విన్నాం. వందనా శ్రీనివాస్ అండ్ జితిన్ రాజ్ పాడారు ఈ పాటని. రైట్, 10:18:20 ఎగ్జాక్ట్గా స్టూడియో క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ షో వింటున్నారు. అండ్ ఈ షోలో మనం ఈరోజు 2016 నుంచి 2020 ఈ టైం బౌండ్లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ ప్లే చేసుకుంటున్నాం. బండి రావిరాల విలేజ్ రంగారెడ్డి జిల్లా నుంచి జయలక్ష్మి, వరలక్ష్మి, లక్ష్మి, బంగారు లక్ష్మి, రాములు, గౌడ్ ఉన్నారు మనకు మెసేజ్లో. అలాగే శేఖర్, వాసిస్తి, సంహిని, రోజా, రమణి, రాకేష్, సిరికొండ నుంచి తాళ్ళ గీత, రాజలింగం, వృషాలి, కృష్ణ, ధ్రువ, దమ్మోజు వెంకటాచారి, చిత్రాలయ, నల్గొండ డిస్టిక్ నుంచి రంగారెడ్డి, బండి రావిరాల నుంచి లక్ష్మి మళ్ళీ మెసేజ్ పెట్టారు. వరలక్ష్మి, జయలక్ష్మి గారు, షేర్ల వెంకటేష్, గజ్వేల్ నుంచి, అలాగే రామ్నగర్ నుంచి కట్ల సతీష్, ఈశ్వర్, రాజేష్, నందిపేట నుంచి వెంకటేష్, పెద్దంబర్పేట నుంచి గుండు అంబదాస్, లావణ్య, ఆర్మూర్ నుంచి జిందం నరహరి, లక్ష్మి. సో మీ అందరి కోసం ఇంకొక సూపర్ హిట్ ట్రాక్ ఈ టైం బౌండ్లో 2016 నుంచి 2020 ఈ టైం బౌండ్లో వచ్చిన సాంగ్స్ మనం ప్లే చేసుకుంటున్నాం ఎవర్ గ్రీన్ హిట్స్గా. మీరు కూడా ఈ టైం బౌండ్లో మీరు వినాలి అనుకుంటున్న పాటల వివరాన్ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయొచ్చు. మా నెంబర్ 0402324082.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. రైట్ 10:31 ఎగ్జాక్ట్గా స్టూడియో క్లాక్లో అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్లో మనం ఈరోజు ప్లే చేసుకుంటున్నాం. 2016 నుంచి 2020 ఈ టైం బౌండ్లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. గుడ్ మార్నింగ్ అంటూ మనకి చాలామంది మెసేజ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, అబేద ఆయేష, చూడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మి, శశాంక్, గాయత్రి, విస్తృత, మహద్యుతి, సాయి, మాన్విత, సమృత, గీతానగర్ హైదరాబాద్ నుంచి హుషారు మూవీ నుంచి ఒక సాంగ్ కావాలి అంట. తప్పకుండా నేను ప్లే చేయడానికి ట్రై చేస్తా. ఈ మెసేజ్ పెట్టింది నవీన్ కుమార్ గారు. తప్పకుండా నవీన్ గారు. సికింద్రాబాద్ నుంచి తేజ్, యశ్వంత్, లోకేష్, అఖిల, వరంగల్, కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హేమశ్రీ ఉన్నారు. అండ్ మీ అందరి కోసం ప్రస్తుతానికైతే అనిరుద్ధ్ రవిచందర్ పాడిన ఈ సూపర్ హిట్ ట్రాక్ అజ్ఞాతవాసి నుంచి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

హుషారు నుంచి సిద్ శ్రీరామ్ పాడిన పాట విన్నారు. 10:38:55 ఎగ్జాక్ట్గా. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM, ఎవర్ గ్రీన్ హిట్స్ షో వింటున్నారు. అండ్ ఈ షోలో మనం ఈరోజు 2016 నుంచి 2020 ఈ టైం బౌండ్లో వచ్చిన సూపర్ ట్రాక్స్ ప్లే చేసుకుంటున్నాం. గుడ్ మార్నింగ్ అంటూ బాలకృష్ణ వరంగల్ కాశీబుగ నుంచి నల్ల సుదర్శన్ సరిత వినయ్ పూజ లోహిత్ అలాగే రోజా నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ గోదావరి గుప్తా రవి రాజు కళ్యాణి కాశీబుగ్గ నుంచి సరిత వినయ్ పూజ లోహిత్ నిజామాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి నుంచి దివాకర్ విమల ఇష్ణ చిట్టి తల్లి సంజన అన్నవరం నుంచి అలాగే ఆఫ్రిన్ ఆయేషా ఆరహాన్ అయాన్ ఫరూక్ ఉమ్మడి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు ఒక మంచి పాట మీకోసం. అనురాగ్ కులకర్ణి పాడిన పాట కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా నుంచి స్టేట్ ట్యూన్.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೆ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕು ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: 10:30 49 minutes ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. ఎవర్ గ్రీన్ హిట్స్ షో వింటున్నారు. ఫిదా సినిమా నుంచి మనం అద్రిపోయే పాట విన్నాము. అండ్ ఈరోజు మనం 2016 నుంచి 2020 టైం బౌండ్లో వచ్చిన సూపర్ ట్రాక్స్ ని ఎవర్ గ్రీన్ హిట్స్గా ప్లే చేసుకుంటున్నాం. గుడ్ మార్నింగ్ అంటూ హస్తినాపురం ఈస్ట్ నుంచి కన్యగారి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాంశ్, అనిరుద్ధ్, అలాగే శ్రేయాంశ్, నాగారం, సిద్ధుల నాగారం నుంచి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, రాజేశ్వర్, లోకేశ్వర్, విక్రాంత్ బాబు, లావణ్య, మోహన్ రావు పేట్ నుంచి రమేష్, వర్షిణి, ప్రియాంక, మహాశ్రీ, అనుశ్రీ, శాంతాబాయ్ ఉన్నారు. అండ్ మీ అందరి కోసం ఈ టైం బౌండ్లో వచ్చిన ఇంకొక సూపర్ హిట్ ట్రాక్ విజయ్ దేవరకొండ, రష్మిక మండల సూపర్ హిట్ కాంబినేషన్లో వచ్చిన సినిమా గీతా గోవిందం నుంచి శ్రీ శ్రీరామ్ పాడిన ఈ పాట.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఎగ్జాక్ట్గా స్టూడియో క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. గీత గోవిందం నుంచి అదిరిపోయే పాట మీరు విన్నారు. రైట్, ఈరోజు మనం ఎవర్ గ్రీన్ హిట్స్గా 2016 నుంచి 2020 మధ్యలో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ ప్లే చేసుకుంటున్నాం. మోహన్ రావుపేట నుంచి రమేష్, వర్షిణి, ప్రియాంక, మహాశ్రీ, అను, శాంతాబాయి మళ్ళీ మనకు మెసేజ్ చేశారు. భువనగిరి జిల్లా మీనానగర్ నుంచి సుదర్శన్, మాదాసు, విజయ, అలాగే సంగీత, శ్రావణ్ కుమార్, యాదవ్, లంగర్ హౌస్ నుంచి హస్తనాపురం, ఈస్ట్ నుంచి మేధాన్ష్, అనిరుద్ధ్, శ్రేయాంష్, ద్వారక రాజేష్ అంట, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, ఎల్

0: ఇంటికి గ్రామం సిద్ధుల సార్గా, పద్మశాలి సిద్ధుల సార్ గాంధీనగర్ బుధాన్ పోచంపల్లి నుంచి. అండ్ మీ అందరి కోసం నేను పాట ప్లే చేస్తాను. అండ్ పాట కన్నా ముందు మా నెక్స్ట్ షో ఆర్జే ఆల్రెడీ స్టూడియోలోకి వచ్చేసారనమాట. గుర్తుకొస్తున్నాయి అంటే ఈరోజు మరి ఏ ఎవరి గురించి మాట్లాడబోతున్నారు, ఏ విషయాలు మీతో షేర్ చేసుకోబోతున్నారో. వెల్కమ్ శిరీష.
1: హలో మురళి.
0: గుడ్ మార్నింగ్.
1: వెరీ వెరీ గుడ్ మార్నింగ్ శ్రోతలందరికీ కూడా శుభోదయం.
0: రైట్. మామూలుగా మనందరికీ కూడా ఒక కీవర్డ్ ఉంటుంది. మీకు ఒక కీవర్డ్ ఏంటంటే శ్రోతలు. శ్రోతలు అని మీరు పర్టికులర్గా మీరు అనగానే మీరు గుర్తుకొస్తూ ఉంటారు నాకు తెలిసి, అంటే మా ఆర్జెస్ అందరికి గుర్తుకొస్తూ ఉంటారు. అఫ్కోర్స్ మన లిజినెస్కి కూడా మీరు శ్రోతలు అనగానే గుర్తుకొస్తుంటారేమో.
1: మేబీ అది నా సిగ్నేచర్ అయిపోయింది.
0: మేబీ మేబీ. సో ఎలా ఉండబోతుంది ఈ రోజు, గుర్తుకొస్తున్నాయి అండ్ ఈ సెకండ్ ట్రాన్స్మిషన్ ఎలా ఉండదు?
1: ఈ రోజు ఫుల్ ఎనర్జెటిక్ షో ఉండబోతోంది. గుర్తుకొస్తున్నాయి నుంచి 3 o'clock వరకు.
0: ఎంత ఏదైనా హింట్ లాగుదామని చూసినా కూడా అసలు మీరు బయటపడట్లేదు అనమాట.
1: సూపర్ బయోపిక్ తో నేను సిద్ధంగా ఉన్నాను.
0: ఓకే, బయోపిక్.
1: మరి మీరు తొందరగా మైక్ ఇచ్చేస్తే నేను మా శ్రోతలతో మాట్లాడుకుంటాను.
0: డెఫినెట్ గా డెఫినెట్ గా. ఇంకా లేట్ చేయకుండా ఒక బయోపిక్ తీసుకొచ్చింది ఈరోజు. మరి ఎవరు ఎవరి బయోపిక్ చెప్పబోతుంది? ఆల్రెడీ మనం మహానటి ఒకసారి గాంధీ గారి గురించి కూడా మీరు చెప్పినారు. సో ఇట్లా ఈరోజు శిరీష మరి ఎవరి బయోపిక్ చెప్పబోతుందో తెలియాలంటే స్టే ట్యూన్డ్, వింటూ ఉండండి. అండ్ విత్ దిస్ హ్యాపీ నోట్ ఇవాల్టి ఎవర్గ్రీన్ హిట్స్ షోకి కూడా నేను పులి స్టాప్ పెట్టేస్తున్నాను విత్ ఒక అదిరిపోయే పాట. స్ఫూర్తి యాదగిరి పాడిన పాటతో సవారి నుంచి ఈ పాటతో ఇవాళ షోకి నేను పులి స్టాప్ పెట్టేస్తున్నా. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిద్ భారతి.
1: తరతరాల తరతరాల తరగని ఆనందం
0: అలరించే సంపూర్ణ వినోదం. స్టే ట్యూన్డ్.

0: ఉత్తర మాసిడోనియాకు చేరుకున్నారు. భారత రాష్ట్రపతి ఉత్తర మాసిడోనియాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి మాసిడోనియా అధ్యక్షులతో చర్చలు జరుపుతారు. ఆ దేశ ప్రధానమంత్రి అసెంబ్లీ స్పీకర్తో కూడా సమావేశం అవుతారు. టకేడా బయోఫార్మాసిటికల్స్ ఇండియా అభివృద్ధి చేసిన క్యుడెంగా వ్యాక్సిన్కు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా మార్కెట్ అనుమతి మంజూరు చేయడంతో భారత్లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్ను ఆమోదించారు. ప్రతి సంవత్సరం లక్షలాది మందిని ప్రభావితం చేసే దోమల ద్వారా సంక్రమించే డెంగ్యూ వ్యాధితో పోరాటంలో ఈ ఆమోదం భారతదేశంలో ఒక ప్రధానమైన ముందడుగని టకేడా సంస్థ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఫైటర్ డ్రగ్గా ప్రసిద్ధి చెందిన అధిక శక్తివంతమైన ట్రామడోల్ హైడ్రోక్లోరైడ్ మాత్రల ఎగుమతి సరుకును అక్రమంగా మళ్లించే ప్రయత్నాన్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ అడ్డుకుంది. సుమారు 30 మెట్రిక్ టన్నుల బరువున్న ఈ మొత్తం సరుకును ఢిల్లీలోని గిడ్డంగి నుండి స్వాధీనం చేసుకున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. హైదరాబాద్లోని 4 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలు బీజేపీ ప్రతినిధి బృందం నిన్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు నేతృత్వంలో ఈ నివేదికను సమర్పించారు. హైదరాబాద్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో అపోలో ఫార్మసీ సహకారంతో ఈ నెల 24వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తారు. ఉదయం 11 గంటలకు ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా ఉన్న ఎంప్లాయ్మెంట్ బ్యూరో కార్యాలయంలో జరిగే ఈ మేళా ద్వారా ఫార్మసిస్ట్ అసిస్టెంట్ ఫార్మసిస్ట్ విభాగాల్లో 100 పోస్టులు భర్తీ చేస్తారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు సంక్షేమానికి సంబంధించిన కార్యాచరణ రూపొందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ ఈరోజు హైదరాబాద్లోని తెలంగాణ అమరజ్యోతి ప్రాంగణంలో కీలక సమావేశాలు నిర్వహిస్తుంది. 8వ తరగతి విద్యార్థులకు నిర్వహించే జాతీయ ఆదాయ ప్రాతిపదిక ప్రతిభా ఉపకార వేతన పథకం పరీక్షకు దరఖాస్తు గడువును 24వ తేదీ వరకు పొడిగించినట్లు తెలంగాణ ప్రభుత్వ పరీక్షల సంచాలకులు తెలియజేశారు. 2026-27 విద్యా సంవత్సరంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడంతో పాటు పరీక్ష ఫీజు చెల్లింపును 24వ తేదీలోపుగా పూర్తి చేయాలని సూచించారు. వార్తల ముఖ్య అంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:03 దాటి 10 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. శ్రోతలందరికీ మరొక్కసారి శుభోదయం. ఎలా ఉన్నారందరూ? ఈరోజు మంగళవారం ప్రత్యేకంలో ఏ బయోపిక్ విశేషాలు పద్మిని మనకి చెప్పబోతోంది అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు కదా. మరి సస్పెన్స్కి తెరతీసేస్తాను.

ఈరోజు మనం మాట్లాడుకోబోయే బయోపిక్ ఖచ్చితంగా ఎంతో ప్రత్యేకమైనది, ఎందుకంటే బోలెడన్ని విశేషాలున్నాయి ఈ బయోపిక్ వెనకథల. దేశ సరిహద్దుల్లో -డిగ్రీల చలిలో దట్టమైన అడవుల్లో తుపాకీ పట్టుకొని పహారా కాస్తూ మనల్ని ప్రశాంతంగా నిద్రపోయేలా చేసే నిస్వార్థ రక్షకులు మన సైనికులు. అలాంటి ఎందరో వీర సైనికుల త్యాగం వలన మన దేశంతో పాటు మనం కూడా క్షేమంగా నిద్రపోగలుగుతున్నాం, క్షేమంగా ఉన్నాం. మృత్యు కళ్ళ ముందు కనిపిస్తున్నా, ఒంట్లోకి శత్రువుల తూటాలు దూసుకెళ్తున్నా, ఆఖరి శ్వాస వరకు మాతృభూమిని కాపాడే అమరవీరుడు ఒక సైనికుడు మాత్రమే. అలాంటి ఒక అమర సైనికుడు మేజర్ ముకుంద వరదరాజన్ నిజ జీవిత కథ అమరన్ బయోపిక్ విశేషాలు ఈనాటి మన గుర్తుకొస్తున్నాయిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు అమరన్ బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం ఈనాటి మన కార్యక్రమంలో. 44 రాష్ట్రీయ రైఫిల్స్ కి చెందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ అసాధారణ ధైర్యం, నాయకత్వం ప్రదర్శించి 2014 సంవత్సరంలో ఏప్రిల్ 25 జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందారు. భరతమాత గర్వించదగ్గ వీరపుత్రుడు అమర్ జవాన్ మేజర్ ముకుంద్ వరదరాజన్ నిజ జీవిత కథ ఆధారంగా

తెరకెక్కిన చిత్రం అమరన్. ఇంతకీ అసలు అమరన్ అని పేరు ఎందుకు పెట్టారు, ఎందుకు ఆ పేరునే ఎంచుకున్నారు, ఊహించగలరా? ఒకవేళ మీకు తెలిస్తే 0402324028 ఈ నంబర్కు సందేశం పంపించండి.

0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియోల సమయం 11:13 దాటి 40 సెకండ్లు. మరి ఈ చిత్రానికి అమర్ అన్న అని పేరెందుకు పెట్టారు? మీరు ఊహిస్తే నాకు సందేశం పంపించండి అని అడిగాను కదా. రవికుమార్ వడ్లమాని గారు మనకి అతను ఏమనుకుంటున్నారో ఊహించి సందేశం పంపించారు. ఇంకా చూద్దాం, ఇంకొంతమంది శ్రోతలు ఎవరైనా స్పందిస్తారేమో.
1: గుర్తుకొస్తున్నాయి రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: అమరన్ బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. మరి సినిమాకి అమరన్ అనే పేరు ఎందుకు పెట్టారో తెలుసా? అమరన్ అంటే మరణం లేనివాడు అని అర్థం. మేజర్ ముకుంద్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రతి భారతీయుడి గుండెల్లో ఆయన ఎప్పటికీ అమరుడే. ఇదే విషయాన్ని మనకి రవికుమార్ వడ్లమాని గారు అల్మాస్గూడ నుండి సందేశం పంపించారు. ఇది నిజంగా అక్షర సత్యం కదా. తాత ఇద్దరు బాబాయిలు సైన్యంలో పనిచేయడం వల్ల ముకుంద్ చిన్నప్పటి నుండే ఆర్మీలో పనిచేసే వాళ్ళు ఉన్న కుటుంబంలో పెరిగాడు. స్వతహాగానే ఆర్మీ వైపే మొగ్గు చూపారు. కానీ వారి తల్లికి ససేమీరా ఇష్టం లేదు ముకుంద్ ఆర్మీలోకి వెళ్ళడం. తల్లి వ్యతిరేకించిన ఆర్మీయే నా జీవితం అని తల్లిని ఒప్పించి దేశ సేవకి తన జీవితాన్ని అంకితం చేశారు మేజర్ ముకుంద్.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు అమర్ అండ్ బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం ఈనాటి మన కార్యక్రమంలో. స్టూడియోలో సమయం 11:20 అవుతోంది. యుద్ధ రంగంలో అసాధారణమైన నాయకత్వం, పోరాటాల్లో ముందుండి సైన్యానికి ధైర్యం చెప్పి నా అస్సలైన లీడర్గా మేజర్ ముకుంద్ ఎప్పటికీ అమరుడే. అందుకే మనకి నాగనాథ్ గుప్తా గారు ఒక సందేశం పంపించారు, అమరన్ అమరన్ అంటే చరిత్రలో నిలిచిపోయేది అంటూ నిజామాబాద్ నుండి మనకి సందేశం పంపించారు. నిజంగానే చరిత్రలో నిలిచిపోయే అమరవీరుడు మేజర్ ముకుంద్. కశ్మీర్లో కరుడుగట్టిన ఉగ్రవాదుల గుండెల్లో వణుకు పుట్టించి శత్రువుల తూటాలకు ఎదురు వెళ్లి తన దేశం కోసం ప్రాణాలని విడిచిన అమరవీరుడు మేజర్ ముకుంద్ ఎంతో గొప్ప త్యాగమూర్తి అని చెప్పుకోవాలి. ఏ లోయల్లో, ఏ కశ్మీర్ లోయల్లో అయితే మేజర్ ముకుంద్ ఉగ్రవాదాలతో పోరాడారో సరిగ్గా అదే యాంటీ టెర్రరిజం జోన్లోకి వెళ్ళి ప్రాణాలకు తెగించి షూటింగ్ చేశారు ఈ అమరన్ బయోపిక్ చిత్రం కోసం. -10 డిగ్రీల చలిలో

0: అడుగో అరి భయంకరుడు కట్ట బ్రహ్మనా అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన అడుగో అరి భయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన
1: జంతుకు కట్టాలి రా శిస్తూ నరు కోశావా నిలు పెట్టావా కోట కోశావా కుప్పను వచ్చావా ఒరే తల్ల కుక్క కష్టజీవుల ముఖ్య మెతుకుడు తిని బతికే నీకు శిస్తందుకు కట్టాలరా
0: అని ఫళ ఫళ సంఖ్యళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి

ఎందరో గొప్ప త్యాగవీరుల ఫలితం మన స్వాతంత్రం అని చెప్పే పాట ఇది. ఎంత అద్భుతంగా రాశారు కదా జాలాది గారు. మేజర్ చంద్రకాంత్ చిత్రం నుండి ఆ పాట విన్నారు, గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. అమరన్ బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. అమరన్ అనేది ఒక వీరుడి శౌర్య గాథ మాత్రమే కాదు, ఒక జంట మధ్య ఉన్న ప్రేమ కథ కూడా. మనం అమరన్ చిత్ర కథ క్లుప్తంగా చెప్పుకుంటే, చెన్నైకి చెందిన ముకుంద్ కేరళకి చెందిన ఇందు కాలేజ్ రోజుల్లోనే ప్రేమలో పడతారు. ఎన్నో అడ్డంకులను దాటి పెళ్లి చేసుకుంటారు. ఆర్మీ ఆఫీసర్గా జమ్మూ కాశ్మీర్లో అత్యంత ప్రమాదకరమైన 44వ రాష్ట్రీయ రైఫిల్స్ కమాండర్గా జాయిన్ అవుతాడు మన మేజర్ ముకుంద్. ఒకవైపు భార్య కూతురుపై ప్రాణప్రదమైన ప్రేమ, మరోవైపు ఉగ్రవాదులను ఏరిపారేసే దేశభక్తి. ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న ఎంతో అద్భుతంగా తన జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకున్నారు మేజర్ ముకుంద్.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు అమరన్ బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. ఇందాక అమరన్ చిత్ర కథ క్లుప్తంగా చెప్పుకుంటున్నాం కదా. మరి ఒకవైపు భార్య కూతురుపై ప్రాణప్రదమైన ప్రేమ, మరోవైపు ఉగ్రవాదులను ఏరిపారేసే ఎంతో దేశభక్తి. మేజర్ ముకుంద్ ఈ రెండింటి మధ్య ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారని మాట్లాడుకున్నాం. అలాగా నడుస్తూ ఉంది, కానీ సడన్గా 2014వ సంవత్సరంలో జరిగిన ఒక భీకర్ ఎన్కౌంటర్లో ఉగ్రవాదుల గుండెల్లో వణుకు పుట్టించి దేశం కోసం ముకుంద్ వీరమరణం పొందారు. అతని తరఫున దేశ అత్యున్నత అశోక చక్ర పురస్కారాన్ని ఇందు అందుకోవడంతో ఆ భావోద్వేగమైన అమరన్ చిత్రకథ ముగుస్తుంది. మాతృభూమి కోసం ఒక సైనికుడు చేసే నిస్వార్థ త్యాగాన్ని కళ్లకు కట్టినట్టు చూపించిన ఒక గొప్ప రియలిస్టిక్ బయోపిక్ అమరన్.

0: జుమ్మంది నాదం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర మౌనిక ఆలపించిన పాట విన్నారు. రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి. గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు అమరన్ బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. ఆర్మీ అధికారుల పర్యవేక్షణలో సినిమాలోనే ఉన్న అన్ని యుద్ధ సన్నివేశాలు, ఆర్మీ లైఫ్ వీలైనంతగా సహజంగా ఉండడం కోసం మేజర్ ముకుంద్ పనిచేసిన రాజ్పుత్ రెజిమెంట్, 44 రాష్ట్రీయ రైఫిల్స్ అధికారుల పర్యవేక్షణలో ఈ షూటింగ్ మొత్తం పూర్తి చేశారట. అమరన్ బయోపిక్ చిత్ర షూటింగ్ అంతా. అంతేకాదండి, కశ్మీర్లో అత్యంత కఠినమైన వాతావరణంలో షూటింగ్ చేశారు. అక్కడ లోకల్గా వాళ్ళు మాట్లాడే భాష వాళ్లతోనే ఈ చిత్రానికి డబ్బింగ్ కూడా చెప్పించారట దర్శకులు. అందుకే ఈ అమరన్ బయోపిక్ ఎందరికో అత్యంత దగ్గరగా నిలిచిపోయే బయోపిక్గా ఉంది. మరి ఆ చిత్ర విశేషాలు మనం మాట్లాడుకుంటున్నాం ఈనాటి మన గుర్తుకొస్తున్నాయి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

పరదేశీ చిత్రం నుండి సుజాత ఆలపించిన అద్భుతమైన గీతం విన్నారు కదా. ఎస్, వీ లవ్ ఇండియా, వీ లవ్ అవర్ ఇండియా. ఎంత గొప్ప పాట అది. వేటూరు సుందరామూర్తి గారు రాశారు, కీరవాణి గారు సంగీతం అందించారు. గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు అమరన్ బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. ఇక అమరన్ చిత్రంలో శివకార్తికేయన్ మేజర్ ముకుంద్ పాత్ర కోసం ఆర్మీ క్యాంపుల్లోనే కశ్మీర్ వెళ్ళి చాలా నెలల పాటు ఆర్మీ క్యాంపుల్లోనే నెలలు తరబడి కఠోర శిక్షణ తీసుకున్నారు. బాడీ బిల్డింగ్తో పాటు ఒక మిలిటరీ ఆఫీసర్ నడవడిక, తుపాకీ పట్టుకునే విధానం అన్నీ ఎంతో శ్రద్ధగా నేర్చుకున్నారట శివకార్తికేయన్. ఇక నటి సాయి పల్లవి మేజర్ ముకుంద్ భార్య ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో నటించలేదు అసలు. కంట తడి పెట్టిస్తారు ఆవిడ ఈ సినిమా చూస్తే. జీవించారు భావోద్వేగ సన్నివేశాల్లో. సాయి పల్లవి గ్లిజరిన్ కూడా వాడలేదట, అంత దగ్గరగా కనెక్ట్ అయ్యారట సాయి పల్లవి. ఇటీవలే 72వ జాతీయ పురస్కారాల్లో ఉత్తమ చిత్ర దర్శకుడిగా రాజ్ కుమార్ పెరియస్వామి గారికి, ఉత్తమ సంగీత దర్శకుడిగా జీవి ప్రకాష్ కుమార్ గారికి ఈ చిత్రానికి పురస్కారాలు అందుకోబోతున్నారు అది త్వరలో. మరి జీవి ప్రకాష్ గారికి ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు వచ్చిన ఈ సినిమా అమరన్ నుండి ఈ పాట మనందరి కోసం.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు అమర్ అండ్ బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. స్టూడియోలో సమయం 11:49 దాటి 20 సెకండ్లు. కశ్మీర్లో జరిగిన ఉగ్రవాద ఎన్కౌంటర్ ఆపరేషన్లో మేజర్ ముకుంద్ వరదరాజన్ ధైర్య సాహసాలకు గాను వారి మరణానంతరం భారత ప్రభుత్వం అత్యున్నత సైనిక శౌర్య పురస్కారమైన అశోక్ చక్రతో గౌరవించారు. ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్ అనే పుస్తకంలో ఒక అధ్యాయం కూడా ఉంది మేజర్ ముకుంద్ వరదరాజన్ గారి గురించి. ఆయన ధైర్య సాహసాలను గౌరవిస్తూ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ఒక విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు ఈ అమరవీరుడికి గుర్తుగా. ఇక ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఆయన చదువుకున్న కాలేజీ రోడ్ చెన్నైలో వేలచ్చేరి తాంబరం ప్రధాన రహదారికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం వారి గౌరవార్థం మేజర్ ముకుంద్ వరదరాజన్ రోడ్ అని పేరు పెట్టారు. ఇంతకన్నా ఏమిచ్చుకోగలం ఆ అమరవీరుడి సాహసానికి వారు చేసిన దేశసేవకి.

0: RRR చిత్రనికను ఎంఎం కీరవాణి స్వీయ సంగీత దర్శకత్వం స్వీయ రచనలో ఆలపించారు. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు అమర్ అండ్ బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం.
1: జరూర్ సునియ పిటారా. ఇస్ కార్యక్రమ కే ప్రాయోజక హై AISSMS పుణె, అ ప్రీమియం హెరిటేజ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్.
0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియోల సమయం 11:53 దాటి 47 సెకండ్లు. మేజర్ ముకుంద్ వరదరాజన్ నిస్వార్థమైన దేశభక్తికి, శౌర్యానికి నిలువెత్తు రూపంగా నిలిచారు. ప్రాణాల కంటే దేశ రక్షణే మిన్నా అని నమ్మిన అమర్ జవాన్ ఆయన. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వెనుకడుగు వేయని ధైర్యం, గుండెబలానికి ప్రతిరూపంగా నిలిచారు మేజర్ ముకుంద్. తుపాకీ గుళ్లకు తూటాల్లా వర్షాలు కురిపిస్తున్నా, మృత్యు కళ్ళ ముందు కనిపిస్తున్నా, మాతృభూమి రక్షణ కోసం సింహంలా పోరాడిన ధీరుడు మేజర్ ముకుంద్. భారత యువతకి ఎంతో ఇన్స్పిరేషన్గా నిలిచారు మేజర్ ముకుంద్. వారికి స్మృత్యాంజలి అంటోంది ఆకాశవాణి వివిధ భారతి. వీలు చూసుకొని ఒకసారి ఈ వీకెండ్లోనో ఎప్పుడైనా ఈ బయోపిక్ని తప్పకుండా చూడండి, పిల్లలకి కూడా చూపించండి. మన దేశం, దేశ రక్షణ కోసం సైనికులు ఎంతగా పాటుపడుతున్నారో తెలుస్తుంది. ఇది ఇవాళ్టి బయోపిక్, అమరన్ బయోపిక్ చిత్ర విశేషాలు. మీ అందరికీ నచ్చిన ఆశిస్తూ నమస్కారం అంటుంది మీ రేడియో నేస్తం పద్మిని.

బాబీ చిత్రం నుండి శంకర్ మహాదేవన్ ఆలపించిన పాట విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుండి న్యూస్ రిలే వింటారు. తిరిగి 12:05 చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో కలుద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఏంటి జై హాబిట్ ప్లే చేసింది పద్మిని అనుకుంటున్నారా? అవును, భారతదేశమంతా పండగ వాతావరణం నెలకొంది. వరుస విజయ పరంపరతో దూసుకెళ్తోంది మన దేశం. ఒకవైపు ప్రపంచమంతా సలాం అంటున్న విక్రమ్ లాంచ్, మరోవైపు పీవీ సింధు విజయ దుందుబి. దేశమంతటా ఒక పండగ వాతావరణంలో ఉంది కదా.

కౌంట్ డౌన్ 5 4 3 2 1 లిఫ్ట్ ఆఫ్. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్. ఇదేంటి కొత్తగా, ఏంటి దేని గురించి మాట్లాడుకోబోతున్నాం అనుకుంటున్నారా? భారతీయ మేధస్సు యువశక్తి వారి కళా సాహసం ధైర్యం వెరసి అన్నీ కలిపి అంతరిక్షంలో విజయ సంకేతం చేశాయి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఇద్దరు యువ భారత తేజాలు. మన తెలుగు తేజాలండోయ్, ప్రపంచ పటంపై అంతరిక్షంలో మన దేశ జెండాని సగర్వంగా ఎగిరేస్తున్నారు. ఆ నవభారత యువత విజయగాథ స్కై రూట్, నేలపై పుట్టిన ఆ ఆలోచన రాకెట్లా నింగికి ఎగి దూసుకెళ్ళి దేశం గర్వించే విజయంగా నిలిచింది. మరి ఆ కబుర్లని ఈనాటి మన చైతన్య స్ఫూర్తిలో వింటూనే ఉండండి. ఆకాశవాణి, వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశమే నీ హద్దురా ఈ చిత్రానికను జీవి ప్రకాష్ స్వీయ సంగీత దర్శకత్వంలో ధనుంజయ తొగల్ సాల్పించిన పాట విన్నారు. రచన రామజోగయ్య శాస్త్రి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్కై రూట్ ఏరోస్పేస్ మన హైదరాబాద్లో కేంద్రీకృతమైంది. ఈ మధ్య చాలా రీసెంట్గా వాళ్ళు లాంచ్ కూడా చేశారు విక్రమ్ రాకెట్ని. మరి దాని వెనుకున్న మన తెలుగు తేజాలు ఆ మనుషులు వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి మన చైతన్య స్ఫూర్తిలో.
1: PM जय अब गरीबों की जय बन गई है।

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.

చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. స్టూడియోల సమయం 12:14 దాటి 22 సెకండ్లు. మరి స్కై రూట్ వెనుకున్న ఆ ఇద్దరు ఎవరంటే, ఇద్దరు ఐఐటిఎన్స్, మాజీ ఇస్రో శాస్త్రవేత్తలు కూడా. వారే పవన్ కుమార్ చందన, నాగభరత్ దాకా. పవన్ కుమార్ చందన ఏమో లాంచ్ వెహికల్ ఇంజనీర్గా, ఇక నాగభరత్ దాకా ఫ్లైట్ కంప్యూటర్స్, ఇక సాంకేతిక వ్యవస్థ చూస్తూ ఉంటారన్నమాట. 2018లోనే మొదలైంది ఈ మిషన్. ఆ ఇద్దరూ కలిసి తమ కలలను శ్రీకారం చుట్టారు. అదే స్కై రూట్ ఏరోస్పేస్ హైదరాబాద్ కేంద్రంగా మొదలుపెట్టిన ఒక స్టార్టప్. చాలామంది నవ్వారట, ఏంటి స్టార్టప్పా, అందులోనూ రాకెట్ గురించి స్టార్టప్పా, అసలు ఇది ఎక్కడైనా క్లిక్ అవుతుందా, ఎవరైనా స్టార్టప్స్లో రాకెట్స్ తయారు చేస్తారా అంటే, అది వాళ్ళిద్దరూ ఏం చెప్పారో తెలుసా, ఏంటి రాకెట్లను అవహేళన చేసిన వారికి వారి లక్ష్యం కేవలం రాకెట్లు తయారు చేయడం మాత్రమే కాదు, అంతరిక్ష ప్రయాణాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం అంటూ అందరినీ ఆశ్చర్యపరిచేశారు. ఏమో ఏమైనా జరగచ్చు కదా, ఫ్యూచర్లో మనం కూడా అలా రాకెట్లోకి వెళ్ళి, అంతరిక్షంలోకి వెళ్ళి చందమామని దగ్గరగా చూసుకుని రావచ్చేమో, ఏదైనా జరగచ్చు. మరి ఆలోచించండి.

0: కొంచెం ఇష్టం కొంచెం కష్టం చిత్రానికి హేమచంద్ర బృందంతో కలిసి ఆలపించిన పాట విన్నారు. సంగీతం శంకర్ ఎహసాన్ లాయ్. అసలు ఈ పాట వింటుంటే నిజంగానే ఏదో ఎగురుతున్న ఫీలింగ్ వస్తుంది కదా, మీకు కూడా అలా వస్తుందా?
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. పవన్ కుమార్ నాగభరత్ 2018 మొదలు పెట్టారు ఆ స్టార్టప్, స్కై రూట్ స్టార్టప్. 4 సంవత్సరాల తర్వాత 2022 నవంబర్ 18 శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి వారి తొలి ప్రయత్నం మొదలుపెట్టారు. అదే రాకెట్ లాంచ్ చేశారు. దాని పేరేంటో తెలుసా? ఆ మిషన్ పేరు ప్రారంభ. ఈ ప్రారంభ మిషన్లో విక్రమ్ ఎస్ అనే ఒక రాకెట్ని తొలిసారిగా వారు అంతరిక్షంలోకి ప్రయోగం చేశారు. అలా ప్రారంభంతో మొదలైంది వారి విజయయాత్ర. ఇది ఒక ప్రైవేట్ రాకెట్ లాంచ్. ఇదంతా బాగుంది, కానీ దీని పేరు భలే గమ్మత్తుగా ఉంది కదా, విక్రమ్ అని ఎందుకు పేరు పెట్టారు? ఎందుకంటే భారత అంతరిక్ష పితామహుడైన డాక్టర్ విక్రమ్ సారాభాయ్కి నివాళిగా, వారికి గుర్తుగా ఉండడానికి, వారి వారసత్వంగా ఉండడానికి విక్రమ్ అనే

పేరును పెట్టానంటున్నారు పవన్ కుమార్ నాగ్ భరత్. ఎంత బాగుంది కదా. సరిగ్గా 2018లో స్టార్టప్ స్టార్ట్ చేశారు. 2022లో విక్రమ్ ఎస్ ఈ ప్రారంభ మిషన్ ద్వారా వెళ్ళింది. మరి 2026 జూలై 18న, అంటే ఇటీవల చాలా రీసెంట్గా జూలై 18న ఆగమన్ మిషన్లో విక్రమ్ 1ని విజయవంతంగా ప్రయోగించి భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో మరో మైలురాయిని చేరుకుంది ఈ స్కై రూట్. ఎంత గొప్ప విషయం, ఎంత గర్వించదగ్గ విషయం. మన దేశానికి ప్రపంచమంతా ఒక్కసారి ఆశ్చర్యపోయారు, ఉలిక్కిపడి మన దేశం వైపు చూశారు. వావ్, ఇంత గొప్ప ప్రయోగమా, అందులోనూ ప్రైవేట్ రాకెట్ లాంచ్ అంటే ఆషామాషీ కాదు కదా.

హ్యాపీ చిత్రానికి ఎస్పి చరణ్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం యువన్ శంకర్ రాజా. మన భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు స్వయంగా ఫోన్ చేసి అభినందించారు ఈ స్కైరూట్ బృందాన్ని. వీరు ఈ స్కైరూట్ ద్వారా కేవలం రాకెట్లు తయారు చేయడం లేదు, భారత యువత కళలకు ఒక

కొత్త లాంచ్ ప్యాడ్ని తయారు చేశారని ప్రశంసించారు మోదీ గారు. ఇక ఆంగ్లంలో ఒక విషయం చెప్పారు ఆయన, స్కై ఈజ్ నాట్ ద లిమిట్, ఇట్ ఈస్ జస్ట్ ద బిగినింగ్. భారత యువశక్తికి ఆకాశమే హద్దు కాదు, ఆకాశమే ఆరంభం అంటూ అభినందించారు నరేంద్ర మోదీ గారు.

ఇదే అంటున్నారు దేశమంతా, ప్రపంచమంతా. జై హో భారత్ అంటున్నారు. అవకాశాల కోసం ఎదురు చూడకుండా వాటిని సృష్టించారు పవన్, నాగ్భరత్. ఆకాశాన్ని చూసే కలలు కనలేదు, ఆకాశానికి చేరే మార్గాన్ని నిర్మించారు పవన్, నాగ్భరత్ మరియు స్కైరూట్ బృందం. వారి ప్రయాణం ప్రేరణ భారతదేశ యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం. దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసం, చెయ్యగలమనే నమ్మకం, ధైర్యంతో ముందుకు సాగాలనే సందేశాన్ని ఇస్తున్నారు మన భారతదేశ యువతకి. మరి ఎందరికో ఆదర్శంగా కూడా నిలుస్తున్నారు. వారు ఒక విషయం చెప్తున్నారు, మీ కళ నిజమైతే ఆకాశమే మీ లక్ష్యం అంటూ దూసుకుపోండి అంటున్నారు. మరి వీరికి ఎన్నో శుభాభినందనలు తెలియజేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. భవిష్యత్తులో దేశంలో జరిగే ఏ పరీక్షలో కూడా పేపర్ లీకేజీ లేకుండా అన్ని వర్గాలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నీట్ పేపర్తో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. సిక్కింలోని నామ్చీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టులో కూలిపోయిన సొరంగం నుంచి కార్మికులను కాపాడేందుకు సహాయ రక్షణ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. దేశవ్యాప్తంగా భవిష్యత్తులో జరిగే పరీక్షల్లో పేపర్ లీక్లను నివారించేందుకు అన్ని వర్గాలు

0: సమన్వయంతో కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీకేజ్తో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి, దేశ యువత ప్రయోజనాలు పరిరక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. పార్లమెంట్ భవన్ సముదాయంలో ఈరోజు జరిగిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమాపేశంలో ప్రధానమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళ్ మిలన్ అని పిలిచే ఈ సమాపేశం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడుతూ, నీట్ పేపర్ లీక్ గురించి సమాచారం అందిన వెంటనే ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుందని ప్రధానమంత్రి మోదీ సమాపేశంలో పేర్కొన్నట్లు చెప్పారు. పేపర్ లీక్ కేసులో ప్రమేయం ఉన్న వారందరినీ అరెస్ట్ చేశామని, ప్రస్తుతం 13 మంది నిందితులు జైల్లో ఉన్నారని మోదీ చెప్పారు. బాధ్యులకు వీలైనంత కఠినమైన శిక్ష పడేలా చూడాలని కూడా ప్రధానమంత్రి చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి పేపర్ లీక్లు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకున్నట్లు కూడా ప్రధానమంత్రి సమావేశంలో తెలియజేశారు.
1: पेपर लीक का खबर आए तुरंत सरकार ने कार्रवाई किया.
2: As soon as reports of paper leak emerged, the government took swift action. 13 individuals were arrested and sent to jail. To ensure that the future of students was not affected, the NEET re-examination was conducted on priority and the results were declared in a timely manner. Strict measures have also been put in place to prevent such incidents from recurring.
1: दोबारा इस तरह का पेपर लीक ना हो इसके लिए सख्ती से कदम उठाया गया है.
0: భారత్ పలు దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల గురించి కూడా ప్రధానమంత్రి ప్రస్తావించినట్లు రిజిజు చెప్పారు. ప్రతి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను భారతీయ రైతుల ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. రైతుల సంక్షేమం జాతీయ ప్రయోజనాల ధ్యేయంగా ఈ ఒప్పందాలని కుదిరాయని ఆయన ఉద్ఘాటించారు. పార్లమెంట్ ప్రస్తుత వర్షాకాల సమావేశాలను ప్రస్తావిస్తూ, బిల్లుల ఆమోదానికి ఎన్డీఏ నిర్మాణాత్మకమైన సానుకూలమైన పాత్ర పోషిస్తుందని మోదీ చెప్పారు. పార్లమెంట్లో ప్రతిపక్షాలు సహకరించాలని రిజిజు విజ్ఞప్తి చేశారు. రాజకీయ భేదాభిప్రాయాలు ఉండవచ్చు, కానీ దేశానికి సేవ చేయడానికి, దేశ భవిష్యత్తు కాపాడడానికి, యువత సంక్షేమం కోసం పనిచేయడానికి పార్లమెంట్ సభ్యులందరూ ఎన్నికై పార్లమెంట్కు వచ్చారని ఆయన అన్నారు. విశాల జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాజకీయ పార్టీలన్నీ కలిసి పట్టుకట్టుగా పనిచేయాలని కూడా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో భారత్లో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన నరేంద్ర మోదీని సత్కరిస్తూ ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలు అభినందన తీర్మానాన్ని ఆమోదించాయి. నీట్ పేపర్ లీక్ కేసుతో పాటు పలు ఇతర అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం కారణంగా పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభమైనప్పుడు స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి ప్రయత్నించినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ అంశాన్ని ప్రస్తావించారు. సభ నిర్వహణలో సహకరించాలని ప్రతిపక్షాలను ఓం బిర్లా కోరినప్పటికీ సభ్యులు నిరసన కొనసాగించడంతో లోక్సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. రాజ్యసభలో కూడా అనేక మార్లు సభాధిపతి వాయిదాలు వేశారు. కేంద్ర మంత్రులు పత్రాలను సమర్పించిన తర్వాత చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేను మాట్లాడేందుకు అనుమతించారు. నీట్ అంశంపై నిన్న న్యూఢిల్లీలో జరిగిన విద్యార్థి నిరసనల గురించి ఖర్గే ప్రస్తావించారు. ఆ తర్వాత ప్రతిపక్ష అధికార పక్షాల గందరగోళం కారణంగా ఎగువ సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని మరింత సమగ్రంగా, సురక్షితంగా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రక్రియపై చర్చించేందుకు ఎన్నికల కమిషన్ ఈరోజు కోల్కతాలో ఒక అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తోంది. ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్, ఇంటర్నేషనల్ ఐడియా సంస్థలు సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లోని మొత్తం 24 ఎన్నికల జిల్లాల నుంచి ఎన్నికల అధికారులు, అలాగే దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన ఎన్నికల నిర్వాహకులు, విధాన రూపకర్తలు, విద్యావేత్తలు, ఎన్నికల నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పోస్టల్ బ్యాలెట్లు, ప్రత్యేక ఓటింగ్ ఏర్పాట్లను మరింత సమగ్రంగా అందుబాటులోకి తీసుకురావడం, సురక్షితం చేయడంపైన ఈ సదస్సులో ప్రధానంగా చర్చలు జరుగుతాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సిక్కింలోని నామ్చే జిల్లా సమర్థంలో ఉన్న ఎన్హెచ్పిసి తీస్తా స్టేజ్ 6 జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటికి తీసుకురావడానికి సహాయ రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. నామ్చి జిల్లా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తెలిపిన వివరాల ప్రకారం, రక్షణ బృందాలు ఇప్పటి వరకు 9 మృతదేహాలను వెలికితీశాయి. కొండ చర్యలు విరిగిపడడం వల్ల దెబ్బతిన్నట్లు భావిస్తున్న సొరంగంలో సుమారు 25 మంది చిక్కుకుని ఉన్నారని అనుమానిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిక్కు ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగోలేతో ఫోన్లో మాట్లాడారు. ఈ పరిస్థితిని సహాయ

0: చర్యలను ప్రధానమంత్రి సమీక్షించారు. నామ్చీ జిల్లా యంత్రాంగం ఎన్హెచ్పిసి అధికారులతో సమన్వయం చేసుకుంటూ రాష్ట విపత్తు నిర్వహణ దళం, జాతీయ విపత్తు నిర్వహణ దళం, సిక్కిం పోలీసులు, అగ్నిమాపక అత్యవసర సేవల విభాగం, ఆరోగ్య శాఖ, ఇతర శాఖల సహకారంతో సహాయ చర్యలు జరుగుతున్నాయి. సిక్కిం నామ్చీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగం వద్ద కొండ చర్యలు విరిగిపడిన ఘటనకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్తో మాట్లాడారు. జాతీయ బొగ్గు గ్యాసిఫికేషన్ మిషన్ కింద 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్ సామర్థ్యాన్ని సాధించాలనే అత్యంత ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే తెలియజేశారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ మంత్రి, ఇప్పటి వరకు సుమారు 22.6 మిలియన్ టన్నుల వార్షిక బొగ్గు గ్యాసిఫికేషన్ సామర్థ్యం అందుబాటులో ఉందని వెల్లడించారు. జాతీయ లక్ష్యాన్ని సాధించే దిశగా మరింత ముందుకు వెళ్లడానికి ప్రభుత్వం 37,500 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో సర్ఫేస్ కోల్ అండ్ లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం మరో పథకాన్ని కూడా ఆమోదించిందని చెప్పారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ ఏడాది ప్రతిష్టాత్మకమైన లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. లోకమాన్య తిలక్ 106వ వర్ధంతి సందర్భంగా 1 ఆగస్టున పూణేలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేస్తారు. లోకమాన్య తిలక్ స్మారక ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ రోహిత్ తిలక్ ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయం ప్రకటించారు. ఈ అవార్డు ప్రదానోత్సవానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే, సునేత్ర పవార్ తదితరులు హాజరవుతారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్లో అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. రాబోయే 2-3 రోజుల్లో మధ్యప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారతదేశాలలోని కొన్ని భాగాల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొంటాయి. అలాగే రేపు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరక్కల్, కర్ణాటక, తెలంగాణ, విదర్భ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అసోంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల నదులు పొంగి ప్రవహిస్తుండటంతో వరద పరిస్థితి మరింతగా క్షీణించింది. మృతుల సంఖ్య 10కి పెరిగింది. జోర్హాట్, చరైదేవ్, దిబ్రూగఢ్, శివసాగర్, ధీమాజీ, తిన్సుఖియా, గోలాఘాట్లతో సహా రాష్ట్రంలో 16 జిల్లాలు వరద ప్రభావానికి గురయ్యాయి. దీనివల్ల 3 లక్షల మందికి పైగా ప్రజా ప్రభావితమయ్యారు. 19,000కు పైగా హెక్టర్లలో పంట పొలాలు నీట మునిగాయని అంచనా వేస్తున్నారు. నిన్న 5 వరద సంబంధిత మరణాలు సంభవించడంతో రాష్ట్రంలో మొత్తం వరదల వల్ల మరణాల సంఖ్య 10కి చేరుకుంది. 101 సహాయ శిబిరాలు, పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసి 9,600 మందికి పైగా ఆశ్రయం కల్పించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సైన్యం, ఇతర సంస్థలు 6,700 మందిని వరద ప్రాంతాల నుంచి రక్షించాయి. విశేషాలు మరొకసారి. భవిష్యత్తులో దేశంలో జరిగే పరీక్షల్లో పేపర్ లీకేజీలు లేకుండా అన్ని వర్గాలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నీట్ పేపర్తో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. సిక్కింలోని నామ్చీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టులో కూలిపోయిన సొరంగం నుంచి కార్మికులను కాపాడేందుకు సహాయ రక్షణ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12:40 దాటి 22 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

నీట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినితో. శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం. వైద్యులు, పోషకాహార నిపుణులు చెప్పే ఎన్నో ఆరోగ్య సూత్రాలు, ఆరోగ్యకరమైన ఆహార విషయాలు, సూపర్ ఫుడ్స్ గురించి రోజు ఈ ఈట్ ఫిట్ కార్యక్రమంలో మాట్లాడుకుంటున్నాం కదా. మరి ఈరోజు పద్మిని ఏ సూపర్ ఫుడ్ గురించి చెప్పబోతోంది అని వెయిట్ చేస్తున్నారా? అది చెప్తాను, కానీ మీరు నాకు ఒక విషయం చెప్పండి, మీకు ఈ ఈట్ ఫిట్ కార్యక్రమం ఎలా అనిపిస్తోంది? నాకు 0402324285252 ఈ నెంబర్

0: ఉంటుంది. కానీ మన దేశంలో మాత్రం తెలుపు రంగులో ఘాటైన వాసనతో భలే అందంగా ఉంటుంది. ఈ కూరపైన ఉన్న ఆకులు కూడా ఎంతో పోషకాలమయం అంటున్నారు పోషకాహార నిపుణులు. ఇంతకీ ఏంటి ఆ సూపర్ ఫుడ్? దేని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం? మీరు గుర్తుపడితే 0402342485252 ఈ నంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: పోకిరి చిత్రం నుండి మహాలక్ష్మి కార్తీక్ ఆలపించిన సూపర్ హిట్ నంబర్ విన్నారు కదా. స్టూడియో క్లాక్లో సమయం 12:48 దాటి 15 సెకండ్లు అవుతుంది. వావ్, ఎంతమంది శ్రోతలు స్పందించారో, వారు ఏం అనుకుంటున్నారో చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
0: ఈ ట్విట్ కార్యక్రమం వింటున్నారు. మరి మీకు ఎలా నచ్చుతోంది ఈ ట్విట్ కార్యక్రమం అనంటే, ఒక శ్రోత మనకి అద్భుతమైన సందేశం పంపించారు. ఈ ట్విట్ కార్యక్రమం ఈజ్ మై హెల్త్ కేర్ బూస్ట్ అంటున్నారు రవి గారు భీమగల్ నుండి. ఇంకా నేను సూపర్ ఫుడ్ ని గుర్తుపట్టమని అడిగాను కదా, ఎవరెవరు గుర్తుపట్టారో తెలుసా? జగదీష్ గారు యూసుఫ్ కూడా నుండి, లింబాద్రి నందిపేట నిజామాబాద్ నుండి, నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి, రవి భీమగల్ నుండి, సేర్ల వెంకటేష్ గజ్వేల్ నుండి, బాలరాజు యాదగిరి కుట్ట నుండి, అలాగే ఆదిలాబాద్ నుండి, మేము చేలల్లో కూడా వేస్తాం మేడం గారు అంటున్నారు కృష్ణకాంత్ మనకి సందేశం పంపించారు. ఇంతకీ ఏంటి ఆ సూపర్ ఫుడ్ చెప్పండి ముందు అంటారా? ఆ సూపర్ ఫుడ్ ఏంటంటే ముల్లంగి. చెప్పాను కదా, అందంగా ఉంటుంది, ఘాటైన వాసనతో ఉంటుంది, తెల్లగా ఉంటుంది, దాని ఆకులు కూడా ఎంతో పోషకమయమని. మరి మూలీ సూపర్ ఫుడ్ గురించి ఎన్నో విశేషాలు ఈనాటి మన ఈట్ ఫిట్ కార్యక్రమంలో. ఎన్నో పోషకాల గని ఈ ముల్లంగి. తక్కువ ఖర్చుతో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ఈ ముల్లంగి దుంపలో. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధకాన్ని తగ్గిస్తుందంటున్నారు వైద్యులు. విటమిన్ సి కూడా ఎక్కువే ఉంటుందండో, మరి అందుకనే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుందంటున్నారు పోషకాహార నిపుణులు. మరి ఇది తింటే ఫిట్గా ఎలా ఉంటాం, ఎలా మనకి రోగ నిరోధక శక్తి వస్తుంది, ఎలాగో చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: తెలంగాణ రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఎస్, ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:56 దాటి 30 సెకండ్లు. మరి ఈరోజు ఈట్ ఫిట్లో ముల్లంగి మూలీ గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకుంటున్నాం. మరి ఇందులో క్యాలరీలు చాలా తక్కువ అంటున్నారు పోషకాహార నిపుణులు. తక్కువ ఫ్యాట్ కూడా ఉంటుందిట. మరి బరువు తగ్గాలనుకునే వారికి మాత్రం ఇది సూపర్ దోస్త్ అంటున్నారు డైటీషియన్స్ కూడా. విటమిన్ సి నీరు శాతం అధిక భాగంగా ఉండడం వల్ల మీ చర్మాన్ని కూడా భలే అందంగా చేస్తుందిట, మెరిపిస్తుందిట. మరి కానివ్వండి, ఎవరికైతే మంచి చర్మం కావాలనుకుంటున్నారో, ఎవరైతే ఫిట్గా ఉంటున్నారో ఉండాలి అనుకుంటున్నారో

తప్పకుండా మూలీని మీ భోజనంలోని జత చేసేసుకోండి. ముల్లంగి ఆకులు కూడా సూపర్ ఫుడ్డే అంటున్నారు. ఎందుకంటే చాలామంది ముల్లంగి ఆకుల్ని తీసేసి పారేస్తూ ఉంటారు. కానీ ముల్లంగి దుంపలో కంటే ఆకుల్లోనే విటమిన్ సి, కాల్షియం, ఐరన్, ఫోలేట్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయట. మరి ఆ ఆకుల్ని దయచేసి పారేయకుండా వేపుడుగా చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, ఇంకా ఎలాగైనా చేసుకోవచ్చు. ఇంతకీ మీరు ముల్లంగిని ఎలా తింటారు నాకు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.

0: మహర్షి సినిమా నుండి రాహుల్ సిప్లిగంజ్ మానేసి ఆలపించిన పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన శ్రీమణి. మరి మీరు ముల్లంగి ఎలా తింటారంటే మనకి శ్రోతలు స్పందించారు. పున్న వెంకటేశం గారు, హేమలత గారు నెమ్మారు నుండి రాస్తున్నారు, మేము ముల్లంగిని సాంబార్లో వేసుకొని తింటాం మేడం, మాకు చాలా ఇష్టం అంటున్నారు. బలరాం సరోజ గారు రాస్తున్నారు, సలాడ్లో తింటాము, చపాతి పిండిలో మూలి తురుము కలుపుకొని మూలి పరాటా చేసుకుంటాము, పప్పులో కూడా వేసుకుంటాం అంటున్నారు. ఇక వాణి లింబాద్రి గారు నందిపేట నుంచి రాస్తున్నారు, ముల్లంగి ఆకు పెసరపప్పుతో వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఎన్నో పోషకాలు కూడా ఉంటాయంటున్నారు. సూపర్ కదా, మీరందరూ ఎంత బాగా స్పందిస్తున్నారు మీ మెసేజెస్ చూస్తుంటే. నాకేమో ఆకలి వేసేస్తుంది. స్టూడియోలో సమయం 1 గంట 1 నిమిషం దాటి 40 సెకండ్లు. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు, నేను మీ రేడియో నేస్తం పద్మిని.
1: ఏ బ్రదర్ అప్పమ్మ, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా కడుపు నిండిపోయింది బంగారం.

వైకుంఠపురం చిత్రానికి మంగ్లీ పాడిన పాట విన్నారు అనురాగ్ కుల్కర్ణితో పాటు. రచన కసర్ల శ్యామ్, సంగీతం ఎస్ఎస్ థామన్. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:06 దాటి 2 సెకండ్లైంది. మరి ఇన్ని పోషకాలు ఉన్న ఈ సూపర్ ఫుడ్ని అస్సలు అశ్రద్ధ చేయకండి. అందంగా ఉండడానికి తినొచ్చు, వెయిట్ తగ్గడానికి తినొచ్చు, బోలెడన్ని పోషకాహారాలు. పోషకాలకు గని అయినా ఈ మూలిని తప్పకుండా మీ ఫుడ్లోని ఇంక్లూడ్ చేసుకోండి. సాంబార్లో, కూరలో, పప్పుగా ఈ వాసన ఇష్టం లేని పిల్లలకి ఇందాకలా మనకి ఒక శ్రోత రాశారు కదా, మూలీ పరాఠా, ముల్లంగి పరాఠాగా కూడా చేసి పెట్టండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఏం తిన్నా ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడు చెప్పుకునే మాట, మితం హితం. మితంగా తింటే ఏదైనా హితంగానే ఉంటుంది. సో స్టే హెల్దీ, స్టే హ్యాపీ. ఇది ఇవాల్టి ఈట్ ఫిట్ సూపర్ ఫుడ్ అయిన ముల్లంగి రాడిష్ గురించి మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ మీ రేడియోనేస్తాం పద్మిని.

అత్తారింటికి దారేది చిత్రానికి శంకర్ మహదేవన్ ఆలపించిన పాట విన్నారు. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. మరి మనకి మంగభాస్కర్ గారు ఒక సందేశం పంపించారు, మేము ముల్లంగితో పచ్చడి కూడా చేస్తాం, చాలా బాగుంటుంది అంటున్నారు. థ్యాంక్ యూ అండి మీ సందేశానికి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తుల స్వీకరణను ఈరోజు నుంచి ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రేపు కొడంగల్లో పర్యటిస్తారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ చట్టంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈరోజు ఆదిలాబాద్తో సహా 12 జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. రాష్ట ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తుల స్వీకరణను ఈరోజు నుంచి ప్రారంభించింది. క్యూర్ పరిధిలోని అర్హులైన ప్రజలు 10 వరకు సమీపంలోని మీసేవా కేంద్రం లేదా మీసేవ వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మీసేవ వాట్సాప్ నెంబర్కు సందేశం పంపి చాట్బాట్ సూచనల మేరకు మొబైల్ ద్వారానే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. మీసేవ పోర్టల్లో కూడా దరఖాస్తు చేసుకోవడంతో పాటు దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఈ సాయంత్రం కొడంగల్కు చేరుకోనున్న ముఖ్యమంత్రి దుద్యాల్ మండలం హకీంపేట గ్రామంలో ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలిస్తారు. అనంతరం కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని అభివృద్ది పనులపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. రాత్రి కొడంగల్లోనే ముఖ్యమంత్రి బస చేస్తారు. రేపు ఉదయం స్థానిక నాయకులు బీఎల్ఏలతో సర్పై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారు. మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని అన్ని గురుకుల విద్యా సంస్థల తనిఖీలను 30 పూర్తి చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఈ ఉదయం వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఆయన ప్రతి రీజనల్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ వారానికి 3 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కనీసం

0: ఆరు గురుకులాలను సందర్శించాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు క్రీడలు, కళలు, వ్యక్తిత్వ వికాసంపై ప్రత్యేక దృష్టి సారించాలని, వర్షాభావాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని విద్యా సంస్థల్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలను సమర్థంగా అమలు చేయాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై నిర్వహిస్తున్న శాస్త్రీయ పరీక్షలు చివరి దశకు చేరుకున్నాయని రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పరీక్షల నివేదికల ఆధారంగా పునరుద్ధరణ డిజైన్లు రూపొందిస్తున్నట్టు చెప్పారు. సిడబ్ల్యూపీఆర్ఎస్ ఎన్జీఆర్ఐ నిర్వహించిన పరీక్షల ఫలితాలను ఐఐటి ముంబైకి పంపినట్టు వెల్లడించారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ టామ్కామ్ జర్మనీలో ఫిజియోథెరపిస్ట్ ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. డిప్లొమా, బీపీటీ లేదా ఎంపీపీటీ అర్హతతో పాటు కనీసం 2 ఏళ్ల అనుభవం, 43 సంవత్సరాలలోపు వయసు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి జర్మన్ భాషా శిక్షణ, వీసా సహాయం, ఆరోగ్య బీమా కల్పించడంతో పాటు నెలకు 2,500 నుంచి 3,800 యూరోల వరకు వేతనం లభిస్తుంది. హైదరాబాద్లోని అమెరికా కాన్సల్ జనరల్ లారా విలియమ్స్ ఈ ఉదయం సచివాలయంలో రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో సమావేశమయ్యారు. ఈ మర్యాదపూర్వక సమావేశంలో పలు అంశాలను చర్చించారు. పిటిషన్స్ కమిటీ అనేది ప్రజల గొంతుక లాంటిదని, కమిటీ సభ్యులందరూ చురుగ్గా పనిచేస్తే ప్రజల్లో మంచి పేరు, గుర్తింపు వస్తుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. సోమవారం మండలి పిటిషన్స్ కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, లెజిస్లేచర్ కమిటీలో సభ్యులు కావడాన్ని బాధ్యతగా భావించాలని, భవిష్యత్తులో పిటిషన్స్ పెండింగ్లో ఉండకూడదనే పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ చట్టంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచందర్రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రజల అవసరాల కోసం చట్టాల్లో మార్పులు తెస్తే అభ్యంతరం లేదని, కానీ క్యూర్ చట్టంలో సైంటిఫిక్ టాక్సేషన్ విధానం లేదని విమర్శించారు. ప్రతి ఏటా 5% పన్ను పెంపు, రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా ట్యాక్స్ విధించడం భావ్యం కాదన్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు తారక రామారావు ఈరోజు మంచిర్యాల జిల్లా లక్సట్టిపేటలో పర్యటిస్తారు. లక్సట్టిపేటలోని వాసవి ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు సదస్సులో కేటీఆర్ పాల్గొంటారు. 2 నెలల క్రితం మృతి చెందిన 4 రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున పార్టీ తరపున ఆర్థిక సహాయం అందజేస్తారని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు తెలిపారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వేద పరీక్షలను ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, ఆలయ ఈవో రమాదేవితో కలిసి ఈ ఉదయం ప్రారంభించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వేద విద్యార్థులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,
1: సుదీర్ఘకాలంగా రాజన్న భక్తులు ఈ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి రాజన్న ఆలయ అభివృద్ధి శరవేగంగా ముందుకు సాగుతా ఉంది. ఇప్పటి వరకు 45% అభివృద్ధి పనులు జరిగినాయి. మిగతా 55% పనులు కూడా వీలైనంత తొందరగా చేసేటువంటి క్రమంలో శరవేగంగా నిర్మాణం జరుగుతూ ఉంది.
0: మాతా శిశు ఆరోగ్య సేవల్లో రాష్ట్రం దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిచిందని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం 200 కోట్ల రూపాయలు ప్రోత్సాహకంగా ప్రకటించిందని కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్ సంగీత సత్యనారాయణ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందించిన ఈ అదనపు నిధులను రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాతా శిశు ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు వినియోగిస్తామని తెలిపారు. నవజాత శిశు సంరక్షణ విభాగాల విస్తరణ, లేబర్ రూమ్లు, ఆపరేషన్ థియేటర్లను తీర్చిదిద్దే అవకాశముందని పేర్కొన్నారు. ఈరోజు ఆదిలాబాద్, కరీంనగర్తో సహా 12 జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆయా జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. కేంద్ర భద్రతా దళాలు వివిధ రాష్ట్రాల పోలీసు విభాగాలకు నిర్వహించే 11వ ఆల్ ఇండియా పోలీస్ జూడో క్లస్టర్ 2020

0: 26 పోటీలు, ఈ నెల 23 నుంచి 30 వరకు హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్నట్టు నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ డైరెక్టర్ ఇన్స్పెక్టర్ జనరల్ హర్ప్రీత్ కౌర్ సోహి తెలియజేశారు. సర్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జూమ్ సమావేశంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్ ప్రక్రియను బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ ప్రతి ఓటరుకి న్యాయం జరిగేలా పనిచేయాలని పార్టీ నాయకత్వం సూచించిందని ఆయన తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో సోమవారం ఉదయం నుండి మంగళవారం ఉదయం వరకు జిల్లాలో 34.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కాగా అత్యధికంగా రెబ్బెనలో 81.4 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా సిర్పూర్ యూలో 11.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వావుదాం గ్రామ సరిహద్దులోని వాగు ఉప్పెంగి ప్రవహిస్తోంది. మంచిర్యాల జిల్లాలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా సింగరేణి బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు వెలితీత పనులు నిలిచిపోయాయి. కాకతీయ యూనివర్సిటీకి రూసా 2.0 పథకం కింద 50 కోట్ల రూపాయల నిధులను ఆమోదించినట్టు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి డాక్టర్ సుకాంత మజుందార్ తెలియజేశారు. రీసెర్చ్ ఇన్నోవేషన్ అండ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ విభాగంలో ఈ నిధులు మంజూరయ్యాయన్నారు. పార్లమెంటులో వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కోరడంతో కేంద్ర మంత్రి వివరాలు అందించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తుల స్వీకరణను ఈరోజు నుంచి ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రేపు కొడంగల్లో పర్యటిస్తారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ చట్టంపై బీజేపీ రాష్ట అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈరోజు ఆదిలాబాద్తో సహా 12 జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 1:20 దాటి 35 సెకండ్లు. షో టైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటుంది మీ రేడియోనే సంపద్మని. షో టైంలో ఎలా పాల్గొనాలి, ఎలా పాల్గొనాలంటే నేను అడిగిన ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానాలు, మీ పేరు 0402324852 ఈ నంబర్కు వాట్సాప్ చేయడమే. ఎంత సింపుల్ కదా. మరి షో టైంలో పార్టిసిపేట్ చేయడానికి శ్రోతలందరూ సిద్ధమైపోండి. నేను కూడా మంచి మంచి ప్రశ్నలతో స్టూడియోలో సిద్ధంగా ఉన్నాను.
2: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా, సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎస్, మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. షో టైం కార్యక్రమం వింటున్నారు. షో టైంలో ఎప్పటిలాగానే మంచి ప్రశ్నలతో నేను సిద్ధంగా ఉన్నాను. సినిమా ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు, ఎప్పటిలాగే మనం అడిగే ఒక జనరల్ ప్రశ్నతో. మరి షో టైం అస్సలు ఆలస్యం చేద్దు, ఎందుకంటే చాలామంది శ్రోతలు అప్పుడే సందేశం పెట్టేస్తున్నారు, మేము రెడీగా ఉన్నాం, మీదే ఆలస్యం అంటున్నారు. మరి నేను కూడా ఆలస్యం చేయటం లేదు. షో టైంలో వచ్చేస్తోంది మొదటి ప్రశ్న. ఇది సినిమాకి సంబంధించిన ప్రశ్న. ప్రశ్న జాగ్రత్తగా వినండి. చిరంజీవి, హీరో చిరంజీవి ఉన్నారు కదా, హీరో చిరంజీవి ఒక సినిమా పాటలో బ్యాట్మ్యాన్లా డాన్స్ చేస్తూ కనిపిస్తారు. కొంచెం కష్టమైన ప్రశ్ననా, కానీ గూగుల్ తల్లిని అడగండి, మీకు గుర్తుండి, మీకు తెలిస్తే తప్పకుండా రాయండి. ప్రశ్న మరొకసారి, చిరంజీవి, హీరో చిరంజీవి ఒక సినిమా పాటలో బ్యాట్మ్యాన్ డాన్స్ చేస్తూ కనిపిస్తారు, అలాంటి కాస్ట్యూమ్ వేసుకొని, అది ఏ సినిమాలో, మీకు తెలిస్తే 0402324852 ఈ నంబర్కు సందేశం పంపండి. మరి క్లూ ఏమైనా ఇమ్మంటారా, ఇవ్వనా క్లూ. ఈ సినిమాలో హీరోయిన్ రోజా, రోజా చిరంజీవికి మధ్యలో ఈ పాట నడుస్తుందన్నమాట. మరి ఇంకేం

ప్రేమ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన ఆ వండర్ఫుల్ మెలడీ విన్నారు కదా. సంగీతం మైస్ట్రో ఇళయరాజా. షో టైం కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:27 దాటి 30 సెకండ్లు. మరి షో టైంలో నేను మొదటి ప్రశ్న అడిగాను. కొంతమంది ప్రశ్నలు శ్రోతలు కాస్త తడబడ్డారు, బట్ పర్వాలేదు, మిమ్మల్ని కాస్త కన్ఫ్యూజ్ చేయడానికే నేను ఒక క్లూ కూడా ఇచ్చాను. మరి షో టైంలో అడిగిన మొదటి ప్రశ్న, చిరంజీవి ఒక సినిమా పాటలో బ్యాట్మ్యాన్ డాన్స్ చేస్తూ కనిపిస్తారు.

0: బ్యాట్మెన్లో కాస్ట్యూమ్ కూడా వేసుకుంటారు. ఈ పాటలో హీరోయిన్ రోజా అన్నాను కదా, కొంతమంది ఏమో బిగ్ బాస్ అనుకొని నాకు బిగ్ బాస్ అని పంపించారు, కానీ కాదు, మీరు తప్పులు కాలేశారనమాట. సరైన సమాధానం ముఠా మేస్త్రి. ముఠా మేస్త్రి సినిమాలో ఒక పాటలో చిరంజీవి గారు బ్యాట్మెన్ డాన్స్ చేస్తూ కనిపిస్తారు. ఇది ప్రశ్న మరియు సమాధానం. ఇక చాలామంది శ్రోతలు సరైన సమాధానాలు పంపించారు. నాకు ఫాస్ట్గా వచ్చిన వాళ్ళ పేర్లు అనమాట. ఎన్ శ్రీనివాస్ గారు తుకారం గేట్ నుండి, విజయ్ కుమార్ గారు చందర గారి నుండి, మధుకర్ నందిపేట నుండి, జైనుద్దీన్ ఉమ్మడి నుండి, సంగీత శ్రవణ్ కుమార్ లంగర్ హౌస్ నుండి, వెంకటేష్ కల్వకుర్తి నుండి, బాలకృష్ణ గారు నర్సంపేట నుండి, రాకేశ్వరి నందిపేట నుండి, ఇంకా సంధ్య సుభాషిణి జనార్దన్ గారు సుచిత్ర నుండి పంపించారు, దయానంద్ వరంగల్ నుండి, పున్న వెంకటేశం హేమలత నిమ్మా నుండి, చిత్రియాల నుండి దమోజ్ వెంకటాచారి మరియు కుటుంబ సభ్యులు, లక్ష్మీనారాయణ గారు చాలా రోజులైంది కరీంనగర్ నుండి పంపించారు, శైల వెంకటేష్ గజ్వేల్ నుండి, భిక్షపతి నిర్మల హన్మకొండ నుండి, మురహరి యశోద నిజామాబాద్ నుండి, రాధ మరియు వారి కుటుంబ సభ్యులు ఆర్మూర్ నుండి, గణేష్ వేదపతి నిజాంపేట్ నుండి, భద్రాద్రి కొట్టుగూడెం నుండి కట్ల సతీష్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు, పోలేపల్లి శ్రీనివాస్ గారు రాజన్నపేట సిరిసిల్ల నుండి, ఇంకా చాలామంది సరైన సమాధానాలు పంపించారు. మీ అందరికీ మెనీ మెనీ కంగ్రాచులేషన్స్. మరి షో టైంలో రెండవ ప్రశ్నకి శ్రోతలందరూ సిద్ధమైపోండి, వచ్చేస్తోంది రెండవ ప్రశ్న.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: ఎస్, షో టైం కార్యక్రమం వింటున్నారు. షో టైంలో వచ్చేస్తుంది ఇది కూడా సినిమాకు సంబంధించిన ప్రశ్న. దీని తర్వాత మనం జనరల్ నాలెడ్జ్ ప్రశ్న అడుగుదాం. హీరో వెంకటేష్కి సంబంధించిన ప్రశ్న ఇది. హీరో వెంకటేష్కి ఉత్తమ కథానాయకుడిగా నంది పురస్కారం వచ్చిన తొలి చిత్రం ఏంటి? ప్రశ్న మరొకసారి జాగ్రత్తగా వినండి, చిన్న మెలికుంది ప్రశ్నలో. హీరో వెంకటేష్కి ఉత్తమ కథానాయకుడిగా నంది పురస్కారం వచ్చిన చిత్రం ఏంటి? మీకు తెలిస్తే 0402324285 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అదనమాట సంగతి. ముగ్గురు మనగాళ్ళు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన పాట విన్నారు. సంగీతం విద్యాసాగర్, రచన భువన చంద్ర. ఏమైంది మన వివి శ్రోతలందరికీ? ఎందుకంత కన్ఫ్యూజ్ అయిపోతున్నారు? చాలా సింపుల్ ప్రశ్న అడిగాను, అందుకనే చెప్తాను. ప్రశ్న జాగ్రత్తగా వినాలి, చిన్న మెలిక ఉంటుంది ప్రశ్నలోని అని మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలనే అడుగుతానన్నమాట. మరి ప్రశ్న ఏంటంటే, షో టైంలో వచ్చింది రెండవ ప్రశ్న. హీరో వెంకటేష్కి ఉత్తమ కథానాయకుడిగా నంది పురస్కారం వచ్చిన చిత్రం ఏది అని అడిగాను. ఏంటండి, ఎంతమంది స్వర్ణకమలం అని రాశారు. స్వర్ణకమలానికి కూడా వచ్చింది, జ్యూరీ వచ్చింది, కానీ అది మొదటి చిత్రం కాదు కదా. మరి మొదటి చిత్రానికి చాలా తక్కువ మంది మాత్రమే సరైన సమాధానాలు పంపించారు. ముందు వాళ్ళ పేర్లు చెప్పేస్తాను. పానుగంటి రవిగౌడ్ మరియు వారి కుటుంబ సభ్యులు బీహెచ్ఎల్ నుండి, బాలకృష్ణ నర్సంపేట నుండి, పున్న వెంకటేశం హేమలత నెమ్మాన్ నుండి, బలరామ్ సరోజా బోయిన్పల్లి నుండి, ప్రతాప్ గారు వైజాగ్ నుంచి, ఇక హనుమంతరావు చందనగర్ నుండి, శరత్ శర్మ గారు హనుమకొండ నుండి మనకి సరైన సమాధానం పంపించారు. సరైన సమాధానం ఏంటంటే, ముందు వారికి తొలి చిత్రమైన కలియుగ పాండవులకి 1986లో విడుదలైంది. ఆ చిత్రానికి స్పెషల్ జ్యూరీ వచ్చింది. కానీ ఉత్తమ కథానాయకుడిగా హీరో వెంకటేష్ గారికి నంది పురస్కారం వచ్చింది ప్రేమ సినిమాకి. ప్రేమ సినిమాకి ఆయనకి వచ్చిందనమాట. అతనికి 7 నంది పురస్కారాలు వచ్చాయి. 5 ఉత్తమ నటుడిగా, ఒక స్పెషల్ డెబ్యూ అంటే మొదటిసారి యాక్ట్ చేసిన యాక్టర్ డెబ్యూ యాక్టర్కి, ఇంకొకటి స్వర్ణకమలం చిత్రానికి స్పెషల్ ప్రత్యేక జ్యూరీ నంది పురస్కారం వచ్చిందనమాట. ఇది ప్రశ్న మరియు సమాధానం. మరి ఇలాగ మీరు తప్పులు పంపిస్తే ఎట్లాగ? నేనేమో మీ అందరి పేర్లు చదువుదామని ఆశగా ఉన్నాను. షో టైం కార్యక్రమం వింటున్నారు. తర్వాత ప్రశ్నకు నాకు తెలిసి మీరు అందరూ 100% కరెక్ట్ అయిన సమాధానం పంపిస్తారు. స్టూడియో క్లాక్ల సమయం 1:36 దాటి 47 సెకండ్లు. షో టైంలో తర్వాత ప్రశ్న వచ్చేస్తోంది.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: షో టైం కార్యక్రమం వింటున్నారు. షో టైంలో వచ్చే

వస్తుంది మూడో ప్రశ్న. ఇది జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన భారత షట్లర్ ఎవరు? ప్రశ్న మరొకసారి, రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన భారత షట్లర్ ఆ క్రీడాకారిణి ఎవరు? మీకు తెలిస్తే 0402324052 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: షో టైం కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 1 గంట 44 నిమిషాలు దాటి 10 సెకండ్లు. నాకు తెలుసు మీరందరూ కరెక్ట్గా సమాధానం చెప్తారని. 100 మెసేజెస్ వచ్చాయి, సెంచరీ కొట్టేశారు వివిధ భారతి శ్రోతలందరూ. ముందుగా మీ అందరికీ మెనీ మెనీ కంగ్రాచులేషన్స్, 100 మెసేజ్లు, వావ్. మరి షో టైంలో అడిగాను నేను 3వ ప్రశ్న, 2 ఒలింపిక్ పథకాలు సాధించిన భారత షెట్లర్ ఎవరు అని. ఇంకెవరు, వన్ అండ్ ఓన్లీ పద్మభూషణ్ పీవీ సింధు గారు, మన తెలుగు తేజం. స్టార్ షెట్లర్గా నిన్ననే జపాన్ ఓపెన్ సూపర్ 750 టైటిల్ని చేజిక్కించుకొని విజేతగా నిలిచారు. 2 సార్లు ఒలింపిక్ పథకాలు సాధించారు, 2016 రియో గేమ్స్లో, 2020వ సంవత్సరం టోక్యో గేమ్స్లోనమాట. విమెన్ సింగిల్స్లో ఆవిడ ఒలింపిక్ పథకాలను సాధించారు. ఇది ప్రశ్న మరియు సమాధానం. ఎంతమంది సరైన సమాధానం పంపించారో, కానీ నాకు ఫాస్ట్గా వచ్చిన వాళ్ళ పేర్లు చదువుతున్నాను. కస్తూరి రాముడు చౌటుపల్లి నుండి, మానస తిలక్ నగర్ నుండి, మంగ భాస్కర్ గారు హైదరాబాద్ నుండి, రాకేష్ ఫరీద్ నందిపేట నుండి, సుప్రియ ఇందిరా లక్ష్మీనగర్ నుండి, రంగా హైదరాబాద్ నుండి, డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుండి, బ్రహ్మయ్య కర్నూలు నుండి, అప్పలరాజ్ గారు పేడ నుండి, ప్రేమలత కళావతి అర్మూర్ నుండి, రాధా అర్మూర్ నుండి, చిలకనారాయణ అన్సూయ నిజామాబాద్ నుండి, రాధమ్మ ముఖేష్ మజిరా చిన్నంపల్లి నుండి, శ్రీనివాస్ రెడ్డి ప్రొదటూరు నుండి, దస్తగిరి సంధ్య కడప, గణేష్ వేదవతి నిజాంపేట నుండి, చిరంజీవి నాగభూషణ హంపాపురం, నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి, ప్రతాప్ వైజాగ్, నరేష్ రోజా మహబూబ్ నగర్, రాజేశం సరోజా కొత్తగూడెం జిల్లా నుండి. చాలామంది సరైన సమాధానాలు పంపించారు. మరి సరైన సమాధానాలు పంపించిన వాళ్ళందరికీ మెనీ మెనీ కంగ్రాచులేషన్స్. షో టైంలో చివరి ప్రశ్నకి శ్రోతలందరూ సిద్ధమైపోండి.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
0: ఎస్, షో టైం వింటున్నారు. మరి షో టైంలో చివరి ప్రశ్నకి శ్రోతలందరూ సిద్ధంగా ఉన్నామంటున్నారు. ఇది మనం ఎప్పుడు అడిగేలాంటి ఒక జనరల్ ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, మీరు రోజు 2 గంటల 15 నిమిషాల నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే శక్తిశీలి కార్యక్రమం వింటూ ఉంటారు కదా, ప్రశ్న దానికి సంబంధించింది. మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన శక్తిశీలి ఎవరు? సాధారణంగా మనందరికీ అమ్మ తొలిగురువు కాబట్టి అమ్మనే మనం మొదటి శక్తిశీలిగా పరిగణిస్తాం. అయితే అలాగ కాదు, అమ్మ కాకుండా మీ జీవితంలో మీరు విన్న వాటిలో లేదా చదివిన వాటిలో చూసిన వాటిలో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన మహిళ ఎవరు, వారెవరో 0402324 0852 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

తొలి ప్రేమ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట విన్నారు. సంగీతం దేవా, రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. స్టూడియో క్లాక్ల సమయం 1:51 దాటి 45 సెకండ్లు. షో టైంలో చివరి ప్రశ్నగా నేను అడిగాను, మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన శక్తిశీలి ఎవరు అంటే అమ్మ కాకుండా. చాలామంది మంచి రెస్పాన్స్ తో సందేశాలు పంపించారు. ఎవరెవరు ఏం రాశారో చూద్దాం. మదర్ తెరిసి గారు అంటున్నారు, మదర్ తెరిసి గారు నాకు ఇష్టమైన శక్తిశీలు అంటున్నారు. ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి దస్తగిరి సంధ్య. అలాగే మదర్ తెరిసా గారు అంటున్నారు, అప్పలరాజు గారు పెడన్ నుండి. మా స్కూల్ టీచర్ నాకు ఇష్టమైన, నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన వ్యక్తి అంటున్నారు, మూసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుండి నరేష్ రోజా. ఇక సుధారాణి గారు హనుమకొండ నుండి రాస్తున్నారు, రాణి రుద్రమ్మదేవి గారు అంటే నాకు చాలా ఇష్టం, మేము హనుమకొండలో ఉంటాం, మా వరంగల్కి చెందిన మనిషి కాబట్టి రాణి రుద్రమ్మదేవి గారు ఇష్టం అంటున్నారు. మరి హైదరాబాద్ నిజామాబాద్ నుండి మనకు సందేశం పంపించారు మురహరి యశోద, నా ధర్మపత్ని నాకు శక్తిశీలి అంటున్నారు. ఇక హంపాపురం విలేజ్ చిరంజీవి నాగభూషణ రాస్తున్నారు, వివిధ భారతిలో ఎందరో శక్తిశీలి గురించి చెప్తూ ఉంటారు, వారందరూ కూడా మాకెంతో ఇన్స్పిరేషన్ అంటున్నారు. ఇక వివిధ భారతియే మాకు ఎన్నో రకాలైన శక్తిశీలు పరిచయం చేస్తుంది అంటున్నారు. పెద్దాపురం తూర్పుగోదావరి జిల్లా నుండి బండారు త్రిమూర్తులు గుప్తా మరియు వారి స్నేహ బృందం అందరూ నా అభివృద్ధికి కారణం, నా శక్తిశీలి నా శ్రీమతి గారు అంటున్నారు. సరోజ కీర్తి రాజ్కుమార్ ఆదర్శ నగర్ నిజామాబాద్ నుండి, ఎప్పుడు వినలేదు మేడం మేము కానీ అమ్మ మాటలు వింటూ ఉంటాం, అమ్మే మా శక్తిశీలి అంటున్నారు. చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి మరియు వారి కుటుంబ సభ్యులు.

రాణి లక్ష్మీబాయ్ ముందుండి నడిపించారండి. ఆవిడ నిజమైన శక్తిశీలి, నాకు ఇన్స్పైరింగ్ అంటున్నారు. అర్మూర్ నుండి రాధగా రాశారు. ఇక కల్పనా చావ్లా వారే నాకు ఇన్స్పిరేషన్ అంటున్నారు. సిహెచ్ విజయ్ కుమార్ చందానగర్ హైదరాబాద్ నుండి. ఇంకా ఎవరు రాశారంటే మదర్ తెరీసా నాకు ఇష్టమైన శక్తిశీలి అంటున్నారు. చింతా శ్రీనివాస్ షాపల్లి నుండి, టీచర్ అయి ఉండి చాలా కష్టాలు పడుతూ నాకు ఇన్స్పైర్ ఎవరైనా చేశారంటే ఆవిడ ఎవరంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. ఆమె నాకు ప్రత్యేక శక్తిశీలి అంటున్నారు. మధుకర్ నందిపేట నిజామాబాద్ జిల్లా నుండి మనకు సందేశం పంపించారు. ఇక తోట సంతోష్ పోతంగల్ నిజామాబాద్ నుండి రాస్తున్నారు. శక్తిశీలి లో చెప్పే అన్నీ ప్రసారం చేసే అందరి స్త్రీ శక్తి గురించి బాగుంటాయండి, మంచి మంచి మాటలు చెప్తూ ఉంటారంటున్నారు. చాలా ధన్యవాదాలండి. తోట సంతోష్ పోతంగల్ నిజామాబాద్ నుండి రాశారు. ఇక ఝాన్సీ లక్ష్మీబాయ్ మాకు నిజమైన శక్తిశీలు అనిపిస్తారంటున్నారు. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు, స్వరూప గారు కొమరం భీం జిల్లా నుండి మనకు సందేశం పంపించారు. ఇక నేను చదివినప్పుడు మా గురువు మేడం పాపమ్మ టీచర్ ఆవిడే నాకు నిజమైన శక్తిశీలు అంటున్నారు. ప్రేమ్నాథ్ కళావతి అర్మూర్ నుండి మనకు సందేశం పంపించారు. మా అమ్మ నాకు నిజమైన శక్తిశీలు అంటున్నారు. కొండ రాజేశం రాకేష్ బద్దెనపల్లి రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి. మా వదిన గారండి మంచి మంచిగా మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ నడిపించారంటున్నారు. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి మనకు సందేశం పంపించారు. ఇక భూదాన్ పోచంపల్లి ఎలగండల మార్కండేయ లక్ష్మీ రాస్తున్నారు. వివిధ భారతిలో మీరు రోజు చెప్పే శక్తిశీలు అందరూ ఎంతో ఇన్స్పైరింగ్గా ఉంటుందంటున్నారు. ఇక చాలా సంతోషం మాకు కూడా వివిధ భారతిలో ప్రసారం చేసే శక్తిశీలు కార్యక్రమం ఇష్టం అంటున్నారు. గణేష్ వేదవతి గారు మనకి నిజాంపేట్ నుండి సందేశం పంపించారు. బాలలత గారి స్పీచెస్ చాలా బాగుంటాయండి, ఆవిడ నాకు నిజమైన ఇన్స్పిరేషన్ అంటున్నారు. గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్ సుగుణ మరియు వారి కుటుంబ సభ్యులు. ఇక రాకేష్ ఫరీద్ ఏం రాస్తున్నారంటే స్వయం ఉపాధి మహిళలు నిర్వహించే అక్షరాస్యత కార్యక్రమాలు వారే నిజమైన శక్తిశీలు, నాకు ఎంతో ఇన్స్పిరేషన్ అంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం నుండి సతీష్ గారు ఏం రాస్తున్నారంటే కల్పనా చావ్లా మేడం, కల్పనా చావ్లా నా నిజమైన ఇన్స్పిరేషన్ అంటున్నారు. ఇక మా అమ్మగారు ఆవిడే నా ఇన్స్పిరేషన్ అంటున్నారు. రాగి శంకర్ భీమ్గల్ నుండి. ఇక కిరణ్ బేడి అంటున్నారు హైదరాబాద్ బౌరంపేట నుండి. సంతోష్ సుప్రియ ఇక మనకి ఒక సందేశం రాశారు నిజామాబాద్ నుండి, నాగ్నాథ్ గుప్తా గారు. శక్తిశీల్లో చందన సిన్హా అనే ఆర్పిఎఫ్ నాకు కార్యక్రమం విన్నాను మేడం, అది చాలా నచ్చింది. రైల్వే శాఖలో అద్భుతంగా వారు చేస్తున్న పనిని వివరించారు. ఇలాంటి ఎన్నో శక్తిశీల కార్యక్రమాలు ప్రసారం చేయండి అంటున్నారు, చాలా సంతోషం అండి. ఇక కిషోర్ కుమార్ లలిత రవిత్రేణి రాస్తున్నారు. ఇందిరాగాంధీ అంటే మాకు చాలా ఇష్టం, ఆవిడ మాకు చాలా ఇన్స్పైరింగ్ అంటున్నారు, చాలా సంతోషం. ఇక మనకి నందిపేట నుండి వెంకటేష్ రాస్తున్నారు. శక్తిశీల కార్యక్రమంలో ప్రసారమయ్యే అందరి శక్తిశీలు మాకు ఇన్స్పిరేషన్ అంటున్నారు. మరి జైనుద్దీన్ గారు ఏమంటున్నారంటే నా భార్య మా శ్రీమతి మాత్రమే నాకు నిజమైన శక్తిశీలు అంటున్నారు, చాలా సంతోషం అండి. ఇక నార్కెట్పల్లి నుండి నిమ్మాని గ్రామం నుండి రాస్తున్నారు. మా హేమలత మేడం గారే నాకు ఎంతో ఇన్స్పిరేషన్ అండి, నాకు ముందు నుండి నడిపిస్తారు, నా సక్సెస్ ముందు వెనుక ఆవిడే ఉంటారంటున్నారు. మా అమ్మే నా శక్తిశీలు అంటున్నారు. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట్ గ్రామం కామారెడ్డి నుండి, చాలా సంతోషం. మరి క్యాదర్ వీరేష్ రాజోల్ మండలం నుంచి రాస్తున్నారు. రాణి లక్ష్మీబాయ్ అంటున్నారు. నైటింగేల్ నాకు సరైన ఇన్స్పిరేషన్ అంటున్నారు. అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుండి. లాస్ట్ మెసేజ్ మనకు వచ్చింది జక్రాన్పల్లి నుండి. అరుణ రాజేందర్ రాస్తున్నారు. నా భార్య నాకు నిజమైన శక్తిశీలు అంటున్నారు. ఎంతో ఎంతో ఇన్స్పైరింగ్గా రాశారు మీరందరూ, మీ అనుభవాల్ని మీకు ఎవరు మీకు ఇన్స్పైరింగో మాకు రాసి పంపించారు. చివరిగా రాస్తున్నారు ఉట్కూరు నుండి నారాయణపేట జిల్లా నుండి. మా చెల్లెలు నిజమైన శక్తిశీలు అంటున్నారు. డి అరుణ మోహన్ రాస్తున్నారు. ఇది ఇవాళ శక్తిశీలి, మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ ఈరోజు షో టైంలో క్షమించాలి, శక్తిశీలి గురించిన ప్రశ్న అన్నమాట ఇది. ఈరోజు షో టైంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అనేకానేక ధన్యవాదాలు అంటోంది. మీ రేడియోని ఇస్తాం పద్మిని. ఇలాగే రోజు మీ పేర్లు చదివినా చదవకపోయినా పార్టిసిపేట్ చేయండి. మీ ప్రశ్నలకి మీకు తెలిసిన సమాధానాలు పంపిస్తూనే ఉండండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 2:15 దాటి 53 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో శక్తిశీలి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎవరు ఈ తుఫాన్? ఏంటి ఆ ప్రభంజనం? శక్తిశీల్లో ఇదెందుకు వినిపించింది పద్మిని అనుకుంటున్నారా? చెప్తాను. చెక్కు చెదరని సంకల్పం, ఆత్మవిశ్వాసంతో, రెట్టింపు ఉత్సాహంతో బరిలోకి దిగి తన రాకెట్తో ప్రభంజనం సృష్టించి జపాన్ ఓపెన్ సూపర్ 750 మహిళల సింగిల్స్ టైటిల్ని గెలుచుకున్న తొలి భారతీయ క్రీడాకారిణిగా బ్యాడ్మింటన్ చరిత్ర తిరగరాసింది మన పివి సింధు. పద్మభూషణ్, పూసర్ల వెంకట సింధు వారే ఈనాటి మన శక్తిశీలి. మరి సింధు గారి గురించి, వారి విజయ ప్రయాణం గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: పోకిరి చిత్రానికి కునాల్ గాంజావాలా పాడిన పాట వినారు. రచన కందికొండ, సంగీతం మణిశర్మ. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 2:22 దాటి 30 సెకండ్లు.
1: జరూర్ సునియే పిటారా. ఇస్ కార్యక్రమ్ కే ప్రాయోజక్ హే AISSMS పూణే, అ ప్రీమియం హెరిటేజ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్.

శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. పివి సింధు విజయ ప్రభంజనం గురించి మాట్లాడుకుంటున్నాం. గెలుపోటములు ఏ క్రీడలోనైనా అతి సహజం. ఓటమి ఎప్పుడూ ముగింపు కాదు, అది విజయం అందుకోవడానికి మరొక అవకాశం అంటూ మరొకసారి నిరూపించారు మన పద్మభూషణ్ పూసర్ల వెంకట సింధు. వెనుకడుగు వేయని శక్తిశీలి ఆవిడ. చేతిలో రాకెట్, మొహం పైన ఎప్పుడూ చెదరని చిరునవ్వుతో కోట్లో దిగితే ఆమె ఆటకి ఎవరైనా ముగ్ధులవ్వాల్సిందే. 2 సార్లు ఒలింపిక్స్ పథకాలు అందుకున్న భారత క్రీడాకారిణి పివి సింధు. ఇందాక మనం మన షో టైంలో చెప్పుకున్నాం కదా, 2016 సంవత్సరం రియో ఒలింపిక్స్లో, 2020 సంవత్సరం టోక్యో ఒలింపిక్స్లో పథకాలు అందుకున్నారు. అవే కాదు, అర్జున అవార్డ్, మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న, పద్మశ్రీ, పద్మభూషణ్, ఇలా ఎన్నో పురస్కారాలు సత్కారాలు అందుకున్నారు పివి సింధు. మరి వారి ఇన్స్పైరింగ్ జర్నీ, వారి ఆట ప్రయాణం ఎలా సాగిందో మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

కౌసల్య కృష్ణమూర్తి చిత్రానికి స్వర కీర్తన్ మనీష్ ఐరబత్తిని ఆలపించిన పాట విన్నారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. పద్మభూషణ్ పివి సింధు విజయ పరంపర విషయాలు మాట్లాడుకుంటున్నాం. స్టూడియో క్లాక్ల సమయం 2:28 దాటి 20 సెకండ్లు. మరి పివి సింధు గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మన హైదరాబాద్ ముద్దుబిట్ట, తెలంగాణ ఆడపడుచు, స్పోర్ట్స్ ఫ్యామిలీ, క్రీడా కుటుంబంలో పుట్టిన సింధు తల్లిదండ్రులు వాలీబాల్ క్రీడాకారులు. అయినా సరే సింధు వాలీబాల్ ఆడే ఆటని ఎంచుకోలేదు, బ్యాడ్మింటన్ ఆడతానంటూ బరిలోకి దిగింది. దిగ్గజ ఆటగాడు. పుల్లెలు గోపీచంద్ అకాడమీలో గోపీచంద్ కోచ్గా ఎన్నో విజయాలు అందుకున్నారు పివి సింధు. గంటల తరబడి సాధన, ఒక్క షాట్ సరిగా రాలేదనుకోండి అస్సలు ఊరుకునేవారు కాదుట సింధు. వందల సార్లు ప్రయత్నించి పర్ఫెక్ట్గా షాట్ వచ్చే వరకు నేర్చుకోకుండా ఆపేవారు కాదుట సింధు. అందుకే కదా అంత గొప్ప క్రీడాకారిణిగా మెరిశారు. ఈనాటికి మెరుస్తున్నారు ప్రపంచంలో ఒక గొప్ప భారత షట్లర్గా. మరిన్ని విషయాలున్నాయి, మాట్లాడుకుందాం పివి సింధు గారి గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రానికి రఘు దీక్షిత్ ఆలపించిన పాట విన్నారు. రచన రామజోగే శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. పివి సింధు విజయ పరంపర, ఆ విషయాలని మాట్లాడుకుంటున్నాం. స్టూడియో క్లాక్ల సమయం 2:34 దాటి 42 సెకండ్లు. కొన్ని రోజులు సింధు బ్యాడ్మింటన్ ఆట నుండి విరామం తీసుకున్నారు. గాయాలు, వరుస పరాజయాలు ఆవిడ్ని పలకరించాయి. ఇక సింధు పూర్వ వైభవం అయిపోయింది అనుకున్నారందరూ. టైటిల్ గెలవడం చాలా కష్టం అనుకున్నారు. మరి సింధు ఊరుకుంటారా? పడి లేచిన కెరటంలా 2026 జపాన్ ఓపెన్లో అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చారు సింధు. జపాన్ గడ్డపై అత్యంత బలమైన ప్రత్యర్థి అకానే యమగాచిపై విజయం సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డ్ నెలకొల్పారు పివి సింధు. వాహ్ సింధు, వాట్ అ గేమ్ అంటూ ఎందరూ ఆశ్చర్యంతో చప్పట్లు కొట్టేశారు. ఇక ఆవిడ అభిమానులైతే మురిసిపోయారు సింధు ఆటని చూసి.

భాగ్మతి చిత్రానికి శ్రేయా ఘోషల్ ఆలపించిన పాట విన్నారు. రచన శ్రీజో, సంగీతం ఎస్ఎస్ థమన్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2 గంటల 40 నిమిషాలు దాటి 30 సెకండ్లు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

కేజీఎఫ్ 2 చిత్రానికి కృష్ణ పృథ్వీచంద్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం రవి బాసుర, రచన రామజోగయ్య శాస్త్రి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. పివి సింధు పద్మభూషణ్, పివి సింధు విజయ పరంపర, ఈ విషయాలు జపాన్ ఓపెన్ గెలిచాక ఆవిడ విజయ పరంపర గురించి మాట్లాడుకుంటున్నాం. మరి జపాన్ ఓపెన్ విజయం తర్వాత మన దేశ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఇలా ప్రశంసించారు సింధుని. షీఈస్ ఇండియాస్ ప్రైడ్ అండ్ వన్ ఆఫ్ అవర్ మోస్ట్ అవుట్ స్టాండింగ్ ఒలింపియన్స్. అంటే సింధు మన దేశానికి గర్వకారణం, మన అత్యుత్తమ ఒలింపియన్స్లో ఒకరు.

కేజీఎఫ్ 2 చిత్రానికి కృష్ణ పృథ్వీచంద్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం రవి బాసుర, రచన రామజోగయ్య శాస్త్రి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. పివి సింధు పద్మభూషణ్, పివి సింధు విజయ పరంపర, ఈ విషయాలు జపాన్ ఓపెన్ గెలిచాక ఆవిడ విజయ పరంపర గురించి మాట్లాడుకుంటున్నాం. మరి జపాన్ ఓపెన్ విజయం తర్వాత మన దేశ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఇలా ప్రశంసించారు సింధుని. షీఈస్ ఇండియాస్ ప్రైడ్ అండ్ వన్ ఆఫ్ అవర్ మోస్ట్ అవుట్ స్టాండింగ్ ఒలింపియన్స్. అంటే సింధు మన దేశానికి గర్వకారణం, మన అత్యుత్తమ ఒలింపియన్స్లో ఒకరు అంటూ ఎంతో గొప్పగా అభినందించారు నరేంద్ర మోదీ గారు. ఒక దేశం తన ఛాంపియన్కి, తన క్రీడాకారునికి చేసే గౌరవ సత్కారంలాగా అంత ఆప్యాయంగా అభినందించారు మోదీ గారు. ఆమె విజయం దేశంలో ఎందరో క్రీడాకారులకి స్ఫూర్తి అంటూ కొనియాడారు మన దేశ ప్రధాని. ఎంత గొప్ప విషయం కదా. మరి ఒక ప్రధానమంత్రి స్వయంగా జపాన్ ఓపెన్ గెలిచాక ఆవిడ్ని ప్రశంసించడం అంటే సూపర్ అనే చెప్పాలి.

వకీల్ సాబ్ చిత్రానికి ఎస్ఎస్ శ్రీరామ్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్ఎస్ తమన్, రచన రామజోగయ్య శాస్త్రి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. పివి సింధు విజయ పరంపర గురించి మాట్లాడుకుంటున్నాం. విజయ తిలకల్లా మెరిశారు పద్మభూషణ్ పివి సింధు. తన అభిమానులకి, యువతకి ఒక మాట చెప్తున్నారు, మన ఆత్మవిశ్వాసాన్ని మనం ఓడించకూడదు. పడిపోవడం పరాజయం కాదు, పడిపోయిన తర్వాత కూడా మళ్ళీ లేవడానికి ప్రయత్నించకపోవడమే పెద్ద పరాజయం అంటున్నారు ఈ శక్తిశీలి. నిజమే కదా, పడిపోయామని పక్కకిని వెళ్ళిపోతే ఎట్లాగా, మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తేనే కదా విజయం మన సొంతం అవుతుంది. తను కూడా అలాగే చేసి విజయాన్ని అందుకున్నాను అని చెప్తున్నారు సింధు.

0: మార్ చిత్రానికి శ్రీరామచంద్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం మణిశర్మ, రచన రెహమాన్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:55 దాటి 30 సెకండ్లు. తెలంగాణ ముద్దుబిడ్డ, మన భారతమాత కిరీటంలో ఒక క్రీడారత్నంగా నిలిచారు పివి సింధు. భారత బ్యాడ్మింటన్ ధీర వనితగా, శక్తిశీలిగా, పట్టుదల కృషికి చిరునామాగా నిలిచిన మన తెలుగు తేజం, మన భారతదేశ గర్వం పద్మభూషణ్ పివి సింధు, వారికి ఎన్నో శుభాభినందనలు తెలియజేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి.
1: పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కో

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 3 గంటలు దాటి 32 సెకండ్లు. వివిధ భారతి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు వెంటనే.

सखी सहेली।

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై చిత్రసీమ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో ముందుగా వినండి జెట్టి ఈ చిత్రం కోసం సిద్ శ్రీరామాల పెంచిన శ్రీమణి గీతం, సంగీతం కార్తీక్.

జైలవకుశ ఈ చిత్రం కోసం జస్ప్రీత్ రెనినారెడ్డి ఆలపించిన గీతం. గీతరచన రామజోగయ్య శాస్త్రి, స్వరపరిచిన వారు దేవిశ్రీ ప్రసాద్.

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి మనశంకర వరప్రసాద్. ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, శ్వేతమోహన్ ఆలపించిన గీతం, గీతరచన భాస్కర్ భట్ల, సంగీతం భీమ్ సిసిరోలియో.

0: మిసాలపిల్ల నా మొహం మీద ఎన్నిసార్లు డోరు వెయ్యల్లా, అలో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: కార్యక్రమంలో ఉత్తర్వాత పాట ఎస్ఎస్ తమన్ సంగీత సారథ్యంలో శిల్పారావు ఆలపించిన గీతం. గీతరచన రామజోగయ్య శాస్త్రి. చిత్రం గుంటూరు కారం.

రచ్చ ఈ చిత్రం కోసం రాహుల్ నంబియార్, చైత్ర ఆలపించిన భువనచంద్ర గీతం, స్వరపరిచిన వారు మణిశర్మ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, ఈ చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో టిప్పు ఆలపించిన గీతం. గీతరచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

శ్రోతలు చిత్రసీమ కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట పెద్ది ఏ చిత్రం కోసం మోహిత్ చౌహాన్ ఆలపించిన గీతం, గీతరచన బాలాజీ, సంగీతం ఏఆర్ రెహమాన్.

పుష్ప 2 ఈ చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో శ్రేయ ఘోషాల్ ఆలపించిన గీతం. గీతరచన చంద్రబోస్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వారసుడు ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, మాన్సి ఆలపించిన గీతం, గీతరచన రామజోగయ్య శాస్త్రి, స్వరపరిచిన వారు ఎస్ఎస్ తమన్.

ఓజీ ఈ చిత్రం కోసం ఎస్ఎస్ తమన్ సంగీత సారథ్యంలో శృతిరంజని ఆలపించిన గీతం. గీతరచన కళ్యాణ్ చక్రవర్తి.

0: టెంపర్ ఈ చిత్రం కోసం గీతా మాదిరి ధనుంజయ ఆలపించిన గీతం, గీత రచన భాస్కర్ భట్ల, సంగీతం అనూప్ రూబెన్స్.
1: Boys, this is a nighting song. Nobody be happy as a boy.

0: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
1: ఇంతవరకు మీరు చిత్రసీమ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు ఒక దేశభక్తి గీతాన్ని విందాం.

ఇంతవరకు మీరు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: అక్కడికి చేరుకున్న వెంటనే ఆయన దుద్యాల మండలం హకీంపేట గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఎడ్యుకేషన్ హబ్ను పరిశీలించి అనంతరం అధికారులతో అన్ని స్థానిక అభివృద్ధి ప్రాజెక్టులను సమీక్షిస్తారు. కొడంగల్లో రాత్రి బస్సు చేసిన అనంతరం హైదరాబాద్కు తిరిగి వెళ్లే ముందు రేపు ఉదయం స్థానిక నాయకులు బీఎల్ఏలతో ప్రత్యేక ఓటర్ సమగ్ర సర్వేపై ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఎల్నినో వల్ల ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ రంగాలను పరిరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం చురుకైన వ్యూహాలను రూపొందించిందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు. ప్రణాళిక శాఖ నిర్వహించిన సెమినార్లో మంత్రి మహమ్మద్ అజరుద్దీన్తో కలిసి ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో వాతావరణ మార్పుల ప్రభావంపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన పెంచాలని స్పష్టం చేశారు. వేసవి కాలంలో సంభవించే విద్యుత్ డిమాండ్ల సప్లైల మధ్య ఆర్థిక భారాన్ని తగ్గించి గ్రిడ్ను స్థిరీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్కువ నీటి వినియోగం గల ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తూ స్మార్ట్ ఇంధన నిర్వహణను అమలు చేస్తూ పగటిపూట సౌర విద్యుత్తుకు ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. జిల్లా స్థాయిలో ఈ చర్యలపై అవగాహన ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఎల్నినో కారణంగా ఈ ఏడాది తెలంగాణ, ఇతర దక్షిణ రాష్ట్రాల్లో తీవ్ర వర్షపాత లోటు ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. హన్మకొండలో అత్యవసర ప్రణాళికలను సమీక్షిస్తూ రాబోయే తాగునీటి, వ్యవసాయానికి సాగునీటి సంక్షోభాలను తగ్గించడానికి ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. జిల్లా స్థాయి పరిస్థితులను పర్యవేక్షించి క్యాబినెట్కు వివరణాత్మక నివేదికను సమర్పించేందుకు విద్యాశాఖ కార్యదర్శి దేవసేనతో సహా సీనియర్ ఐఏఎస్ అధికారులను ఉమ్మడి వరంగల్ ప్రత్యేక అధికారులుగా నియమించారు. రైతులు ఆందోళన చెందవద్దని భరోసా ఇస్తూ అవసరమైన సహాయం కోరేందుకు కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదికను సమర్పిస్తామని మంత్రి ధృవీకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొలకపల్లి మండలంలో నిర్వహించిన ఆయిల్ పామ్ రైతుల ఆత్మీయ సమ్మేళనంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగు రైతుల ఆర్థిక స్థిరత్వానికి బలమైన పునాదిగా నిలుస్తుందని అన్నారు. మొలకపల్లిలో మరో 10,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరిస్తే పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు.
1: రాజకీయాలు పక్కన పెట్టి తప్పకుండా అభివృద్ధి చేస్తేనే ప్రజలు గుర్తుంచుకుంటారు అనే ఉద్దేశంతో మీకు కావలసినటువంటి సాగునీటితో పాటు, విద్యుత్ శక్తితో పాటు, రహదారులతో పాటు విద్యా వైద్య సౌకర్యాలకి పెద్ద ప్రాధాన్యత ఇచ్చాం. అందుకని గిరిజ ప్రాంతంలో ఈనాడు ఇప్పుడు మాట్లాడే యువకులందరూ ఎంతో కొంత చదువుకొని వాళ్ళు మేము ఏ రకంగా బతకాలి, మా జాతిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి, మన ప్రాంతానికి ఇంకా ఏ అవసరాలు ఉన్నాయో అడిగే హక్కుని అవకాశాన్ని కల్పించాం.
0: కాంగ్రెస్ హయాంలో యూరియా కొరత, విద్యుత్ కోతలు, సాగునీటి సమస్యల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. మంచిర్యాల జిల్లా లక్సెట్పల్లిలో జరిగిన రైతు సదస్సులో పిడుగుపాటు బాధితుల కుటుంబాలకు ఆయన ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ హయాంలోని నిరంతర విద్యుత్ సరఫరా, సకాలంలో రైతు బంధు వంటి కార్యక్రమాలతో ప్రస్తుత పరిస్థితిని పోల్చారు. కాంగ్రెస్ పార్టీ అసూయతో కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ఆరోపణలు చేస్తూ సాహసకరుణ్ కాకుండా ప్రభుత్వ అసమర్థతను ప్రస్తుత పరిస్థితులకు ఆపాదిస్తోందని ఆయన ఆరోపించారు. కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ యాక్ట్ కింద పన్నుల పెంపు, ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్లో ఫీజుల వసూలు ద్వారా హైదరాబాద్లోని పేద మధ్యతరగతి పౌరులపై ఆర్థిక భారం మోపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హైదరాబాద్లో విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. 5% వరకు వార్షిక పన్నుల పెంపు, ప్రతిపాదిత ప్రత్యేక నీటి, మురుగునీటి పన్నులు ప్రజలను దోపిడీ చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. కొన్ని ప్లాట్లు మాత్రమే ఇస్తామని చెబుతూ లక్షలాది దరఖాస్తులదారుల నుంచి డిపాజిట్లు వసూలు చేస్తూ ఇప్పటికే నిర్మించిన ఇళ్లను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @airnews_hvdని ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సమ్మక్క బ్యారేజ్ వద్ద గోదావరి నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ పంపులను నడపడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీష్ రావు విమర్శించారు. సకాలంలో ప్రభుత్వం స్పందించకపోవడం కారణంగా వరంగల్ చుట్టుపక్కల జిల్లాలోని 3.17 లక్షల ఎకరాల్లో పంటలు ప్రమాదంలో పడ్డాయని, ఇది ఎల్లంలో ప్రభావం కాదని, మానవ తప్పిదమని ఆయన ఆరోపించారు. 22 జలాశయాలను నింపడానికి 10 పంపులన్నింటినీ తక్షణమే నడిపించాలని డిమాండ్ చేస్తూ సాగునీటి సరఫరాను పునరుద్ధరించకపోతే పెద్ద ఎత్తున ప్రజా ఆందోళన చేపడతామని హరీష్ రావు హెచ్చరించారు. ప్రజాప్రతినిధుల కోర్టులో అనసూయ సీతక్కపై పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసులను కొట్టివేస్తూ ఆమెకు అనుకూలంగా తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. 2020

0: కోవిడ్-19 మహమ్మారి సమయంలో పేదలకు ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్సను చేర్చాలని డిమాండ్ చేస్తూ ఆమె ప్రజాస్వామ్య నిరసన చేపట్టిన తర్వాత గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కేసులను దాఖలు చేసింది. విద్యార్థుల సంక్షేమం, నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక వసతుల కల్పనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లాలోని కుమ్మరిపల్లి తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో పర్యటించిన మంత్రి విద్యార్థులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య పరిష్కారానికి బోర్వెల్ తవ్వకాలకు భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. అనంతరం 10 లక్షలతో నిర్మించిన నూతన కిచెన్ షెడ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మారుమూల గ్రామాల్లో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండి అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు. ఈరోజు కుంటాల మండలంలోని అభిగ్రామ్ గ్రామంలో కలెక్టర్ ప్రవహించారు. గ్రామంలో తాగునీటి సమస్య అధికంగా ఉన్న నేపథ్యంలో గ్రామ పంచాయతీ తీర్మానం చేసిన ప్రతిపాదనలు పంపితే వెంటనే నూతన బోరు బావి మంజూరు చేస్తామన్నారు. భూగర్భ జలాల సంరక్షణకు పాంపాండ్లు అత్యంత ఉపయోగకరమని, ప్రతి రైతు తన వ్యవసాయ క్షేత్రంలో పాంపాండ్ నిర్మించుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ విప్ నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనికుమార్ రెడ్డితో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లాలోని సంగం గ్రామంలో ధర్మారెడ్డిపల్లి కాల్వలోకి సాగునీటిని విడుదల చేశారు. రౌత సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, సకాలంలో నీటి సరఫరాను అందించేందుకు చర్యలు తీసుకుంటోందని, విజయవంతమైన పంట సాగు కోసం వనరులను సమర్థంగా ఉపయోగించుకునేలా రైతులను ప్రోత్సహిస్తోందని వారు పేర్కొన్నారు. హైదరాబాద్లోని బాల్కంపేట ఎల్లమ్మ ఆలయ కళ్యాణోత్సవం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది. రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించారు. రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక్ అలా, ఆలయ అధికారులు భక్తుల కోసం తాగునీరు, విద్యుత్ సరఫరా, క్యూ నిర్వహణ వంటి ఏర్పాట్లను సమర్థవంతంగా పర్యవేక్షించారు. క్షేత్రస్థాయి డిజిటల్ సృష్టికర్తలకు సాధికారత కల్పించి దేశ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించేందుకు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ పైలట్ దశను మై వేవ్స్ వేదికపై ప్రారంభించింది. ఎంపిక చేసిన రాష్ట్రాలు, కేంద్రపాలిత రాష్ట్రాల్లో 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో తమ జిల్లా సంస్కృతి వారసత్వం చరిత్రను తెలియజేసే లఘు వీడియోలను సమర్పించమని ఔత్సాహిక డిజిటల్ సృష్టికర్తలను ఆహ్వానిస్తోంది. యూట్యూబ్, మెటా, స్థానిక పరిపాలన యంత్రాంగాల సమయంతో భాగస్వామ్యం కుదుర్చుకుని ఈ కార్యక్రమం జిల్లా, రాష్ట్రీయ, జాతీయ స్థాయిలో 5 లక్షల వరకు నగదు బోధులను అందించనుంది. జోగులాంబ గద్వాల జిల్లాలో యాసంగి మొక్కజొన్న సేకరణ సమయంలో తప్పుడు బ్యాంకు ఖాతా వివరాల కారణంగా ఆలస్యమైన 56 లక్షల రూపాయలను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేఖ్ ఆదేశాల మేరకు ఈ వారం జమ చేయనున్నట్లు మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ చంద్రమౌళి ప్రకటించారు. ఎస్ఏఆర్ నమోదు ప్రక్రియ వేగంతం సాగుతోందని, ఆఖరి తేదీ వరకు వేచి చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరూ వెంటనే దరఖాస్తు చేసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కన్నన్ స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు తన నియోజకవర్గమైన కొడంగల్లో పర్యటిస్తున్నారు. ఎల్నిలో వల్ల ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సరైన ప్రణాళికలతో సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ హయాంలో యూరియా కొరత, విద్యుత్ కోతలు, సాగునీటి సమస్యల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెఏ తారక రామారావు ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ప్రసార విశేషాలు. ఆకాశవాణి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు ప్రసార విశేషాలు. ఇందులో భాగంగా ఈ పూట మరియు రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ముందుగా ఈ సాయంత్రం 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఆధునిక విద్యా విధానంలో సాంకేతిక పాత్ర, బి అనిల్ కుమార్ గారి ప్రసంగం వింటారు. అనంతరం రాణి రుద్రమాదేవి జీవిత విశేషాలు అందిస్తున్నవారు కుమారి అశ్విత. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 7:15

కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో రైతు స్థాయిలో వరి విత్తన ఉత్పత్తిలో పాటించవలసిన మెలకువలు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి బి సౌందర్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త పంకజ్ మోహన్ గారు. అనంతరం వ్యవసాయంలో ఇంకుడు గుంతల వల్ల లాభాలు హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం సింగారం గ్రామ రైతు పెంటారెడ్డి ఇన్నారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త పంకజ్ మోహన్ గారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్ర సమర్పణ, 8:00 చిత్రసీమ, 8:15 పార్లమెంట్ రివ్యూ, 8:30 మనోరంజని ఈ కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాలు వింటారు. 9:00 న్యూస్8 ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది, ఇక రాత్రి 10:00 నుండి 11:00 వరకు మధుర గీతాలు ప్రసారమవుతాయి.

ఇక రేపు ఉదయం 5:55 వందే మాత్రం, 6 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం, 6:40 దేశభక్తి గీతం వింటారు, 6:45 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్ర సమర్పణ, 6:55 ప్రసార విశేషాలు. జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్ర సమర్పణ, 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో వానమామలై వరదాచార్యుల సాహిత్యం వ్యక్తిత్వం ఈ అంశంపై డాక్టర్ పెద్ది వెంకటయ్య గారి ప్రసంగం వింటారు. 8:00 జానపద సంగీత కార్యక్రమం, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది.

9 గంటలకు చిత్రసీమ, 10 గంటలకు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం, 12 గంటల 30 నిమిషాలకు తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఇవి ఈ పూట మరియు రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. శ్రోతలు ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఇప్పుడు వినండి సమాచార దర్శిని.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎస్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్

0: కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO లకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోనూ ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
5: ముఖాన మొటిమల
4: సైబాల్,
5: గజ్జా బొబ్బల
4: సైబాల్,
5: నడుగులో తామర
4: సైబాల్,
5: బురద పుల్ల
4: సైబాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి, సైబాల్.
7: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్ లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు iOS ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే, మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142, 9182986142.
8: ఇంతవరకు మీరు సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈనాటి యువవాణి కార్యక్రమంలో వినండి. ఆధునిక విద్యా విధానంలో సాంకేతికత పాత్ర, బి అనిల్ కుమార్ గారి ప్రసంగం.
1: ఈరోజు మన దేశ భవిష్యత్తులో విద్య కీలక పాత్ర పోషిస్తుంది. విద్యను సాంకేతికత ఎలా మారుస్తుంది అన్న విషయంపై మాట్లాడటానికి నేను ఇక్కడ ఉన్నాను. విద్యను సాంకేతికత ఎలా మారుస్తుంది? సాంకేతికత అనేది కేవలం ఒక విలాసవంతమైన వస్తువు కాదు, అది ఇప్పుడు విద్యారంగంలో ఒక నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టిస్తుంది. నిన్నటి వరకు నాలుగు గోడలకే పరిమితమైన క్లాస్ రూమ్ ఈరోజు ఇంటర్నెట్ సాయంతో ప్రపంచ నలుమూలలకు విస్తరించింది. బ్లాక్ బోర్డ్ నుండి డిజిటల్ స్క్రీన్ వరకు జరిగిన ఈ ప్రయాణం చదువుకునే విధానాన్ని, నేర్చుకునే పద్ధతిని పూర్తిగా మార్చేసింది. దీనివల్ల లాభాలేంటి, సవాళ్ళేంటి అనే విషయాలను ఈరోజు మనం సుదీర్ఘంగా మాట్లాడుకుందాం. సరిహద్దులు లేని జ్ఞానం, డిజిటల్ లెర్నింగ్ విద్యను సాంకేతికత మార్చడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించింది. సరిహద్దులు లేని జ్ఞానం, గతంలో ఒక మంచి యూనివర్సిటీలో లేదా ఒక గొప్ప ప్రొఫెసర్ దగ్గర చదువుకోవాలంటే ఎంతో ఖర్చు పెట్టి వేరే ఊరికో వేరే దేశానికో వెళ్లాల్సి వచ్చేది. కానీ ఈరోజు సాంకేతికత ఆ దూరాలన్నిటినీ చెరిపివేసింది. గ్రామీణ ప్రాంతాలకు విద్య, ఇంటర్నెట్ విప్లవం వల్ల ఈరోజు పల్లెటూరులో ఉన్న విద్యార్థి కూడా ప్రపంచంలోనే అత్యుత్తమ కోర్సులను తన మొబైల్లోనే నేర్చుకోగలుగుతున్నాడు. ఆన్లైన్ వంటి వేదికల ద్వారా ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా తమకు నచ్చిన సబ్జెక్టులన్నీ నేర్చుకోవచ్చు. యూట్యూబ్ ఒక విద్యానిధి. ఒకరోజు ఒక చిన్న మ్యాథ్స్ ప్రాబ్లం రాకపోయినా లేదా ఒక క్లిష్టమైన సైన్స్ ఎక్స్పెరిమెంట్ అర్థం కాకపోయినా వెంటనే ఆన్లైన్లో సెర్చ్ చేస్తున్నాం. అక్కడ వేల సంఖ్యలో ఉచిత వీడియోలు అందుబాటులో ఉంటున్నాయి. అంటే సాంకేతికత విద్యను కేవలం ధనవంతులకు లేదా నగరాలకే పరిమితం చేయకుండా అందరికీ అందుబాటులోకి తెచ్చి సమానత్వాన్ని తీసుకువచ్చింది. ఇది నిజంగా ఒక గొప్ప మార్పు కదూ. వినూత్న బోధనా పద్ధతులు, క్లాస్ రూమ్ 2.2. సాంకేతికత కేవలం సమాచారాన్ని అందించడమే కాదు, బోధించే పద్ధతిని కూడా మార్చేసింది. ఒకప్పుడు చదవడం అంటే కేవలం బట్టి పట్టడం మాత్రమే, కానీ ఇప్పుడు థియరీ కంటే ప్రాక్టికల్ విజువలైజేషన్కు ప్రాధాన్యత పెరిగింది. దీనికి కొన్ని అద్భుతమైన ఉదాహరణలు చూద్దాం. యానిమేషన్స్ మరియు 3D గ్రాఫిక్స్, మానవ శరీరం ఎలా పనిచేస్తుంది, సౌర కుటుంబం ఎలా ఉంటుంది అనే విషయాలను పుస్తకాల్లోని బొమ్మల ద్వారా కంటే 3D యానిమేషన్స్ ద్వారా చూసినప్పుడు విద్యార్థులకు బాగా అర్థమవుతుంది. ఆగ్మెంటెడ్ విజువలైజేషన్, వర్చువల్ రియాలిటీ, విద్యార్థులు క్లాస్ రూమ్లో కూర్చొని వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ పెట్టుకొని చంద్రుడి మీద నడవవచ్చు లేదా సముద్ర గర్భంలో వెళ్ళి జీవులను పరిశీలించవచ్చు. దీనివల్ల చదువు బోర్ కొట్టకుండా ఒక ఆటలా, ఒక సరికొత్త అనుభూతిలా మారుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు పర్సనలైజ్డ్ లెర్నింగ్, క్లాస్ రూములలో 40 మంది విద్యార్థులుంటే అందరి గ్రహణ శక్తి ఒకేలా ఉండదు. అది AI టూల్స్ ఇప్పుడు ప్రతి విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని బట్టి వారికి తగిన వేగంతో పాఠాలను నేర్పిస్తుంది. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడానికి ఇది విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఎంతో సహాయపడుతుంది. దీనివల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత, విమర్శనాత్మకత, ఆలోచన పెరుగుతుంది. సాంకేతికత విద్యలో సమాన అవకాశాలను కూడా కల్పిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు కూడా ఇంటర్నెట్ ద్వారా నాణ్యమైన విద్యను పొందగలుగుతున్నారు. దూర విద్య, ఆన్లైన్ పరీక్షలు, వర్చువల్ క్లాస్ రూమ్ విద్యను అందరికీ చేరువ చేస్తున్నాయి. అయితే సాంకేతికత వల్ల కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ఎక్కువ సమయం మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ ముందు గడపడం వల్ల కంటి సమస్యలు, శారీరక అలసట వంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు. అలాగే సోషల్ మీడియా, గేమ్లు వంటి వాటి వల్ల విద్యార్థుల దృష్టి చదువుపై నుంచి మారే అవకాశం ఉంది. అందువల్ల సాంకేతికత బాధ్యతయుతంగా ఉపయోగించడం చాలా అవసరం. సాంకేతికత ఉపాధ్యాయుల పాత్రను కూడా మార్చింది. ఇప్పుడు ఉపాధ్యాయులు కేవలం పాఠాలు చెప్పేవారు మాత్రమే కాదు, విద్యార్థులకు మార్గదర్శకాలు చూపించి ప్రేరణ ఇచ్చే వ్యక్తులుగా మారుతున్నారు. విద్యార్థులు కూడా సమాచారాన్ని కేవలం గుర్తుంచుకోవడం కాకుండా విశ్లేషించడం, సమస్యలను పరిష్కరించడం, సృజనాత్మకంగా ఆలోచించడం వంటి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీ వంటి ఆధునిక సాంకేతికతలు విద్యను మరింత ప్రభావవంతంగా మార్చనున్నాయి. విద్యార్థులు వర్చువల్ ప్రయోగశాలల్లో ప్రయోగాలు చేయగలరు, చారిత్రక ప్రదేశాలను వర్చువల్గా సందర్శించగలరు, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా పాఠాలు నేర్చుకునే అవకాశం కూడా పెరుగుతుంది. సంక్షోభంలో ఆశాదీపం, COVID-19 కాలంలో టెక్నాలజీ పాత్ర. మనం ఒకసారి కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచమంతా స్తంభించిపోయింది. వ్యాపారాలు, రవాణా, ఆఫీసులు అన్నీ మూతపడ్డాయి.

కానీ ఆ క్లిష్ట సమయంలో కూడా మన పిల్లలు చదువులో ఆగిపోలేదు. దానికి కారణం కేవలం సాంకేతికత మాత్రమే. ఆన్లైన్ క్లాస్ రూమ్ల ఆవిర్భావం, జూమ్, గూగుల్ మీట్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ వంటి అప్లికేషన్లు రాత్రికి రాత్రే క్లాస్ రూములుగా మారిపోయాయి. ఉపాధ్యాయులు చాక్పీసు వదిలి డిజిటల్ పెన్నులు పట్టారు. నిరంతర విద్యా ప్రస్థానం. లాక్డౌన్ ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా కోట్ల మంది విద్యార్థులు తమ ఇళ్లలోనే కూర్చొని సురక్షితంగా చదువుకోగలిగారు. పరీక్షలు కూడా ఆన్లైన్ విధానంలో జరిగాయి. ఆన్లైన్ ద్వారా హోంవర్కులు. కేవలం నగరాల్లోనే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా స్మార్ట్ ఫోన్ల ద్వారా ఉపాధ్యాయులు హోంవర్కులు, పాఠాల లింకులను పంపిస్తూ విద్యార్థులకు చదువు నేర్పారు. దూరం కాకుండా చూశారు. ఈ అనుభవం మనకు ఉన్న ఒక విషయాన్ని స్పష్టం చేస్తుంది. సాంకేతికత అనేది కేవలం ఒక ప్రత్యామ్నాయం కాదు, అత్యవసర సమయాల్లో విద్యా వ్యవస్థను కాపాడే ఒక రక్షణ కవచం. మాతృభాషల్లో విద్యా బోధన. భాషా అడ్డంకులను దాటుకుంటూ మన దేశంలో చాలామంది విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం పుస్తకాలను చూసి భయపడుతుంటారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నప్పటికీ భాష అర్థం కాక వెనుకబడిపోతుంటారు. కానీ నేడు AI ద్వారా ఈ సమస్య అద్భుతమైన పరిష్కారాన్ని చూపించింది. రియల్ టైమ్ అనువాదాలు. ఈరోజు గూగుల్ ట్రాన్స్లేట్ లేదా వివిధ AI టూల్స్ ద్వారా ప్రపంచంలోని ఏ భాషలో ఉన్న సమాచారాన్నైనా క్షణాల్లో మన మాతృభాష అయిన తెలుగులోకి మార్చుకొని చదువుకోవచ్చు. మల్టీలింగ్వల్ లెర్నింగ్ యాప్స్. స్వయం, దీక్ష వంటి ప్రభుత్వ డిజిటల్ పోర్టల్స్ ఇప్పుడు తెలుగుతో పాటు అనేక ప్రాంతీయ భాషల్లో ఉచితంగా నాణ్యమైన కోర్సులను, పాఠ్యపుస్తకాలను అందిస్తున్నాయి. వాయిస్ టు వాయిస్ టెక్స్ట్ సాంకేతికత. చదవడం రానివారు లేదా దృష్టిలోపం ఉన్న విద్యార్థులు కూడా టెక్నాలజీ సాయంతో పాఠాలను ఆడియో రూపంలో విని నేర్చుకుంటున్నారు. దీనివల్ల భాష అనేది ఇకపై జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి అడ్డుగోడ కాబోదని సాంకేతికత నిరూపించింది. స్మార్ట్ గవర్నెన్స్ మరియు డిజిటల్ లెర్నింగ్ రికార్డులు. సాంకేతికత కేవలం పాఠాలు చెప్పడానికే పరిమితం కాలేదు. ఒక విద్యార్థి స్కూల్లో చేరినప్పటి నుండి డిగ్రీ పట్టా పుచ్చుకునే వరకు జరిగిన ప్రతి అడ్మినిస్ట్రేటివ్ ప్రక్రియను ఇది సులభతరం చేస్తుంది. అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్. నూతన విద్యా విధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ABC విధానాన్ని తీసుకువచ్చింది. విద్యార్థి ఒక కాలేజ్ నుండి వేరే కాలేజీకి మారినా వారి క్రెడిట్స్ డిజిటల్ లాకర్లో సురక్షితంగా ఉంటాయి. సర్టిఫికేట్లు పోతాయనే భయం ఇక లేదు. 10th క్లాస్ మెమో నుండి PG డిగ్రీ వరకు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లను డిజీ లాకర్లో భద్రపరచుకోవచ్చు. ఇవి చట్టబద్ధంగా అన్ని చోట్ల చెల్లబాటు అవుతాయి. సులభమైన ఆన్లైన్ అడ్మిషన్లు మరియు స్కాలర్షిప్లు. ఒకప్పుడు అడ్మిషన్ల కోసం, స్కాలర్షిప్ల కోసం లైన్లలో గంటల తరబడి నిలబడాల్సి వచ్చేది. ఇప్పుడు ఒకే ఒక క్లిక్తో విద్యార్థులు తమ దరఖాస్తులను సమర్పించుకోవచ్చు. నేరుగా బ్యాంకు ఖాతాల్లోకే స్కాలర్షిప్లు తీసుకోవచ్చు. ఉన్నత విద్యా పరిశోధనల్లో టెక్నాలజీ భూమిక. నేను కాకతీయ విశ్వవిద్యాలయంలో జర్నలిజం విద్యార్థిగా ప్రాక్టికల్గా చూస్తున్నాను. ఉన్నత విద్యలో ముఖ్యంగా రీసెర్చ్ రంగంలో సాంకేతికత ఎంతటి విప్లవాన్ని తెచ్చిందో. ఒకప్పుడు పరిశోధన వ్యాసాల కోసం లైబ్రరీల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు శోధ్గంగా, గూగుల్ స్కాలర్ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలను మన డెస్క్టాప్ మీదే చూడగలుగుతున్నాము. డేటా అనాలిసిస్ టూల్స్. సోషల్ సైన్స్ లేదా సైన్స్ రీసెర్చ్లో సేకరించిన భారీ డేటాను విశ్లేషించడానికి SPSS, R ప్రోగ్రామింగ్ వంటి అధునాతన సాఫ్ట్వేర్లో వాడుతున్నాము. ఇవి పరిశోధనలో ఖచ్చితత్వాన్ని పెంచుతున్నాయి. గ్లోబల్ కొలాబరేషన్. మన దేశంలో ఉంటూనే విదేశీ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లతో కలిసి ప్రాజెక్టులు చేయడం, వెబినార్లలో పాల్గొనడం, సెమినార్లలో పాల్గొనడం నేడు సర్వసాధారణం అయిపోయింది. నాణానికి రెండు వైపులా ఉన్నట్టు డిజిటల్ డివైడ్ లాగా మరియు సవాళ్లు, సాంకేతికత వల్ల ఇన్ని లాభాలున్నప్పటికీ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోకూడదు. టెక్నాలజీ అందరికీ సమానంగా అందుతుంది అంటే ఇప్పటికీ పూర్తి స్థాయిలో అవునని చెప్పలేము. దీనిని మనం డిజిటల్ డివైడ్ అంటాం. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల మధ్య వ్యత్యాసం. నగరాల్లో 5G ఇంటర్నెట్ వాడుతుంటే కొన్ని మారుమూల గ్రామాల్లో ఇప్పటికీ కనీస సిగ్నల్ కూడా దొరకని పరిస్థితి. దీనివల్ల పేద విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఆర్థిక భారం. స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయడం, ప్రతి నెల ఇంటర్నెట్ రీఛార్జ్ చేయడం పేద మధ్యతరగతి కుటుంబాలకు అదనపు ఆర్థికంగా భారంగా మారుతుంది. సైబర్ భద్రత మరియు తప్పుదోవ పట్టే అవకాశాలు. ఇంటర్నెట్లో విజ్ఞానంతో పాటు విద్యార్థులను తప్పుదోవ పట్టించే అశ్లీలత, ఆన్లైన్ గేమ్స్, వ్యసనం మరియు సైబర్ బుల్లింగ్ వంటి ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. ప్లాగారిజం. అసైన్మెంట్లు, ప్రాజెక్టుల కోసం విద్యార్థులు సొంతంగా ఆలోచించకుండా నేరుగా ఇంటర్నెట్ లేదా AI టూల్స్ నుండి కాపీ పేస్ట్ చేసే అలవాటు పెరుగుతుంది. ఈ సవాళ్లకు పరిష్కారాలు ఏమిటి? ఈ డిజిటల్ వ్యత్యాసాలను తొలగించడానికి ప్రభుత్వం మరియు సమాజం కలిసి పనిచేయాలి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన PM eVidya, తెలంగాణ ప్రభుత్వ ఫైబర్ గ్రిడ్ పథకం ద్వారా ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ అందించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. డిజిటల్ లైబ్రరీలు. ప్రతి గ్రామ పంచాయతీలో లేదా ప్రభుత్వ పాఠశాలలో ఉచిత ఇంటర్నెట్తో కూడిన

0: డిజిటల్ రీడింగ్ రూమ్స్ ఏర్పాటు చేయాలి. విద్యార్థులకు టెక్నాలజీని ఎలా వాడాలో నేర్పడంతో పాటు దాని నుండి ఎలా సురక్షితంగా ఉండాలో కూడా సిలబస్లో భాగంగా బోధించాలి. గురువు స్థానాన్ని ఏది భర్తీ చేయలేదు. టెక్నాలజీ ఎంత పెరిగినా ఒక విద్యార్థికి క్రమశిక్షణ, నైతిక విలువలు నేర్పడంలో ఒక ఉపాధ్యాయుడు పాత్ర ఏ రోబో లేదా ఏఐ భర్తీ చేయలేదు. టెక్నాలజీ కేవలం ఒక సాధనం మాత్రమే, గురువు ప్రత్యామ్నాయం కాదు. ముగింపు. సాంకేతికత ఒక గొప్ప సాధనం, దానిని సరైన విధానంగా ఉపయోగిస్తే విద్య మరింత నాణ్యంగా, సులభంగా అందరికీ అందుబాటులో ఉంటుంది. అయితే సాంకేతికత మనకు సహాయంగా ఉండాలి, కానీ మనపై ఆధిపత్యం చెలాయించకూడదు. ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల సహకారం, సాంకేతికత వినియోగం, ఈ నాలుగు కలిసి విద్యాభివృద్ధికి బలమైన పునాదిగా ఉండాలి. విద్యలో సాంకేతికత ఒక కొత్త యుగానికి నాంది పలికింది. సాంకేతికతతో కూడిన విద్య వ్యక్తిగత అభివృద్ధికి మాత్రమే కాకుండా దేశ అభివృద్ధికి కూడా ఎంతో దోహదపడుతుంది.
1: ఇంతవరకు మీరు ఆధునిక విద్యా విధానంలో సాంకేతికత పాత్ర బి అనిల్ కుమార్ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు వినండి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ఇప్పుడు వినండి, రాణి రుద్రమాదేవి జీవిత విశేషాలు అందిస్తారు కుమారి అశ్విత.
1: భరతఖండం చరిత్ర గర్భంలో ఎన్నో కోణాలు, దృక్కోణాలు తరచి చూడాలన్న తపన ఉండాలే కానీ

చరిత్ర పుటల్లో ఎన్నో అద్భుతాలు, సాహసగాథలు కళ్ల ముందు సాక్షాత్కరిస్తాయి. క్రీస్తు పూర్వం నుండే అనూహ్యమైన సువిశాల రాజ్యాలు, సామ్రాజ్యాలు అనేకం ఆవిర్భవించాయి. రాజుల పాలనలో ప్రముఖంగా కనిపించేవి కుట్రలు, కుతంత్రాలు, పోరాటాలు, యుద్ధాలు. ప్రవహించేవి సామాన్యుల రక్తపుటేర్లు, వినిపించేవి ప్రజల అరణ్యరోధనలు, హాహాకారాలు. అయితే ఆ కాలంలో కూడా దట్టంగా అలుముకున్న కారు చీకట్లలోనూ అరుదుగానైనా కొన్ని కాంతి పుంజాలున్నాయి. సుపరిపాలనను అందించిన మహారాజులు, మహారాణులు ఉన్నారు.

అయితే ఆ కాలంలో కూడా దట్టంగా అలుముకున్న కారు చీకట్లలోనూ అరుదుగానైనా కొన్ని కాంతిపుంజాలున్నాయి. సుపరిపాలనను అందించిన మహారాజులు మహారాణులు ఉన్నారు. శత్రు దుర్భేద్యమైన సైన్యాలు నిర్మించి సుభిక్షమైన స్వర్ణయుగాలు స్థాపించిన చక్రవర్తులు ప్రభువులు ఉన్నారు. ఒక్కసారి గతంలోకి తొంగిచూస్తే భరతఖండాన్ని ఎన్నో రాజవంశాలు, ఎందరో సామ్రాట్లు, ఎందరో రాజాధిరాజులు, ఎందరో మహారాజులు పాలించినట్టు మనకు అవగతమవుతుంది. ఒక్కో వంశంలో అనేక మంది రాజులు, రారాజులు, ఒక్కొక్కరిది ఒక్కొక్క విశిష్టమైన వైవిధ్యమైన పాలన. ఒకరు ప్రజలను నానా హింసలకు గురిచేసి నరహంతకులై పీక్కు తింటే మరొకరు అదే ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకున్నారు. కొందరు రాజులు కరకు కత్తులతోనే పాలన సాగించారు, కానీ మరికొందరు మాత్రం శాంతి ప్రేమ పూదోటలు వేశారు. కొందరు రాజులు ప్రజలను కేవలం పన్నులు చెల్లించేవారుగా, బానిసలుగా చూశారు, కానీ మరికొందరు మాత్రం ప్రజా సంక్షేమమే ఊపిరిగా బతికారు. ఆధునిక పాలకులకు సైతం ఆదర్శప్రాయమయ్యారు. ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచారు. యావత్ తెలుగునాడును ఏకం చేసి సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించి సుభిక్ష పాలనను అందించిన కాకతీయ వంశ గజకేసరి సామ్రాజ్ఞి రాణి రుద్రమదేవి. రుద్రమదేవి పాలన ప్రజారంజకమై బాసిల్లింది, శాంతి సుస్థిరతలతో విరాజిల్లింది. దాదాపు 800 ఏళ్ల క్రితమే ఆమె సమాజంలో బలంగా వేల్లూనిన పురుషాధిక్యంపై సవాలు విసిరింది. ఆడదానికి రాజ్యమా, ఆడది పరిపాలించడమా అన్న పురుషాధిక్యం తలలు వంచింది, అందరి నోళ్లు మూయించింది. తెలుగు మాట్లాడే అన్ని ప్రాంతాలతో పాటు ఇప్పటి కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లలోని చాలా భాగాలు రుద్రమ సామ్రాజ్యంలో అంతర్భాగాలయ్యాయి. బలవంతులదే రాజ్యమన్న మధ్యయుగాల్లోనే ఈమె దక్షిణాపదంలో సువిశాల మహాసామ్రాజ్యాన్ని నెలకొల్పింది. కాకతీయుల రాజధాని ఓరుగల్లు నగరం. రాణి రుద్రమ తనదైన శైలిలో, అరుదైన రీతిలో పాలన సాగించింది. ప్రజలను, ముఖ్యంగా మహిళలను ఆమె అర్థం చేసుకున్నట్టుగా ఏ ఇతర రాజులు అర్థం చేసుకోలేదు. ఆమె సాహసానికి, ధీరత్వానికి, తెగువకు, పాలనా దక్షతకు మారుపేరుగా నిలిచింది. తెలుగు మహిళ పాలనా పటిమను, తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసింది. అందుకే ఇప్పటికీ రాణి రుద్రమదేవి పేరు వింటేనే తెలుగువారి ఒళ్ళు గగురు పొడుస్తుంది, తెలుగు జాతి రోమాంచితమవుతుంది. అసమాన పరాక్రమశాలి రాణి రుద్రమదేవి. ఆమె కాకతీయ పాలకుల వైభవానికి సమున్నత కేతనమై నిలిచింది. రుద్రమ్మ తన భుజశక్తిదియుక్తులతో శత్రువుల పాలిట సింహస్వప్నమైంది. ఆనాడే స్త్రీ సాధికారతను అమలు చేసిన మహారాణి ఆమె. అంతఃశత్రువుల, బయటి శత్రువుల కుట్రలు, కుతంత్రాలెన్నో సమర్థవంతంగా ఎదుర్కొన్న వీరవనిత. సామ్రాజ్యాన్ని దక్షిణాన తమిళనాడులోని కంచి నుంచి ఉత్తరాన ఛత్తీస్గఢ్ బస్తరు సీమ వరకు, పడమరన బిడదనాడు నుంచి తూర్పున సముద్రం వరకు, ఈశాన్యంలో గంజాం అంటే అస్సాం వరకు కాకతీయ సామ్రాజ్యం విస్తరింపజేసింది. క్రీస్తు శకం 1083 నుంచి 1323 వరకు దాదాపు 250 ఏళ్ల పాటు తెలుగు నీల నీలింది కాకతీయ వంశం. వీరి కాలంలోనే తెలుగునాడంతా ఒకే తాటి మీదకు వచ్చింది. వీరి కాలంలోనే త్రిలింగ ఆంధ్ర పదాలకు ఒక అర్థం, పరమార్థం ఏర్పడ్డాయి. దేశపరంగా, జాతిపరంగా కూడా ఎన్నో ప్రచారంలోకి వచ్చాయి. ఈ వంశానికి మూలపురుషుడు కాకర్త్య గుండ్యనుడు. ఈ వంశంలో సప్తమ చక్రవర్తి అయిన గణపతి దేవుడు అత్యంత పరాక్రమవంతుడు, రాజనీతి కోవిదుడు. ఆయనకు 2 కూతుళ్ళు, పుత్ర సంతానం లేదు. మహిళలు రాజ్యాధికారానికి అనర్హులన్న అప్పటి కాల పరిస్థితులకు తలొగ్గిన ఆయన 2వ కుమార్తె రుద్రమదేవిని కుమారుడిగా పెంచారు. అన్ని విద్యలు నేర్పించాడు. గణపతి దేవుడు రుద్రమను రాజప్రతినిధిగా ప్రకటించినప్పుడు ఆమె వయస్సు 14 ఏళ్లే. అప్పటి నుంచి ఆమె తండ్రిచాటు బిడ్డగా దాదాపు 25 ఏళ్ల పాటు పాలన సాగించింది. ఆమె ఆడపిల్లన్న నిజాన్ని చాలా కాలం పాటు రహస్యంగా ఉంచారు. అనంతరం రుద్రమదేవి చక్రవర్తిగా 1262 నుంచి 1289 వరకు, అంటే 27 ఏళ్ల పాటు అప్రతిహతంగా పాలన సాగించింది. సువిశాలమైన భూభాగాన్ని ఒక మహిళగా అసమాన ధైర్య సాహసాలతో ఎంతో సమర్థవంతంగా పరిపాలించడం వల్ల ఈ కాలం తెలుగువారి చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోయింది. రుద్రమదేవి పాలనాకాలమంతా యుద్ధాలతోనే గడిచింది. తొలుత స్త్రీ పరిపాలనను, స్త్రీ అధికారాన్ని సహించలేని సామంతుల నుంచి, దాయాదుల నుంచి ఆమెకు తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యింది. తండ్రి గణపతిదేవుని కాలంలో సామంతులుగా ఉన్న రాజులు రుద్రమ సింహాసనం అధిష్ఠించగానే ఎదురుతిరిగారు, తిరుగుబాట్లు లేవదీశారు. అయితే ఈ విపత్తులన్నింటినీ ఆమె సమర్థవంతంగా ఎదురు

చేసుకుంది. అదే సమయంలో దేవగిరి యాదవ మహదేవుడు 800,000 మహాసైన్యంతో రుద్రమ్మపైకి దండెత్తి వచ్చాడు. మహదేవునిపై 10 రోజులకు పైగా జరిగిన భీకర పోరాటంలో రుద్రమ ప్రత్యక్షంగా పాల్గొన్నది. తన అపార శక్తి సామర్థ్యాలతో అపర భద్రకాళిలా విజృంభించింది. ఆమె తన చిరకాల ప్రత్యర్థి మహదేవుణ్ణి ఆ యుద్ధంలో మట్టి కరిపించి 3 కోట్ల బంగారు వరహాలను పరిహారంగా గ్రహించింది. ఆ విధంగా శత్రువును ఆర్థికంగా చావుదెబ్బ కొట్టి మళ్లీ తలెత్తకుండా చేసింది. తరువాత 1262 సంవత్సరంలో తూర్పున గంగ నరసింహదేవుడు వేంగి ప్రాంతాన్ని ఆక్రమించాడు. కాని రుద్రమ సేనా నాయకులైన పోతి నాయకుడు, ప్రోలి నాయకుడు వీరిని ఓడించి తిరిగి అక్కడ కాకతీయుల అధికారం నెలకొల్పారు. రుద్రమ జరిపిన పోరాటాలన్నింటిలో ఆమెకు బాసటగా నిలిచిన సేనానులు చరిత్రలో చిరస్మరణీయులయ్యారు. వీరిలో ఘూనగన్నారెడ్డి, రేచర్ల ప్రసాదాదిత్యుడు, రుద్రనాయకుడు, జన్నిగదేవుడు, త్రిపురాంతకుడు, బెండపూడి అన్నయ్య ముఖ్యులు. రుద్రదేవుడి రూపంలో ఉన్న రుద్రమ పట్టోధృతి, అంటే రాజప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం దేశమంతా కలియదిరిగింది. ప్రజా సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకుంది. యువరాజుగా ఆమె ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించింది. రాజ్యంలో ఒకచోట ఒక తల్లి కాన్పులోనే కన్ను మూయడం చూసి రుద్రమ తల్లడిల్లింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా సాహసోపేత నిర్ణయం తీసుకుంది. మహామంత్రి, గ్రామగ్రామాన ప్రసూతి వైద్యశాలలు కట్టించండి, ఇకపై మన రాజ్యంలో ప్రసవ సమయంలో ఒక్క మాతృమూర్తి కూడా మృత్యువాత పడడానికి వీల్లేదు అని ప్రకటించింది. ఇటలీ దేశ రాయబారి మార్కోపోలో 1293 సంవత్సరంలో కాకతీయ రాజ్యం గుండా ప్రయాణించి గోల్కొండను సందర్శించాడు. గోల్కొండ ఆ కాలంలో కాకతీయులకు సైనిక కేంద్రంగా ఉండేది. మార్కోపోలో రుద్రమ్మదేవిని అత్యంత సమర్థురాలైన, పాలనా దక్షతలు కలిగిన చక్రవర్తిగా అభివర్ణించాడు. రుద్రమ్మదేవి పాలన గురించి, ఆనాటి కాలమాన విశేషాల గురించి తెలిపే సరైన చారిత్రక ఆధారాలు గాని శిలాశాసనాలు గాని పెద్దగా లేవు. 2.5 శతాబ్దాల పాటు నిర్విఘ్నంగా సాగిన కాకతీయుల పాలనపై సమగ్ర పరిశోధనలు జరగాల్సి ఉంది. రుద్రమ్మదేవి పాలనలో అప్పటి ప్రధాన రంగంపై వ్యవసాయం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లింది. సాగునీటి కొరత లేకుండా సువిశాలమైన చెరువులు తవ్వించారు. వేలాది ఎకరాల్లో విస్తరించిన ఈ చెరువులను ఆ రోజుల్లో సముద్రాలుగా వ్యవహరించేవారు. వీరి కాలంలో వ్యవసాయంతో పాటు వాణిజ్యం కూడా విస్తరించింది, విరాజిల్లింది. శత్రుదుర్భేద్యమైన ఓరుగల్లు కోట, 1000 స్తంభాల గుడి, పాలంపేటలోని రామప్ప గుడి, భద్రకాళి ఆలయం, ఘనపురం కోటగుళ్ళు కాకతీయుల శిల్పకళా పోషణకు, నైపుణ్యానికి చక్కని తాక్కానం. భరతనాట్యం, కూచిపూడి వంటి సాంప్రదాయ నృత్యాలకు ధీటైన పేరిని శివతాండవం అనే నూతన నృత్య విధానం పురుడుబోసుకుంది రుద్రమ కాలంలోనే. కాకతీయుల సైన్యాధిపతి అయిన జయప్ప సేనాని పేరిని నృత్య సృష్టికర్త. రుద్రమదేవి కాలంలో సంగీతం, సాహిత్యం, శిల్పకళ, నృత్యం కలగలిసిపోయి విరాజిల్లాయి. 14వ ఏటనే పాలనా పగ్గాలు చేపట్టిన రుద్రమకు 25వ ఏట నిడదవోలు రాజైన చాళుక్య వీరభద్రేశ్వరుడితో వివాహమైంది. వారికి 2 కూతుళ్ళు, ముమ్మడమ్మ, రుద్రమ్మ కలిగారు. ఈమెకు మరో పెంపుడు కూతురు రుయ్యమ్మ కూడా ఉంది. తనకు మగ సంతానం లేకపోవడంతో రుద్రమ తన పెద్ద కుమార్తె ముమ్మడమ్మ కుమారుడైన ప్రతాపరుద్రుణ్ణి దత్తత తీసుకుని యువరాజుగా పట్టాభిషేకం చేసింది. ప్రజల సాంస్కృతిక జీవనంపై పట్టు లేకపోతే పాలన దుర్లభమవుతుందని గ్రహించిన మేధావి, రాజనీతిజ్ఞురాలు రుద్రమ. అందుకే ఆమె రాజ్యంలో జాతరలకు, పండుగలకు, ఉత్సవాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. శైవ జైన మతాల మధ్య అమోఘమైన సఖ్యత సమకూర్చిన అసలు సిసలైన లౌకిక పాలకురాలు రుద్రమ్మదేవి. అలాగే ఆమె తన 3 కూతుళ్లను వేవేరు సామాజిక వర్గాలకు చెందిన రాజులకిచ్చి వివాహం జరిపి సర్వవర్గ సమానత్వాన్ని చాటింది, రాజనీతిజ్ఞతను ప్రదర్శించింది. అనేకసార్లు ఓటమి పాలైన వల్లూరు నేలే అంబదేవుడు రుద్రమదేవిపై కక్షగట్టాడు. రుద్రమకు వ్యతిరేకంగా సామంతులను సమీకరించాడు. అదను కోసం చూస్తున్న సామంతుడైన అంబదేవుడికి సమయం కలిసి వచ్చింది. రుద్రమ రాజ్యంపైకి పాండ్యులు, చోళులు, ఇతర సామంతులు ముప్పేటి దాడికి దిగారు. దాన్ని అదనుగా తీసుకున్న అంబదేవుడు కుట్రలు, కుతంత్రాలతో ఇతర సామంత రాజులను ఏకం చేశాడు. రుద్రమ్మకు అండగా నిలవాల్సిన తమ సేనలను రుద్రంపైకే ఎక్కుబెట్టారు. అంబదేవుడి కుట్ర తెలుసుకున్న రుద్రమ అపర భద్రకాళి అయింది. అంబదేవుడికి తగిన గుణపాఠం చెప్పాలనుకుంది. కత్తి పట్టి స్వయంగా కథన రంగాన దూకింది. ఇరు పక్షాల మధ్య దాదాపు 2 వారాలకు పైగా భీకర పోరాటం సాగింది. రుద్రమ్మను అంబదేవుడు ఓడించలేకపోయాడు.

0: యుద్ధంలో రుద్రమును నేరుగా ఎదుర్కోలేని అంబదేవుడు కపటమాయోపాయం పన్నాడు. ఆ రోజు రాత్రివేళ యుద్ధక్షేత్రానికి సమీపంలోని గుడారంలో కార్తీక సోమవారం సందర్భంగా పరమభక్తురాలైన రుద్రమ ప్రత్యేక పూజల్లో నిమగ్నమై ఉంది. పూజారుల స్థానంలో తమ వాళ్లను పంపిన అంబదేవుడు తన దుష్ట పథకాన్ని అమలుపరిచాడు. పూజలో ఉన్న రుద్రమను అంబదేవుడి మనుషులు వెనుక నుంచి పొడిచారు. రుద్రమదేవి ఎప్పుడు చనిపోయిందో నల్లగొండ చెందుపట్ల శాసనంలో ఉంది. అయితే రుద్రమ మనవడు ప్రతాపరుద్రుడు అమ్మమ్మ శపథం నెరవేర్చాడు. ద్రోహి అంబదేవుడిని హతమార్చాడు. తెలుగువారే కాదు, జాతి యావత్తు గర్వించదగ్గ అసమాన పాలనా దక్షకురాలు రుద్రమ. నేటి స్వేచ్ఛ మహిళకు ప్రతీక, స్త్రీ ఆత్మగౌరవానికి సమున్నత పతాక, అసమాన పరాక్రమశాలి రాణి రుద్రమదేవి.
1: ఇంతవరకు మీరు రాణి రుద్రమదేవి జీవిత విశేషాలు కుమారి అశ్విత ప్రసంగంలో విన్నారు. ఇప్పుడు వినండి.
2: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
3: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
2: సందర్భం ఏదైనా,
3: శుభకార్యం మరేదైనా,
2: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
3: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
2: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
3: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
2: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
4: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
2: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
4: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
2: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
4: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
1: ఇంతవరకు మీరు యువవాణి కార్యక్రమం విన్నారు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఇప్పుడు వినండి ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 133 సైంటిస్ట్ బి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ ఖాళీలను గేట్ 2024, 2025, 2026 స్కోర్ ఆధారంగా భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో 83, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో 25, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 25 సైంటిస్ట్ బి ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు సంబంధిత విభాగంలో బిఈ లేదా బీటెక్ లేదా ఎంఎస్సీ లేదా ఎంసీఏ పూర్తి చేసి ఉండాలి. వ్యాలిడ్ గేట్ స్కోరు కలిగి ఉండాలి. అభ్యర్థులను గేట్ స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, చివరిగా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ CERT-IN.org.IN అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 17 August 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుపతి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన వివిధ పారామెడికల్, నాన్ పారామెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా

0: ఇది పారామెడికల్ ఖాళీలను 15 నాన్ పారామెడికల్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను క్లినికల్ సైకాలజిస్ట్, బయోమెడికల్ ఇంజనీర్, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్ ఇంకా తదితర ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిప్లొమా లేదా బీఎస్సీ లేదా ఫార్మసీ లేదా డిగ్రీ లేదా ఎంఎస్సీ లేదా ఎంటెక్ లేదా బీటెక్ లేదా ఎంఏ లేదా పీహెచ్డీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కలిగి ఉండాలి ఉద్యోగాన్ని బట్టి. అభ్యర్థుల వయసు 1 జూలై 2026 నాటికి కనీసం 18 ఏళ్ళు నిండి గరిష్టంగా 42 ఏళ్లకు మించకుండా ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ swimstpt.ap.nic.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 10 August 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ అగ్నివీర్ వాయు మ్యూజిషియన్ ఇంటేక్ కోసం అవివాహిత పురుష మరియు మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు మ్యూజిషియన్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సంగీతంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. కనీసం ఒక సంగీత వాయిద్యాన్ని వాయించగలగాలి. గుర్తింపు పొందిన సంగీత సంస్థ నుండి గ్రేడు లేదా డిప్లొమా లేదా సంగీత అనుభవ ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి. అభ్యర్థులు 1 జనవరి 2025 నుండి 1 జూలై 2029 మధ్యలో జన్మించిన వారై ఉండాలి. ధృవపత్రాల పరిశీలన, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, ఇంగ్లీష్ రాత పరీక్ష, మ్యూజిక్ ప్రొఫిషియన్సీ టెస్ట్, వైద్య పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ iafrecruitment.edcil.co.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 2 August 2026. మరొక ఉద్యోగ సమాచారం. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ HPCL మార్కెటింగ్ డివిజన్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్రాల్లో 2026-2027 సంవత్సరానికి అప్రెంటిస్ చట్టం 1961 ప్రకారం గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ ఖాళీలను ఇంజనీరింగ్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ వంటి ఇంజనీరింగ్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తారు. మొత్తం 358 ఖాళీలు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 19, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ jobs.hpcl.co.in అనే వెబ్సైట్ను చూడవచ్చు.
1: ఇంతవరకు మీరు ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 7:05 కవస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్, నార్త్ మాసిడోనియా దేశాల మధ్య ప్రజాస్వామ్య విలువలు, స్నేహ సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ అంశంపై ప్రతిపక్షాల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ 27 దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు, 19 దేశాలతో అవగాహన ఒప్పందాల ద్వారా డ్రగ్స్ నియంత్రణలో అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారత్, నార్త్ మాసిడోనియా దేశాల మధ్య ప్రజాస్వామ్య విలువలు, స్నేహ సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. నార్త్ మాసిడోనియా రాజధాని స్కోప్జేలో ఆ దేశ అధ్యక్షురాలు గోర్దానాతో జరిపిన చర్చల అనంతరం రాష్ట్ర

0: ద్రౌపది ముర్ము మీడియాతో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారంతో పాటు ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై సమీక్షించినట్టు తెలిపారు. ఐటీ, వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్, ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్, బయోటెక్నాలజీ, పర్యాటకం, సినిమా రంగాల్లో సహకారాన్ని విస్తరిస్తూనే ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులను పెంపొందించుకోవడానికి ఇరుపక్షాలు అంగీకరించాయని రాష్టపతి చెప్పారు. ఆర్థిక బంధాన్ని బలోపేతం చేయడానికి ఇండియా నార్త్ మాసిడోనియా బిజినెస్ ఫోరం ఒక మంచి వేదికగా నిలుస్తుందన్నారు.
1: आर्थिक सहयोग हमारे द्विपक्षीय संबंधों का एक अत्यंत महत्वपूर्ण स्तंभ है. हम अपने द्विपक्षीय व्यापार को दोगुना करने पर भी सहमत हुए. हमने आईटी, कृषि, फूड प्रोसेसिंग, फार्मास्यूटिकल्स, टेक्सटाइल्स तथा टूरिज्म, हॉस्पिटैलिटी और फिल्म मेकिंग सहित प्रमुख क्षेत्रों में सहयोग पर चर्चा. हम स्वास्थ्य सेवा में सहयोग पर अपने द्विपक्षीय अग्रीमेंट को भी रिन्यूअल कर रहे हैं.
0: నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అంశంపై ప్రతిపక్షాల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు చెరో 3 సార్లు వాయిదా పడిన అనంతరం చివరకు రేపటికి వాయిదా పడ్డాయి. ఉభయ సభల్లోనూ ప్రతిపక్ష సభ్యులు ప్లకార్డులతో సభా మధ్యలోకి దూసుకెళ్లి నినాదాలతో సభకు తీవ్ర అంతరాయం కలిగించారు. సభా మర్యాదలు కాపాడుతూ ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాలు కొనసాగించేందుకు సహకరించాలని ప్రిసైడింగ్ అధికారులు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ గందరగోళం సద్దుమణగలేదు. దీంతో నిత్యం జరిగే ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్ వంటి కీలక కార్యక్రమాలు కూడా నిర్వహించలేక చివరకు ఉభయ సభలను రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. విద్యారంగంలో సంస్కరణలు తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ తెలిపారు. పార్లమెంట్ హౌస్ ఆవరణలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యతో సహా అన్ని రంగాల్లో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని, దీని ప్రకారం అన్ని మంత్రిత్వ శాఖల్లో సంస్కరణలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు నిరసనలు ఆపి నిర్మాణాత్మక సూచనలు ఇస్తూ అర్థవంతమైన చర్చల్లో పాల్గొనాలని ఆయన కోరారు.
2: प्राइम मिनिस्टर इज वेरी क्लियर कि हमें रिफॉर्म्स करने होंगे. हर मंत्रालय को कहा जा रहा है, इंक्लूडिंग शिक्षा मंत्रालय, कि आप रिफॉर्म्स लाइए. आज की परिस्थिति के हिसाब से हम लोग को व्यवस्था निर्माण करने की जरूरत है. आप सुझाव देंगे, हम करेंगे रिफॉर्म्स. कल से संवाद के दरवाजे खुले हैं.
0: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిని సందర్శించి అక్కడి వైద్యులతో సమావేశం నిర్వహించారు. దేశ రాజధానిలో నిన్న జరిగిన నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నిరసనల్లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని ఆయన సమీక్షించారు. అనంతరం నడ్డా లేడీ హార్డెంజ్ మెడికల్ కళాశాల హాస్పిటల్ను కూడా సందర్శించి అక్కడ చేరిన నిరసనకారులను పరామర్శించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ 27 దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు, 19 దేశాలతో అవగాహన ఒప్పందాల ద్వారా డ్రగ్స్ నియంత్రణలో అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. లోక్సభలో అడిగిన ఒక ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిస్తూ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని చెప్పారు. అందులో భాగంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగం అనే సవాలును ఎదుర్కొనేందుకు గత నెలలో నార్కటిక్స్ కంట్రోల్ విజన్ డాక్యుమెంట్ విడుదల చేసినట్టు చెప్పారు. మ్యాన్మార్, నేపాల్, థాయిలాండ్, శ్రీలంక, ఇండోనేషియా, సింగపూర్, అమెరికా వంటి దేశాలతో డ్రగ్స్ సంబంధిత విషయాలపై భారతదేశం క్రమం తప్పకుండా డైరెక్టర్ జనరల్ స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరుపుతోందని రాయ్ తెలిపారు. జౌళి, దుస్తుల రంగంలో అంతర్జాతీయ పోటీతత్వాన్ని, ఎగుమతుల సన్నద్ధతను బలోపేతం చేయడానికి ప్రభుత్వం పలు పథకాలను అమలు చేసిందని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ చెప్పారు. ఈరోజు లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఆయన, ప్రపంచవ్యాప్త ప్రతికూల పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఆటంకాలు ఎదురైనప్పటికీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో హస్తకళలతో కలిపి భారతదేశ జౌళి దుస్తుల ఎగుమతులు 3,25,000 కోట్లు దాటాయని, ఇది 1.8% వృద్దిని నమోదు చేసిందని తెలిపారు. 2024-25లో ఈ ఎగుమతుల విలువ 3,19,000 కోట్లుగా ఉందని

0: పేర్కొన్నారు. వేగంగా పట్టణీకరణ చెందుతున్న దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చగలిగే సమర్థవంతమైన పట్టణ స్థానిక సంస్థలను రూపొందించడానికి పరిశోధన, వృత్తిపరమైన నైపుణ్యం కలిగిన బలమైన సంస్థలు అత్యావశ్యకమని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. భారతదేశ తదుపరి తరం పరిపాలన సంస్కరణలు, క్షేత్రస్థాయిలో ఆధారాలతో కూడిన నిర్ణయాలు, వృత్తిపరమైన సామర్థ్య పెంపుదల, బలమైన ఆర్థిక నిర్వహణ ఆధారంగా సాగాలని మంత్రి అన్నారు. మున్సిపాలిటీల సామర్థ్య పెంపుదల, మున్సిపల్ అకౌంటింగ్, ఆర్థిక నిర్వహణ పద్ధతులను బలోపేతం చేయడం కోసం ఐఐపీఏ పరిధిలోని సెంటర్ ఫర్ అర్బన్ స్టడీస్, ఐసీఏఐల మధ్య జరిగిన అవగాహన ఒప్పంద కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు తమిళనాడులోని కోయంబత్తూరు, తిరుప్పూర్ జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా కోయంబత్తూరులోని జీకేఎన్ఎం కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. అనంతరం తిరుప్పూర్ జిల్లా అవినాశిలో ఉన్న ప్రసిద్ధ అవినాశి లింగేశ్వర శివాలయాన్ని కూడా ఉపరాష్టపతి సందర్శిస్తారు. జాతీయ మైనారిటీ కమిషన్ చైర్మన్ గా హర్జీత్ సింగ్ గ్రేవాల్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 16వ తేదీన కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆయన నియామక ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం గ్రేవాల్ మీడియాతో మాట్లాడుతూ కమిషన్ అన్ని మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం స్వతంత్రంగా పనిచేస్తుందని తెలిపారు. దేశంలో మైనారిటీల పరిస్థితిపై కొందరు ప్రచారం చేస్తున్న అపోహలను ఆయన త్రోసిపుచ్చారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, తూర్పు మధ్యప్రదేశ్, గోవా, మధ్య మహారాష్ట, ఈశాన్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలుపుతూ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లో రాబోయే 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, కర్ణాటక, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఈ నెల 24వ తేదీ వరకు ఇటువంటి వాతావరణ పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, నార్త్ మెసిడోనియా దేశాల మధ్య ప్రజాస్వామ్య విలువలు, స్నేహ సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అంశంపై ప్రతిపక్షాల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ 27 దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు, 19 దేశాలతో అవగాహన ఒప్పందాల ద్వారా డ్రగ్స్ నియంత్రణలో అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో రైతు స్థాయిలో వరి విత్తనోత్పత్తిలో పాటించవలసిన మెలకువలు, ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి బి సౌందర్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త పంకజ్ మోహన్ గారు. అనంతరం వ్యవసాయంలో ఇంకుడు గుంతల వల్ల లాభాలు, హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం సింగారం గ్రామ రైతు పెంటారెడ్డి ఇన్నారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త పంకజ్ మోహన్ గారు. ముందుగా వినండి.
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదేలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801551.
3: ఇది ఎవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
1: ఏంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులు, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
3: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
2: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
3: నిజంగా?
2: 16 నెలల నిజం.
4: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801551 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
0: ఇప్పుడు వినండి, రైతు స్థాయిలో వరి విత్తనోత్పత్తిలో పాటించవలసిన మెలకువలు, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి బి సౌందర్య గారితో పరిచయ కార్యక్రమం పరిచయకర్త పంకజ్ మోహన్ గారు.
5: రైతు స్థాయిలో వరి విత్తనోత్పత్తిలో పాటించవలసిన మెలకువల గురించి తెలియచేయటానికి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్లాంట్ బ్రీడింగ్ శాస్త్రవేత్త శ్రీమతి బి సౌందర్య గారు ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి వచ్చేశారు. వారిని అడిగి రైతు స్థాయిలో వరి విత్తనోత్పత్తిలో పాటించవలసిన మెలకువల గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి సౌందర్య గారు.
6: నమస్తే సార్.
5: అంటే ప్రధానంగా మన రాష్ట్రంలో వరి పంట అనేది ముఖ్యమైనది, మరి అదేవిధంగా వరిలో విత్తనోత్పత్తి ఎందుకు చేసుకోవాలి, దానివల్ల వారికి ఎలాంటి లాభం చేకూరుతుంది?
6: వరి పంటలో గనక ఆశించినటువంటి ఉత్పత్తి మరియు ఉత్పాదకత పొందాలంటే మనకు ముఖ్యమైనది ఏంటంటే నాణ్యమైన విత్తనము. ఈ నాణ్యమైన విత్తనము మనము గుర్తింపు పొందినటువంటి ఇన్స్టిట్యూషన్స్లో, అంటే ఉదాహరణకి మనకి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ములుగు రోడ్డు వరంగల్ ఉంది, లేకపోతే విత్తనాన్ని అభివృద్ధి చేసేటువంటి సంస్థలున్నాయి, మనం TGSDC అంటాము. అలాంటి ప్రభుత్వం చేత గుర్తింపు పొందినటువంటి సంస్థ లోపల గనక నాణ్యమైన విత్తనాన్ని తెచ్చుకొని ఆ నాణ్యమైన విత్తనాన్ని ఉపయోగించుకొని ఈ శాస్త్రవేత్తలు ఇచ్చేటువంటి సూచనలతో వాళ్ళు ఇచ్చినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని తక్కువ ఖర్చుతో పల శాస్త్రవేత్తలు చెప్పినటువంటి సూచనలన్నీ పాటించి నాణ్యమైన విత్తనాన్ని ఉత్పత్తి చేసుకుంటే ఏమవుతుంది అనంటే మనకి వచ్చే సీజన్ లోపల ఆ విత్తనాన్ని కొనుక్కోవడానికి అయ్యేటువంటి ఖర్చును మనం తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఇతర రైతులకు కూడా మనం ఆ విత్తనాన్ని, మనం ఉత్పత్తి చేసినటువంటి నాణ్యమైన విత్తనాన్ని ఇతర రైతులకు అమ్ముకోవడం వల్ల కూడా మనకు అదనంగా ఆదాయం వస్తుంది. ఇప్పుడు రైతు స్థాయిలోనే విత్తనోత్పత్తి కనుక చేసుకున్నట్లయితే మనకు 3 లాభాలు ఉన్నాయి. ఏంటిది అనంటే ఎవరో పండించింది, బయట వాళ్ళు పండించింది, అది మంచి విత్తనమో కాదో తెలియదు, అది డౌట్ ఉంటుంది. అలా డౌట్ పడకుండా, అలాంటి అపనమ్మకంగా ఉన్నటువంటి విత్తనం కాకుండా క్షేత్రస్థాయిలోనే నాణ్యమైన విత్తనాన్ని ఉత్పత్తి చేసుకుంటే అన్నది నాణ్యమైన విత్తనం అనేటువంటి నమ్మకం ఒకటి ఉంటుంది. ఇది మొదటగా నాణ్యమైన విత్తనాన్ని నేను ఉత్పత్తి చేసుకున్నటువంటి నమ్మకం ఉంటుంది. అంతేకాకుండా వచ్చే సీజన్ లోపల మనం విత్తనం కొనుక్కోవాలి, దానికి అయ్యేటువంటి ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. రెండొక అడ్వాంటేజ్ ఉంది దీనివల్ల. ఇంతేకాకుండా వేరే ఇతర రైతులకు విత్తనాలను అమ్ముకోవడం వల్ల ఏమవుతుంది, మనకు అదనంగా మనకు ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ విధంగా రైతులు క్షేత్రస్థాయిలోనే విత్తనోత్పత్తి చేసుకుంటే నాణ్యమైన విత్తనాన్ని చేసుకోవచ్చు, అంతేకాకుండా విత్తనానికి అయ్యే ఖర్చును తగ్గించుకోవచ్చు, అంతేకాకుండా ఇతర రైతులకు అమ్మడం వల్ల ఆదాయాన్ని కూడా పెంచుకోవచ్చు. ఇట్లా ఈ విధంగా చేసుకుంటే మనము మంచి విత్తనాన్ని ఉత్పత్తి చేయవచ్చు, మంచి దిగుబడులు కూడా పొందవచ్చు.
5: అంటే ప్రధానంగా విత్తనోత్పత్తి వల్ల రైతులకు ఇలాంటి లాభాలు చేకూరే అవకాశం ఉంది. మరి వరిలో విత్తనోత్పత్తి చేపట్టాలంటే ఎలాంటి రకాలను ఎన్నుకోవాలి రైతులు, ఎలాంటి రకాలు వాళ్ళకు బాగా అభివృద్ధి జరుగుతుంది?
6: ఓకే, ఇప్పుడు మనం వరి పంట కనుక చూసుకుంటే

0: ఉంటే మనం వరి పంటను మూడు రకాలుగా విభజించుకోవచ్చు. మూడు రకాలు ఏంటి అని అంటే మనకి దీర్ఘకాలిక రకాలు ఉంటాయి, మధ్యకాలిక రకాలు ఉంటాయి, స్వల్పకాలిక రకాలు ఉంటాయి. దీర్ఘకాలిక రకాలు అంటే మనకి 140 నుంచి 150 రోజుల పంట కాలం కలిగి ఉంటుంది, వాటిని దీర్ఘకాలిక రకాలు అంటాం. మధ్యకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు అంటే 130 నుంచి 135 రోజుల పంట కాలం కలిగి ఉంటుంది, వాటిని మధ్యకాలిక రకాలు అంటాం. ఈ స్వల్పకాలిక రకాలు అంటే ఏంటి అని అంటే 120 నుంచి 125 రోజుల పంట కాలం కలిగి ఉంటాయి, వాటిని స్వల్పకాలిక రకాలు అంటాము. ఇప్పుడు దీర్ఘకాలిక రకాలను చూసుకున్నట్లయితే ఏమవుతుంది అని అంటే మనకు కొన్ని రకాలు ఉన్నాయి. ఇప్పుడు వరంగల్ సిద్ధి అంటున్నాం ఇప్పుడు, అంటే WGL 44 అది దీర్ఘకాలిక రకం కిందకే వస్తుంది. మన BPT 5204 అది కూడా మనకి దీర్ఘకాలిక రకం కిందనే వస్తుంది. దీర్ఘకాలిక రకం కింద ఈ రకాలు వేసుకోవాలి. మధ్యకాలిక రకాలు కనుక చూసుకున్నట్లయితే మనకు రుద్రూరు వరి 1200 అనేటువంటిది మధ్యకాలిక రకము, ఇంకా HMT సోనా అనేటువంటి మధ్యకాలిక రకము, ఈ రకాలు మధ్యకాలిక రకాల కిందకి వస్తాయి. అదే స్వల్పకాలిక రకాలను కనుక చూసుకున్నట్లయితే మనకి 6NR 1508 అనేటువంటి రకము, ఇంకా WGL 962 అనే రకము, ఇంకా కూనారము 1638 అనేటువంటి రకము, జగిత్యాల 1798 అనేటువంటి స్వల్పకాలిక రకాలు మనకి అందుబాటులో ఉన్నాయి. ఇవి సన్నగింజ రకాలు, ఇవి మనం సాగు చేసుకోవచ్చు. కానీ రైతు సోదరులకు తెలియజేసేది ఏంటంటే మనకి ఎలనినో అనేటువంటిది ఉంది కాబట్టి ఎలనినోని దృష్టిలో పెట్టుకొని రైతు సోదరులు, ఇప్పుడు మనకి వర్షాలు ఎక్కువ కురవట్లేదు కాబట్టి ఇప్పుడు మనం ప్రస్తుతం చూసుకుంటే దీన్ని దృష్టిలో ఉంచుకొని స్వల్పకాలిక రకాలు అంటే 4 నెలల పంటను వేసుకుంటే బాగుంటుందని రైతు సోదరులను కోరుకుంటున్నాను. మనకి ఎక్కువ సాగునీరు లేదు కాబట్టి, ఇప్పటివరకైతే వర్షాలు ఎక్కువ పడలేదు కాబట్టి స్వల్పకాలిక రకాలు వేసుకుంటే బాగుంటుందని నేను సూచిస్తున్నాను.
1: నీటి ఎద్దడి ఉంది కాబట్టి స్వల్పకాలిక రకాల వల్ల రైతులు లాభం చేకూరే అవకాశం ఉంటుంది. మరి విత్తనోత్పత్తి చేయడానికి విత్తుకునే సమయం ఏమిటి, మరి ఎలా విత్తుకోవాలి, ఎప్పుడు విత్తుకోవాలి?
0: ఇప్పుడు మా ప్రాంతీయ పరిశోధన స్థానం నుంచి ఇప్పుడు మన సిద్ధి అనేటువంటి రకాలు రైతు సోదరులు కొందరు మేలోనే కొనుగోలు చేశారు. ఇప్పుడు అట్లా ఒకవేళ దీర్ఘకాలిక రకాలను కనుక వేసుకోవాలి, మాకు నీరు కోసం ఎలాంటి నీటి ఎద్దడి ఏం లేదు, నీరు అందుబాటులో ఉంది కాబట్టి అలాంటి నీరు అందుబాటులో ఉన్నటువంటి రైతులు ఆల్రెడీ విత్తనం దీర్ఘకాలిక రకాలు కనుక కొనుక్కున్న రైతులు ఏం చేయాలి అంటే మే చివరి నుంచి జూన్ 10 వరకే మనకు మనం నార అనేది పోసుకోవాలి. ఏది దీర్ఘకాలిక రకాలకి, ఎప్పుడు మే చివరి నుంచి జూన్ ఇరవై వరకే మనం విత్తనాన్ని అలుక్కోవాలి దీర్ఘకాలిక రకాలకు మాత్రం. మళ్ళీ చెప్తున్నాను, మే చివరి నుంచి జూన్ 20 వరకు దీర్ఘకాలిక రకాలను నారులు పోసుకోవాలి. అదే మధ్యకాలిక రకాలు కనుక తీసుకున్నట్లయితే మనకు జూన్ 20 నుంచి జూలై 15 వరకు మధ్యకాలిక రకాలను విత్తుకోవాలి. అదే స్వల్పకాలిక రకాలను కనుక చూసుకున్నట్లయితే మనకి జూలై 15 నుంచి జూలై చివరి వరకు అంటే ఇప్పుడు ఈ నెల చివరి వరకు, ఇప్పుడు ప్రజెంట్ ఉంది ఈ నెల చివరి వరకు మనం స్వల్పకాలిక రకాలు వేసుకోవాలి. మనకు నీరు అన్ని రకాలుగా ఉంది, నీటితో ఎలాంటి సమస్య లేదు అనుకున్న రైతులైతే దీర్ఘకాలికమైన మధ్యకాలిక రకాలైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకు వాతావరణంలో కూడా వర్షాలు తక్కువ ఉన్నాయి, కొంచెం మేము వర్షం మీదనే ఆధారపడి వేసుకుంటాము అనుకున్న రైతులు స్వల్పకాలిక రకాలు వేసుకోండి. ఇంకా మనకు సమయం ఉంది, ఈ నెల చివరి వరకు మనకు సమయం ఉంది కాబట్టి స్వల్పకాలిక రకాలు నార్లు పోసుకోవచ్చు ఈ నెల చివరి వరకు.
1: అంటే ఇప్పుడు నార్లు పోసుకోవాలన్నారు, విత్తన మోతాదు ఏమైనా ఉందా దానికి, ఎంత మోతాదులో విత్తనాలు తీసుకోవాలి?
0: ఇప్పుడు మనము విత్తనాలు సన్నగింజ రకాలు అనుకోండి, సన్నగింజ రకాలు మాత్రం మనం 20 కిలోలు ఒక ఎకరానికి సరిపోతుంది. సన్నగింజ రకాలు తీసుకుంటే 20 కిలోలు అనేది మన ఒక ఎకరానికి 20 కిలోలు సన్నగింజ విత్తనం అనేది సరిపోతుంది. అదే దొడ్డి గింజ తీసుకున్నట్లయితే 25 కిలోలు ఒక ఎకరానికి, దొడ్డి గింజ రకాలు తీసుకుంటే 25 కిలోలు ఒక ఎకరం పొలంకి మనకు ఆ నారు సరిపోతుంది, ఆ విత్తనం అనేది సరిపోతుంది. ఇదే విత్తనం అవుతుంది. మళ్ళీ చెప్పిన సన్నగింజ రకాలకు మాత్రం 20 కిలోలు ఒక ఎకరానికి సరిపోతుంది, దొడ్డు గింజ రకాలు అయితే మాత్రం 25 కిలోలు ఒక ఎకరానికి సరిపోతుంది.
1: అదేవిధంగా మరి వరి విత్తనోత్పత్తిలో మొక్కల సాంద్రత కూడా ఏమైనా ప్రాధాన్యత ఉంటుందా?
0: రైతు సోదరులు ఏం చేస్తున్నారంటే మనము నాటు పెట్టడానికి గుత్తలకు అని ఇచ్చేస్తారు. గుత్తలకు ఇచ్చేసినప్పుడు ఏమైతుంది అని అంటే వాళ్ళు కూలి వాళ్ళు తొందరగా అయిపోవాలి కాబట్టి కొంచెం దూరం పెడతా ఉంటారు. అట్లా దూరం పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే మనకి మొక్కల సాంద్రత అనేది తక్కువగా పడుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే మనకు మొక్కలు ఎక్కువగా ఉంటేనే మనకు దిగుబడి ఎక్కువ వస్తుంది. వాళ్ళు పని అయిపోవాలని దూరం పెడతారు. అప్పుడు ఏమవుతుంది, మొక్కల సాంద్రత అనేది తక్కువ వస్తుంది కాబట్టి మనకు దిగుబడి అనేది కూడా తక్కువగా వస్తుంది. కాబట్టి ఏం చేయాలి

0: అంటే మనము రకాలు అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నాం దీర్ఘకాలిక రకాలు, స్వల్పకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు అని. దీర్ఘకాలిక రకాలను కనుక నార్లు పోసుకొని నాటు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మనకు ఒక చదరపు మీటర్కి 33 మొక్కలు పడాలి. ఒక చదరపు మీటర్కి అంటే 33 కుదుళ్ళు అనేటివి రావాలి ఒక చదర మీటర్ చూసుకుంటే. అది దీర్ఘకాలిక రకాలకు. ఎందుకంటే పంటకాలం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ పంట అనేది దుబ్బు చేస్తానికి కొంచెం సమయం కావాలి కాబట్టి, కొంచెం స్థలం కూడా కావాలి కాబట్టి మొక్కకు మొక్కకు మనకి ఒక చదరపు మీటర్ చూసుకున్నట్టయితే మనకి ఎంత అంటే 33 కుదుళ్ళు అనేటివి పడాలి. ఒక వరుస చూసుకుంటే మాత్రం వరుసకి వరుసకి 20 సెంటీమీటర్ల దూరం ఉండేటట్టు చూసుకోవాలి, మొక్కకు మొక్కకు 15 సెంటీమీటర్లు ఉండేటట్టుగా చూసుకోవాలి. అదే మధ్యకాలిక రకాలు కనుక చూసుకున్నట్లయితే మనకి ఒక చదరపు మీటర్కి 44 మొక్కలు పడాలి. అదే స్వల్పకాలిక రకాలు కనుక చూసుకున్నట్లయితే మనకి ఒక చదరపు మీటర్కి 66 మొక్కలు, 66 కుదుళ్ళు వచ్చేలాగా చూసుకోవాలి, 66 వచ్చేటట్టు చూసుకోవాలి. అంతేకాకుండా మొక్కకి మొక్కకి వరుసకి వరుసకి మనకి 15 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లుగా చూసుకోవాలి. ఈ విధంగా ఒక చదరపు మీటర్కి స్వల్పకాలిక రకాలైతే 66 కుదుళ్ళు పడేటట్లు చూసుకున్నాం అనుకోండి, మనకి మొక్కల సాంద్రత ఎక్కువగా ఉంటుంది. ఆ మొక్కల సాంద్రత ఉన్నట్టుగానే దిగుబడి కూడా మనకి అధికంగా ఉంటుంది. ఇలా కాకుండా మనం అంతకంటే తక్కువ మొక్కలు కనుక ఒక చదరపు మీటర్కి వేసుకుంటే ఏమవుతుందంటే మనకు దిగుబడి అనేది తగ్గిపోతుంది. కాబట్టి కొంచెం నాటు పెడుతున్నప్పుడు మనం దగ్గరుండి, రైతు సోదరులు ఎలాగో దగ్గరుండి చేపిస్తారు కాకపోతే ఇంకో కొంచెం జాగ్రత్తగా ఉండి మనకు మొక్కల సాంద్రత అనేది ఎక్కువ పడేటట్టుగా చూసుకోవాలి మనకు దిగుబడి ఎక్కువ రావాలి అనుకున్నప్పుడు.
1: అంటే ఈ వరి విత్తనోత్పత్తిలో కలుపు యాజమాన్యాన్ని కూడా ప్రాధాన్యత ఉంటుందా? మరి ఎలా చేపట్టాలి కలుపు యాజమాన్యాన్ని?
0: ఓకే, మనము నారు పెట్టిన తర్వాత 3 నుంచి 5 రోజుల లోపల ప్రెటిలాక్లోర్ అనేటువంటి కలుపు మందు దొరుకుతుంది మనకి. ఈ ప్రెటిలాక్లోర్ అనేటువంటి కలుపు మందు ఎంత అనంటే మనకి 500 నుంచి 600 మిల్లీలీటర్లు అనేది ఒక ఎకరానికి సరిపోతుంది. ఈ 500 నుంచి 600 మిల్లీలీటర్ల ప్రెటిలాక్లోర్ మందుని 20 కిలోల ఇసుకలో కలిపి మనం పొలమంతా చల్లుకున్నాం అనుకోండి, మనం కలుపును అనేది నివారించవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు ఒకవేళ రైతు సోదరులు నాటుకున్న తర్వాత 3 నుంచి 5 రోజుల లోపల ప్రెటిలాక్లోరు వేయలేకపోయినారనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే నాటుకున్న తర్వాత 15 నుంచి 20 రోజుల లోపల మనకి ఇప్పుడు గడ్డి జాతి మొక్కలు కానీ లేదంటే వెడల్పాకు జాతి మొక్కలు కనిపించినాయి అనుకోండి, అప్పుడు బిస్పైర్బాక్ సోడియం అనేటువంటి మందు దొరుకుతుంది. ఆ మందుని ఒక 100 మిల్లీలీటర్ల మందు ఒక ఎకరానికి సరిపోతుంది కాబట్టి 100 మిల్లీలీటర్ల మందులు 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనకి గడ్డి జాతి మొక్కలైనా వెడల్ బాగు జాతి మొక్కలు ఏమైనా ఉంటే వాటిని మనము నివారించవచ్చు.
1: వరి విత్తనోత్పత్తిలో కేలీలు కానీ బెరుకులు కానీ ఎలా ఏరవేయాలి, ఏమైనా పద్ధతులు ఉన్నాయా దానికి?
0: రైతు స్థాయి లోపల విత్తనోత్పత్తి చేపట్టినప్పుడు ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటి అంటే బెరుకులు ఏరేయడమే. ఇప్పుడు రైతులందరూ కూడా మనకి వరి సాగు చేస్తారు, అందరూ వరి సాగు చేసేది ఒకటేలాగా ఉంటుంది, అందరూ కూడా మనం అనుకున్న టైంలోనే నార్లు పోస్తారు. నార్లు పోసుకున్న తర్వాత 25 రోజుల వయసు ఉన్నటువంటి నారునే నాటు పెట్టుకుంటారు, పెట్టుకుంటారు కలుపు మందులు వేస్తారు, ఏమైనా పురుగులు తెగుళ్ళు వస్తే ఆ మందులు వేస్తారు, అందరూ సమానమే చేస్తారు. కానీ విత్తనోత్పత్తి చేపట్టినప్పుడు ముఖ్యంగా చేయాల్సింది ఏంటి అంటే బెరుకులను ఏరివేయడం. ఈ బెరుకులను ఏరివేయడం అనేది 3 దశలలో చేయాలి మనం. 3 దశలలో ఎప్పుడెప్పుడు అంటే దుబ్బు చేసే దశ లోపల చేయాలి, మనం పూత దశలో చేయాలి, గింజ గట్టి పడే దశ లోపల, ఈ 3 దశల లోపల మనము బెరుకులను లేదంటే కేలీలను ఏరవేయాలి. ఎలా అంటే దీనికి ఎట్లా చేసుకోవాలి అని అంటే ఉదాహరణకు నేను చెప్తా. ఇప్పుడు మనము ఉదాహరణకి వరంగల్ 962 విత్తనోత్పత్తి చేయాలనుకుంటున్నాం మనం పొలంలో. చేయాలి అనుకుంటున్నప్పుడు ఆ రకం గురించి మనకు తెలిసి ఉండాలి, అంటే ఆ రకము దాని రంగు ఎలా ఉంటుంది, ముదురాకుపచ్చగా ఉంటుందా, లేత ఆకుపచ్చ రంగు లోపల ఉంటుందా, లేదంటే దాని పోటాకు ఎలా ఉంటుంది, పోటాకు నిర్మాణం వెడల్పుగా ఉంటుందా, సన్నగా ఉంటుందా, లేకపోతే గింజ ఎట్లా ఉంటుంది, రంగు ఎలా ఉంటుంది, సన్నగా ఉంటుందా, దొడ్డుగా ఉంటుందా, ఇవన్నీ కూడా మనకి తెలిసి ఉండాలి. మనం విత్తనోత్పత్తి చేయాలని వాటి మీద అవగాహన కలిగి ఉండాలి. అవగాహన కలిగి ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే మనం ఇంతకుముందు సీజన్ లోపల వరే వేసుకుంటాం ఆ పొలం లోపల, వేసుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి మొలకలు గింజలు ఏమైనా పడిపోయి ఉంటే అవి మొలకెత్తుతాయి. మనము విత్తనోత్పత్తి చేయాలనుకున్నా కూడా మనం వేసినాం అనుకోండి, ఆ పోయిన సీజన్ లోపల వేసిన గింజలు ఇప్పుడు మనం వేసుకున్నాయి, రెండు కలిసిపోతాయి. కలిసిపోయినప్పుడు మనకి అంటే ఈ దీని మీద ఇప్పుడు మనం 962 అనేటువంటి రకం మీద మనకు అవగాహన ఉందనుకోండి, పాత సీజన్లో వేసినటువంటి దాన్ని మనం గుర్తించగలుగుతాం, అరే ఇది ఇంతకుముందు సీజన్ లోపల వేసినటువంటి వరి రకము, దీన్ని తీసేయాలి బెరుకులు అని చెప్పేసి తీసేస్తాము. ఒకవేళ దీని మీద అవగాహన లేదనుకోండి మనం అన్నీ కలిపేస్తాము. కాబట్టి

0: మనం ఏదైనా విత్తనోత్పత్తి చేయాలి అనుకుంటున్నప్పుడు ఆ రకానికి సంబంధించినటువంటి గుణగణాలు అనేటువంటి మనకు తెలిసి ఉండాలి. ఇవి దుబ్బు చేసే సమయం అంటే అది పిలకలు ఎలా వేస్తుంది, దీని ఎత్తు ఎట్లా ఉంటుంది, దీని ఆక అంటే రంగు లేత రంగులో ఉందా ముదురు రంగులో ఉందా చూసుకోవాలి. అట్లా కాకుండా వేరేలాగా ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, వాటిని బెరుకుల్లాగా గుర్తించాలి. గుర్తించేసి మొక్కకు మొక్క మొత్తం వేర్లతో సహా తీసి పడేసేయాలి బయట. అది మనం దుబ్బు చేసే దశలో. రెండో దశ ఎప్పుడంటే పూత దశ లోపల. పూత దశలో ఏంది అని అంటే మనము మన పొలం లోపల అన్నీ ఒకటేసారికి పూతకొచ్చినాయా, లేకపోతే రావాల్సిన రకం కంటే కూడా ముందు పూతకొచ్చిందా, లేకపోతే ఆలస్యంగా పూతకొచ్చిందా చూసుకోవాలి. చూసుకొని ఒకవేళ ముందు పూతకొచ్చినా లేదంటే ఆలస్యంగా పూతకొచ్చినా కూడా మొత్తం ఆ మొక్కలను మొక్కలను వేర్లతో సహా తీసి బయటపడేసాలి. ఇది రెండో దశ. మూడో దశ గింజ గట్టి పడే దశలో ఏమవుతుందంటే గింజ గొలుసు ఎలా ఉంది, దాని పోటాకు ఎలా ఉంది, పోటాకు నిర్మాణం ఎలా ఉంది, గింజలు పొట్టిగా ఉన్నాయా పొడుగ్గా ఉన్నాయా ఎట్లా ఉన్నాయి, గొలుసు ఎలా ఉంది, ఇవన్నీ చూసుకోవాలి. అలా కాకుండా వేరేలాగా ఉందనుకోండి దాన్ని బెరుకుల్లాగా గుర్తించేసి మనము మొత్తం వేర్లతో సహా తీసి బయటపడేసేయాలి. ఈ విధంగా మనం మూడు దశల లోపల, ఒకటి దుబ్బు చేసే దశ లోపల, రెండోది మనం పూత దశ లోపల, మూడోది గింజ కట్టే దశ లోపల, ఈ మూడు దశ లోపల మనము బెరుకులను గుర్తించి వాటిని ఏరవేయాలి. ఈ విధంగా చేసుకుంటే మనము విత్తనోత్పత్తి లోపల నాణ్యమైన విత్తనాన్ని పొందవచ్చు.
1: ఇంతవరకు రైతు స్థాయిలో వరి విత్తనోత్పత్తిలో పాటించవలసిన మెలకువల గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్లాంట్ బ్రీడింగ్ శాస్త్రవేత్త శ్రీమతి బి సౌందర్య గారు మా రైతు సోదరు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు.
2: ఇంతవరకు మీరు రైతు స్థాయిలో వరి విత్తనోత్పత్తిలో పాటించవలసిన మెలకువలు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రీమతి బి సౌందర్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు పరిచయకర్త పంకజ్ మోహన్ గారు. ఇప్పుడు వినండి.
3: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది.
4: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం.
3: వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: కార్యక్రమంలో తర్వాత వినండి. వ్యవసాయంలో ఇంగుడు గుంతల వల్ల లాభాలు హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం సింగారం గ్రామ రైతు పెంటారెడ్డి ఇన్నారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం పరిచయకర్త పి పంకజ్ మోహన్ గారు.
5: నమస్కారం అండి. పెంటారెడ్డి ఇన్నారెడ్డి గారు, మీరు సింగారం గ్రామంలో వ్యవసాయం చేస్తా ఉన్నారు, ఏ రకాల పంటలు ఎక్కువగా పండిస్తా ఉన్నారు?
6: మేము మేజ్, పత్తి, చిల్లి, టర్మరిక్, పండ్ల తోటలు, పప్పాయ, రేగు.
5: ఇప్పుడు ఇక్కడ పప్పాయ కనబడుతుంది కదా, ఎన్ని రోజులు పెట్టేది మీరు?
6: మేము 1 వీక్ అయింది సార్.
5: 1 వీక్ అయింది?
6: 1 వీక్ అయింది.
5: అంటే ఈ పప్పాయని ఎన్ని సంవత్సరాలు పెడుతున్నారు?
6: మేము ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి పెడుతున్నాం సార్.
5: ఎన్ని సంవత్సరాలకు తీసి పెట్టాలి మళ్ళీ పప్పాయ అంటే?
6: అది మనకి వైరస్ ఏం రాకుండా ఉంటే 2 ఇయర్స్ ఉంటుంది సార్.
5: 2 ఇయర్స్ క్రాప్?
6: 2 ఇయర్స్ వస్తుంది. వైరస్ ఏమన్నా వస్తే తీసేయాలి సార్.
5: దాన్ని చూసి ఆ మొక్కలన్నీ తీసేసి మళ్ళీ ఎందుకంటే ఒక మొక్కలు ఇంకో మొక్కకు వస్తుంది
6: కాబట్టి తీసేయాలి సార్.
5: అంటే ఖర్చు బాగా వస్తుంది పప్పాయ పెట్టడానికి?
6: పప్పాయకి మొక్కలకి ఒక్కొక్క మొక్క మనకి 15 రూపాయలు పడుతుంది సార్. 15 రూపాయలు పడుతుంది. మొక్కలు కాస్ట్ ఏమి అనిపించదు కానీ సార్, ఈ వైరస్ రాకుండా మందులు కొట్టుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ పప్పాయకి వైరస్,
5: వైరస్ బాగా,
6: వైరస్ పిండి నల్లి, ఈ రెండు రాకుండా చూసుకోవాలి.
5: చూసుకుంటే సరిపోతుంది?
6: సరిపోతుంది.
5: అంటే మీరు దీంతోపాటు ఇంకుడు గుంటలు కూడా పెట్టుకున్నారు కదా మీ పొలంలో?
6: అవును సార్.
5: వ్యవసాయ క్షేత్రంలో మరి ఇంకుడు గుంటను ఏ సైజులో పెట్టారు, ఎలా పెడితే మీకు లాభదాయకంగా ఉంటుంది అది?
6: మేము అప్పుడు 25 గుంటల్లో చేసినాం సార్ ఇంకుడు గుంట. మాకు ఎప్పుడన్నా నైట్ నీళ్లు బోర్ నీళ్ళు అన్నీ పోపించుకొని డే బోర్ నీళ్ళు వేరే పోతాయి, మళ్ళీ నైట్ పోసిన నీళ్లు వేరే చేనికి పోతాయి సార్. అట్లా మనకి పారకం అనేది ఈజీ అవుతుంది అన్నట్టు. మళ్ళీ ఒకటి సేఫ్టీ ఏంటంటే పగులే కట్టుకోవటం, నైట్ కట్టుడు, నైట్ ఇబ్బంది లేకుండా
5: డే టైంలోనే పని
6: చేసుకోవచ్చు అన్న
5: ఇంకుడు గుంట వల్ల.
6: అవును సార్.
5: అంటే ఈ వర్షం నీళ్ళు కూడా వచ్చాయి?
6: వర్షం నీళ్ళు కూడా వస్తాయి సార్. అందులో వచ్చి అందులో స్టోర్ అయినాక ఎక్కువ అయితే మళ్ళీ బయటకు చేరలేకపోతాయి.
5: ఇది నిండినాక చెర్లేకపోతే, ఇది మీ ఇంకుడు గుంట నిండింది అనుకోండి.

0: ఎన్ని ఎకరాలకు మీకు సరిపోతుంది అది?
1: 10 ఎకరాలకు వస్తుంది సార్. 10 ఎకరాలు వాడుతుంది.
0: 10 ఎకరాలు పారుతుంది.
1: పారుతుంది
0: అంటే మీకు ఈ నీటి ఎద్దడి ఉన్నా కానీ మీకు సమస్య ఉండదు, నీటి సమస్య ఉండదు,
1: నీటి సమస్య ఉండదు సార్.
0: ఎంత ఖర్చు వచ్చిందండి ఇంకుడుగుంట చేసుకోవడానికి మీకు?
1: అప్పుడు మనకి మేము తీసి 15 సంవత్సరాలు అయింది సార్.
0: 15 సంవత్సరాలు ఉన్నది ఇంకుడుగుంట.
1: అప్పుడు 40,000 అయినాయి సార్. అప్పుడు ఇట్నే బోర్లు వాడక, బాయిలు దవ్వుతే వాడక, ఇక అట్లా ప్లాన్ చేసిన, ఉన్న బోర్లతోనే ఎట్లా చేయాలి ఏంది అనేది ఆలోచన చేసి చేసిన.
0: అంటే ఇంకుడుగుంట వల్ల నీరు అనేది మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది?
1: ఉంటుంది సార్. 365 రోజులు ఉంటుంది. మేమే అప్పుడప్పుడు సమ్మర్లో ఎండ పెడతాం. మార్చిలో మొత్తం నీళ్లు తీసేసి ఇట్లా ఎండ పెడతాం సార్.
0: అంటే అలా మట్టి కూడా తీస్తూ ఉంటారు?
1: తీయాలి సార్. మట్టి తీస్తే నీళ్లు ఉండవు
0: కాబట్టి
1: కదా, కూసుకపోతాయి అన్న.
0: కాబట్టి అట్లనే దాన్ని ఏం చేయరు కానీ ఎండ ఎండనిచ్చి మళ్ళీ నీళ్ళు నింపుతాం.
1: మళ్ళీ నీళ్ళు నింపుతాం.
0: అంటే దానికి ఏమైనా మెయింటెనెన్స్ ఉంటుందా?
1: ఏముండదు సార్.
0: ఒకసారి గుంట తీసుకుంటే అయిపోతుంది
1: అంతే.
0: అంటే ఇప్పుడు బొప్పాయితో పాటు బేరాపిల్ కూడా పండిస్తా ఉన్నారు కదా? అది ఎంతకాలం నుండి పండిస్తా ఉన్నారు?
1: అది ఇప్పుడు 5 ఇయర్స్ అయిపోయింది సార్. 6th ఇయర్. ఇప్పుడు
0: 6th ఇయర్? ఇప్పుడు
1: అవును సార్.
0: ఇది కూడా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కాపు వస్తుంది? అంటే తీసేయాలి, ముక్కలు కొత్తవి పెట్టుకోవాలి.
1: అవి మన ఇష్టం సార్. చాండోలే ఉంటుంది. అది మొండి జాతి సార్. తేగు అసలు సావనేది ఉండదు దానికి. కాబట్టి
0: ఒకసారి పెట్టుకుంటే మనకు
1: లైఫ్ టైం ఉంటుంది. ప్రతి సంవత్సరం మనం మొక్క కట్ చేయాలి. ఒక ఫీట్ వదిలిపెట్టి కట్ చేయాలి. మళ్ళీ దానికి చిగుర్లు వస్తాయి. చిగుర్లు వచ్చినాక అందులో 2 మంచి ఎన్నుకోవాలి సార్. కదమీ అన్ని తీసేయాలి. అట్లా ఒక 10 సార్లు వస్తాయి. ఆగస్టు దాకా వస్తూ ఉంటాయి. ఊతకొచ్చేదాకా వస్తూనే ఉంటాయి సార్ ఈ ఊర్లు. అప్పుడు దాకా తీసేస్తూనే ఉండాలి.
0: 2 మాత్రమే కాపాడుకోవాలి.
1: 2 కాపాడుకోవాలి. కదమీ అన్ని తీసేయాలి.
0: అంటే ఎప్పుడు కాత వస్తుంది దానికి?
1: అది మనకి పూత అక్టోబర్లో వస్తుంది సార్. కాపు వచ్చేసి మనకి జనవరిలో స్టార్ట్ అవుతుంది. మార్చ్ ఎండింగ్ దాకుండా 3 నెలలు ఉంటుంది సార్.
0: 3 నెలల్లో మీకు వస్తుంది?
1: వస్తుంది. మళ్ళీ ఏప్రిల్ నుంచి మే 20 తర్వాత కట్ చేయాలి సార్.
0: మళ్ళీ ముక్కలు తీసేయాలి
1: మొత్తం. మళ్ళీ మొదలు ముందు కట్ చేస్తే ఏమవుతుంది అంటే ముందు వస్తూ ఉంటాయి.
0: కాబట్టి
1: మనకి వర్షాకాలంలో పూత వస్తే రాలిపోతూ ఉంటుంది.
0: వర్షాకాలం తర్వాత పూత వస్తే మీకు చలికాలంలో
1: బాగా కాత వస్తుంది.
0: 2-3 నెలలు కాత మంచిగా వస్తుంది.
1: 3 నెలలు వస్తుంది సార్. జనవరి ఫిబ్రవరి బాగా వస్తుంది. మార్చిలో కొద్దిగా తగ్గుతుంది.
0: దానికి ఖర్చు ఉంటుందా?
1: ఖర్చు దానికి ఇదే సార్. పిండి నల్లి ఒకటి వస్తుంది. పురుగు రాకుండా కాపాడుకోవాలి సార్. దానికి ఒకటి మచ్చ రోగం వస్తుంది, నల్లది, అదొక తెగులు. అది రాకుండా మనం నాటివో కొట్టుకోవాలి. 2-3 సార్లు నాటివో కొట్టుకుంటే కంట్రోల్ అవుతుంది.
0: సరిపోతుంది.
1: చిన్నప్పుడే గుర్తించాలి, లేకపోతే కాయ పెరుగుతా అంటే మచ్చ పెరుగుతా ఉంటాయి.
0: కొద్దిగా ఉన్నప్పుడు చూస్తే ఇక మిగిలిన కాయ రాకుండా ఉంటుంది. అట్లా జాగ్రత్తలు పడతా ఉండాలంటారు. అంటే ఎంత వస్తుంది దిగుబడి బేరాపిల్ అనేది?
1: ఒక చెట్టుకు వచ్చేసి మనకి 30 నుంచి 40 కిలోలు వస్తుంది సార్. మంచిగానే వస్తుంది సార్.
0: మంచిగా అంటే రోజు తీస్తూ ఉండాలి?
1: డైలీ ఇవాళ 2 సార్లు తెంపుతాం కదా సార్. అట్లా వీక్లీ మొత్తం అయిపోతుంది.
0: మళ్ళీ
1: స్టార్టింగ్ మన కాయ అంటే ఎల్లో కలర్, ఎల్లో కలర్ రోజు 3 పని ఉంటుంది సార్. 3 నెలలు ఒకరు సీతగాడే మొత్తం ఉంటాడు, 3 తెంపాలి.
0: అంటే ఎంత ఆదాయం వస్తుందండి ఒక ఎకరం మీద?
1: రేటును బట్టి సార్. 5 సంవత్సరం మంచిగానే వచ్చింది సార్. 5 లాక్స్ వచ్చింది.
0: అంటే ఎంత రేటు ఉంటే రైతుకు లాభదాయకం అది?
1: అది మనం హోల్సేల్ అయితేనేమో 50 పైనే ఉండాలి సార్. రీటైల్ అయితే 100 అమ్ముతాం సార్. కాబట్టి రీటైల్ ఏంటంటే మనం గ్రేడింగ్ చేసి అమ్ముతాం.
0: కాబట్టి
1: మనం 100 తీసుకుంటాం. అంటే ఇక మంచి ఇస్తాం. హోల్సేల్ అయితే అన్ని కలిపేస్తాం సార్.
0: కాబట్టి 50 వచ్చిన మీకు సరిపోతుంది. రిటైల్ అమ్మినప్పుడు మాత్రం 100 వరకు అంటే మీకు లాభదాయకం, రైతుకు లాభదాయకం.
1: అంతే సార్.
0: అంటే పెట్టుబడి పెట్టి కష్టపడ్డందుకు.
1: అంతే సార్.
0: అంటే ఇతర పంటలతో చూసుకుంటే ఈ బేరాపిల్ అనేది లాభమేనా?
1: మంచిగానే ఉంటుంది. సిస్టమేటిక్ గా చేయాలి సార్. మెయిన్ అది మనకి 3 నెలల క్రాపే కాబట్టి అది పూతకు వచ్చిన కాంచి దాన్ని కాపాడుకోవాలి.
0: పూత రాలకుండా కానీ,
1: పూత రాలకుండా, మచ్చ రాకుండా, పురుగు రాకుండా, ఇక దాన్ని ఎప్పటికీ మనం మిర్చిని ఎట్లా చూసుకుంటామో దాన్ని అట్లా చూసుకోవాలి సార్. ఆ 3 నెలలు బాగా ఇక కాయ అయినాక కూడా పురుగు తొందరగా వస్తూ ఉంటుంది.
0: కాయ మీద కూడా వస్తుంది?
1: పొక్క పెడితే కానీ మనకు కనపడదు. అప్పుడు మనకు మార్కెట్లో రేట్ రాదు. మనం దాన్ని ఇంపార్టెంట్ గా చూసుకోవాలి సార్.
0: ఎలా గుర్తిస్తారు దాన్ని అప్పుడు?
1: ఇక మనకి అంటే మాకు అర్థం అయిపోయింది సార్. ఆ కాయ అనేది మనకి
0: కనబడదన్నారు కదా, గుర్తుపట్టు
1: అంటే మనం తుంచి చూస్తాం సార్.
0: ఒక్కొక్క కాయ అప్పుడు మధ్య మధ్యలో

0: చూస్తూ ఉంటారు.
1: బాగుంటాం.
0: కొద్దిగా డౌట్ వచ్చినా ఇక మళ్ళీ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం.
1: మందు కొట్టినా కూడా మళ్ళీ 3-4 డేస్ కాయలు దింపం. ఒక రౌండ్ అయిపోయినా కొడతాం సార్. కొట్టి మళ్ళీ 1 వీక్ దాకా,
0: 1 వీక్ అంటే ఆగి మళ్ళీ మందు ప్రభావం తిన్న వాళ్ళకి రాకుండా
1: ఆపుతాం.
0: అంటే జాగ్రత్తలు తీసుకుంటా
1: ఉంటారు.
0: ఇప్పుడు దీంతో ఇప్పుడు బొప్పాయి అన్నారు, బొప్పాయి కూడా దిగుబడి బాగుందా మీకు?
1: బొప్పాయి సార్ మంచిగా మనకి మంచిగా చెట్టు హెల్దీగా ఉండి కాస్త క్వింటాల్ కాస్తా సార్, 100 కేజీ ఇస్తుంది మనకి.
0: ఒక మొక్క,
1: ఒక మొక్క, మొక్క ఇస్తుంది సార్.
0: అంటే ఏ రేట్ వస్తుంది బొప్పాయి కూడా మీకు?
1: మేము హోల్సేల్ వచ్చేసి 15 నుంచి 20 రూపాయలు ఇస్తాం సార్. ఇక అది మనం సొంతగా అమ్మలేము సార్. అది అంటే ఒక 3-4 ఈడికి వచ్చి తీసుకుపోతారు, ఒక్క ఆయనకి మటుకు మనం వేసి వస్తాం డైలీ
0: 15-20 రూపాయలు వస్తే లాభం.
1: వీళ్ళు తీసుకుపోయేటోళ్ళు 6-7 ట్రేల తీసుకుపోతారు. ఇక మనం హోల్సేల్ వేసేనే వాళ్ళు 20 ట్రేల్ అయినా తీసుకు. అట్లా మనకి మార్కెట్ అయితే ఆగదు సార్, మనకి అలవాటు అయింది కాబట్టి.
0: ఫ్రూట్స్ మీరు ఇవన్నీ రకాలు చేస్తున్నారు కాబట్టి జామ కూడా చేస్తారా?
1: జామ చేసినా సార్ పురుగు తట్టుకోలేక తీసేసినాం.
0: అంటే ఈ 2 రకాలు అయితే కొద్దిగా రైతుకు ఇబ్బందికరంగా ఉండవు, జాగ్రత్త తీసుకుంటే లాభదాయకం.
1: ఈజీ సార్
0: కాబట్టి ఈ 2 మంచిగా సాగు చేస్తాం.
1: అవును సార్.
0: సరే మంచిదండి, చాలా మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలండి.
1: థ్యాంక్ యూ సార్.
2: ఇంతవరకు మీరు వ్యవసాయంలో ఇంకుడు గుంతల వల్ల లాభాలు హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం సింగారం గ్రామ రైతు పెంటారెడ్డి ఇన్నారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.

0: दिलो।
1: आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉयल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी।
2: ఇంతవరకు మీరు కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 7:45 కు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: భారత్. ఈనాటి కార్యక్రమంలో సహకార రంగంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అంశాన్ని గురించి వరంగల్ జిల్లా సహకార అధికారి శ్రీ బి సంజీవరెడ్డి గారితో పరిచయం విందాం. పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్.
1: శ్రోతలకు నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ఈ సహకార రంగాన్ని బలోపేతం చేయడానికి అనేక పథకాలు, ఆర్థిక సహాయ కార్యక్రమాలు, అలాగే సంస్కరణలను అమలు చేస్తుంది. ముఖ్యంగా సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు తర్వాత ఈ రంగానికి మరింత ప్రాధాన్యత కలిగింది. మరి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలు ఈ సహకార రంగంలో ఏమున్నాయి అనే అంశం గురించి మనకు తెలియచేయడానికి శ్రీ బి సంజీవ్ రెడ్డి గారు విచ్చేశారు. వీరు వరంగల్ జిల్లా సహకార అధికారి. మరి వీరిని అడిగి ఆ పథకాలకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. సంజీవ్ రెడ్డి గారు నమస్కారం అండి.
2: నమస్కారం సార్.
1: సార్, మరి ఇప్పుడు వికసిత భారత్ దిశగా భారతదేశం ప్రయాణించడానికి అన్ని రంగాలు మరి రకరకాల కార్యక్రమాలు చేపడుతూ ఉంది, అట్లనే మరి ఈ సహకార రంగం అభివృద్ధి సాధించడానికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి పథకాలను దీంట్లో ప్రవేశపెట్టింది, వాటిని గురించి వివరిస్తారా?
2: సహకార రంగ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ జూలై 2021లో ఏర్పాటు చేసింది సార్. సహకార రంగాన్ని పటిష్టంగా అభివృద్ధి చేసి ప్రజల్ని భాగస్వామ్యం చేసి ప్రజలకు అందుబాటులో సహకార సంఘాలు ఉంటే తద్వారా

0: అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి సహకార సే సమృద్ధి సహకార ఉద్యమ అభివృద్ధికి ఏర్పాటు చేయడం జరిగింది సార్. రాష్ట్ర ప్రభుత్వం కూడా జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం ఆలోచనలను దృష్టిలో పెట్టుకుని డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కమిటీస్ ఏర్పాటు చేసింది సార్. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా సహకార రంగాన్ని ప్రతి నెలకు రివ్యూ చేయడానికి కానీ దానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించి అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది సార్.
1: ఈ సహకార రంగంలో ఇప్పుడు మార్కెటింగ్ అభివృద్ధి చేయాలన్నా, ఇప్పుడు రైతులకు ఆదాయ అభివృద్ధి చేయాలన్నా ఇట్లా ఏమేమి చర్యలు చేపడుతుంటుంది?
0: కేంద్ర ప్రభుత్వం ఆలోచనల మేరకు కేంద్ర మంత్రిత్వ వ్యవస్థ వచ్చిన తర్వాత గ్రామీణ రైతుల అవకాశాలు పెంచి అభివృద్ధి చేయాలని, మెయిన్ ముందుగా బలమైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని చెప్పి వాటికి ప్రభుత్వం గ్రాంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలో 2 లక్షల మల్టీపర్పస్ ప్యాక్స్, ముఖ్యంగా ప్యాక్స్తో పాటుగా డైరీ ఫిషరీస్ ఏర్పాటు, అంటే అన్ని గ్రామాలను అనుసంధానం చేసుకుని ఒక 2 లక్షల సంఘాలు అదనంగా ఏర్పాటు చేయడం అని ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా సహకార సంఘాలకు సంబంధించిన మోడల్ బైలాస్ మొత్తం ఏర్పాటు చేసి బైలాస్ని బహుముఖంగా సహకార సంఘాలు పనిచేయాలని చెప్పి దాంట్లో అన్ని రకాల సేవలు ప్రజలకు అందించే విధంగా

0: దేశంలో 2 లక్షల మల్టీపర్పస్ ప్యాక్స్, ముఖ్యంగా ప్యాక్స్తో పాటుగా డైరీ ఫిషరీస్ ఏర్పాటు, అంటే అన్ని గ్రామాలను అనుసంధానం చేసుకుని ఒక 2 లక్షల సంఘాలు అదనంగా ఏర్పాటు చేయడం అని ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా సహకార సంఘాలకు సంబంధించిన మోడల్ బైలాస్ మొత్తం ఏర్పాటు చేసి బైలాస్ని బహుముఖంగా సహకార సంఘాలు పనిచేయాలని చెప్పి దాంట్లో అన్ని రకాల సేవలు ప్రజలకు అందించే విధంగా, దాంట్లో కూడా ఏంటంటే కామన్ సర్వీస్ సెంటర్లు, జన ఔషధి, ఎరువులు, విత్తనాలు, ఎల్పీజీ, మార్కెటింగ్ గిడ్డంగులు, ఇది అంటే అదేవిధంగా సాంకేతికంగా ముందుకు పోవాలని చెప్పి మోడల్ బైలాస్ కూడా చేంజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా క్యాంప్ ప్యాక్స్ కంప్యూటరైజేషన్ కోసం, తద్వారా ప్యాక్స్లో పారదర్శకత కోసం, రైతాంగానికి సత్వరంగా సమగ్రంగా సేవలు అందించడం కోసం దేశంలో 63,000 ప్యాక్స్ని ఏర్పాటు చేయాలని చెప్పి సాంకేతికంగా ముందుకు రావాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా 9,500 ప్యాక్స్ వైబ్రెంట్ ఎకనామిక్ ఎంటిటీస్, అంటే బలీయమైన ఆర్థిక సహకార సంస్థలు ఎదగాలని చెప్పి ప్లాన్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ప్యాక్స్లో కూడా అన్ని రకాలుగా ఒక కేంద్ర ప్రభుత్వం పథకం తీసుకొచ్చి ఫార్మేషన్ ప్రమోషన్ ఆఫ్ ఎఫ్పిఓస్ అని చెప్పి ఒక పథకం తీసుకొచ్చింది సార్. దీంట్లో వరంగల్ జిల్లాలో కిరా, వరంగల్, నర్సంపేట కూడా అందులో భాగస్వాములు కావడం జరిగింది. సంస్థాగత ఆర్థిక సపోర్ట్ కూడా, అంటే ఎన్సిడిసి నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కౌన్సిల్ ద్వారా సంస్థాగత ఆర్థిక సపోర్ట్ ఇచ్చి రైతుల ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు, బ్రాండింగ్, ప్రాసెసింగ్, మార్కెటింగ్ అవకాశాలతో పాటు ఆదాయం పెంచే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ఇదే విధంగా ఆయుష్మార్ సహకార నిధి అని చెప్పి ఒక 10,000 కోట్లు ఏర్పాటు చేయడం జరిగింది, సహకార సంఘాలని బలోపేతం చేసి ఆర్థిక అభివృద్ధి చేయాలని చెప్పి. అదేవిధంగా హెల్త్ కేర్ ఇన్ఫ్రా కూడా సహకార సంఘాల ద్వారా డెవలప్ కావాలని చెప్పి హాస్పిటల్స్ కానీ, వెల్నెస్ సెంటర్లు కానీ, డెంటల్ కాలేజెస్ కానీ, డ్రగ్ స్టోర్స్ కానీ, ఇంకా మహిళా సహకార సంఘాలు ఎక్కడైతే ఉన్నాయో మహిళలు అధికంగా ఉన్న సహకార సంఘాల్లో 1% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కూడా ఇచ్చి ఉమెన్ మెజారిటీ కోఆపరేటివ్స్కు అవకాశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వరల్డ్ లార్జెస్ట్ గ్రెయిన్ స్టోరేజ్లు, అంటే ఇవాళ గోడౌన్ అంటే కొరత ఉందని చెప్పి దేశవ్యాప్తంగా డీసెంట్రలైజ్డ్ గ్రెయిన్ స్టోరేజ్ అని చెప్పి వరల్డ్ లార్జెస్ట్ డీసెంట్రలైజ్డ్ గ్రెయిన్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం ఒక పథకం ద్వారా. దీని ద్వారా ఏఎఫ్ అంటే అగ్రి ఇన్ఫ్రా ఫండ్ అని ఏర్పాటు చేసి ఇంకా ఇతర పథకాలు కూడా ఏఎంఐ కానీ, పిఎం సిఎంఈ కానీ, ఇటువంటి పథకాలు ఏంటంటే వ్యవసాయ రంగంలో ఇన్ఫ్రా వ్యవస్థాగతంగా ఏర్పాట్లు పెంచుకునే విధంగా స్కీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. అదేవిధంగా నేషనల్ లెవెల్లో సహకార సంఘాలను డెవలప్ చేయాలని చెప్పి జాతీయ లెవెల్లో కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది, ముఖ్యంగా ఎక్స్పోర్ట్కు కానీ, విత్తనానికి కానీ, అదేవిధంగా సేంద్రియ పద్ధతుల్లో కానీ. ముఖ్యంగా గ్రామీణ రైతాంగానికి బౌల రాష్ట్ర సహకార సంఘాల చట్టం కింద సేంద్రియ వ్యవస్థ, అంటే ఆరోగ్యరీత్యా సేంద్రియ సహకార సంస్థలు ఉండాలని చెప్పి మౌలికంగా కేంద్ర లెవెల్లో కూడా ఒక పెద్ద సహకార సంస్థను ఏర్పాటు చేసింది. అదేవిధంగా సహకార వ్యవస్థ ద్వారా ఉత్పత్తులు ఏమైనా ఉంటే ఎక్స్పోర్ట్ చేయడం కోసం ఎక్స్పోర్ట్ కోఆపరేటివ్ అంటే సహకార సంఘం జాతీయ లెవెల్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా విత్తన సహకార సంఘాలు కూడా జాతీయ లెవెల్ ఏర్పాటు చేసి స్టేట్ లెవెల్ ఉన్న అన్ని సంఘాలకు అనుసంధానం చేయడం జరిగింది సార్. అదేవిధంగా ప్రత్యేకంగా ఇనిషియేటివ్స్ ఏంటంటే ఈ వ్యవస్థనే కాకుండా భారత ట్యాక్సీ అని చెప్పి ప్రజల సౌకర్యార్థం కోసం మొట్టమొదటిగా సహకార రంగంలో ట్యాక్సీ అంటే ప్లాట్ఫామ్ ప్రారంభించబడింది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఆదాయాలు డ్రైవర్కు నేరుగా వచ్చే విధంగా, ప్రయాణికులకు తక్కువ ధరలో సౌకర్యవంతంగా రక్షణ పద్ధతులు ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది సార్. అట్నే సహకార బ్యాంకింగ్లో కూడా ఈకేవైసీ ఏర్పాటు చేసి డిజిటల్ ఫ్రాడ్స్ జరగొద్దని చెప్పి సహకార రంగంలో ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థకు ఏర్పాటు చేయడం జరిగింది సార్. అదేవిధంగా ఇవన్నీ డెవలప్ చేయాలని చెప్పి నూతన జాతీయ సహకార పాలసీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు సహకార రంగ ప్రముఖులు 49 మంది ఎక్స్పర్ట్స్ని తీసుకుని సహకార సంఘాల అభివృద్ధి కోసం జాతీయ సహకార పాలసీ కూడా ఒకటి ముసాయిదా పాలసీని ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా త్వరలో అమల్లోకి వస్తుంది సార్. ఈ రకంగా దీంతో పాటు సహకార సంఘాలు ఒక 559 సహకార సంఘాలను తీసుకొని ఒక పోర్టల్, అంటే ఎలాంటి పోర్టల్ అంటే కొనుగోలుదారులకు పారదర్శకంగా కొనుగోలు చేయడం కోసం ఒక ఈజమ్ పోర్టల్ అని ఏర్పాటు చేయడం జరిగింది, అంటే గవర్నమెంట్ ఈ మార్కెటింగ్. ఈ రకంగా చేయడం ద్వారా ఏంటంటే కొనుగోలుదారులకు తక్కువ ధరకు వచ్చే విధంగా, ప్లస్ పారదర్శకత ఉండే విధంగా, అంటే మంచి కావలసిన వస్తువులు దొరికే విధంగా,
1: అంటే అందులో మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
0: ఎస్, ఈ జెమ్లో, జెమ్ పోర్టల్లో ఖచ్చితంగా ఏంటంటే జెమ్ పోర్టల్లో సహకార సంఘాలు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ పోర్టల్ని కొనుగోలుదారులు డైరెక్ట్గా ఉపయోగించుకోవచ్చు. ఇదే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఒక వ్యవస్థ మానవ వనరులను, సహజ వనరులను ఉపయోగించుకోవాలంటే ఒక డేటాబేస్ అవసరం. కాబట్టి ఎన్సిడిఎన్ నేషనల్ అంటే జాతీయ సహకార డేటాబేస్, అంటే జాతీయ లెవెల్లో సహకార సంఘాల డేటా.

0: బేస్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వరంగల్ జిల్లాలో కూడా మొత్తం అన్ని రకాల సహకార సంఘాలు సార్, ముఖ్యంగా వ్యవసాయ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలే కాకుండా మహిళా సహకార సంఘాలు, ఎక్సైజ్, ఫిషరీస్, ఎనిమల్ హస్బెండరీ, అదేవిధంగా డైరీ, ఇటువంటి అన్ని రకాల సంఘాలు, లేబర్ కాంట్రాక్టు, ఎంప్లాయీస్ క్రెడిట్ సొసైటీస్ అన్ని బేస్ చేసుకునేదంటే డేటాబేస్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. డేటాబేస్ వల్ల ఏంటంటే ఆ సంఘాలకున్న శక్తి ఎంత, ఆ సంఘాలను ఏ రకంగా ఉపయోగించుకోవాలి, తద్వారా మనం కూడా మానవ వనరులను సహజ వనరులను వినియోగించుకొని ఏ రకంగా వ్యవస్థను డెవలప్ చేయాలని ఏర్పాటు చేయడం జరిగింది సార్. అట్లే ఇవన్నీ కాకుండా ఇంకొకటి సెంట్రల్ గవర్నమెంట్ చేసిన పని ఏంటంటే ఓ సహకార యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. త్రిభువన సహకార యూనివర్సిటీ అని చెప్పి గుజరాత్లో ఉన్న ఆనంద్ పట్టణంలో ఆనంద్ వ్యవస్థ ఆల్రెడీ ఏర్పాటై ఉన్న వ్యవస్థని పటిష్టంగా ఒక సహకార యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. సహకార విద్య కోసం జాతీయ ప్రాధాన్యత ఇచ్చి త్రిభువన సహకార విశ్వవిద్యాలయం అని పేరు పెట్టి ఇది ఏర్పాటు చేసిండ్రు, అమల్లోకి వచ్చింది సార్. తద్వారా ఏంటంటే గ్రాస్ రూట్ లెవెల్ వరకు అంటే గ్రామీణ ప్రాంతం వరకు సహకార విద్యని వ్యాప్తి చేయటం, సహకార చైతన్యాన్ని కూడా ప్రజల్లో నింపటం, తద్వారా సహకార స్ఫూర్తితోటి ఆర్థిక వృద్ధి సాధించడానికి ఉపయోగపడుతుంది సార్.
1: అందులో మరి చేరాలంటే ఎట్లా?
0: దీనికి యూనివర్సిటీ నామ్స్ ప్రకారం, ఒక చట్ట ప్రకారం, సెంట్రల్ గవర్నమెంట్ చట్ట ప్రకారం యూనివర్సిటీ ఏర్పడ్డది కాబట్టి ఆ నామ్స్ మేరకు నోటిఫికేషన్స్ ఇస్తారు. ఆ నోటిఫికేషన్ ప్రకారం ఖచ్చితంగా కొన్ని కోర్సులు ఉంటాయి. ఆ కోర్సులు ఏదైతే కోర్సులు ఉన్నాయో ఆ కోర్సులలో అవసరాన్ని బట్టి జాయిన్ కావచ్చు సార్. ప్రతి ఇయర్ నోటిఫికేషన్ ఇస్తారు సార్.
1: ఇంకా అదొకటేనండి, ఇంకేమన్నా ముందు ఇంకెక్కడ వేరే చోట పెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయండి?
0: కేంద్ర ప్రభుత్వం ఏంటంటే సహకార వ్యవస్థను పటిష్టంగా డెవలప్ చేయడం కోసం, తద్వారా దేశ సంపదను సృష్టించడం కోసం, ముఖ్యంగా గ్రామీణ పేదరైతాంగాన్ని, మహిళల్ని, రైతుల్ని, వీళ్ళందరికీ ఆర్థిక వృద్ధిలో భాగస్వామ్యం చేయడం కోసం, తద్వారా వీళ్ళని డెవలప్ చేసి భారతదేశాన్ని కూడా వికసిత భారత దిశగా, బహుశా అభివృద్ధి చెందిన దేశంగా కూడా డెవలప్ చేయడానికి జియో ఇనిషియేటివ్స్, కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉపయోగపడతాయని తెలియజేస్తున్నాను సార్.
1: బాగుందండి. మరి మీరు సహకార రంగ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాల గురించి వివరించారు. నమస్కారం అండి.
0: నమస్కారం సార్.
2: సహకార రంగంలో కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వరంగల్ జిల్లా సహకార అధికారి శ్రీ పి సంజీవ్ రెడ్డి గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

చిత్రసీమ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో వినండి శివం. ఈ చిత్రం కోసం సాగర్ హరిప్రియ ఆలపించిన భాస్కర భట్ల గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ధర్మచక్రం ఈ చిత్రం కోసం ఎంఎం శ్రీలేఖ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన చంద్రబోస్ గీతం.

ఇంతవరకు మీరు చిత్రసీమ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో పార్లమెంటు సమీక్ష, ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

ఠాగూర్ ఈ చిత్రం కోసం హరిహరన్ చిత్ర ఆలపించిన గీతం. గీతరచన చంద్రబోస్, సంగీతం మణిశర్మ. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ లేబర్ కాలనీ నేషనల్ సెలూన్ నుండి కోల్తూర్ చిరంజీవి, సామల రవికుమార్, పెరుక కొమ్రయ్య, ఈర్లపూడి బాబు, చారి మహమ్మద్ రఫీ, బురహానుద్దీన్, అనుముల మోహన్, బుచ్చయ్య సమ్మయ్య మరియు వారి మిత్ర బృందం. వీరందరి కోరిక మేరకు వినండి ఈ పాట.

0: मेरा जूता है जापानी, पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
1: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ముద్దుల ప్రియుడు ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వేటూరు గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ కరీమాబాద్ నుండి గోనె రవి, పద్మావతి, ప్రియాంక, వేణుగోపాల్, లీలామాధవ్, నిక్షిత, శ్రవంతి, సౌమ్య మరియు వారి కుటుంబ సభ్యులు.

పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ నుండి వెంకటేష్, స్వరూప, అశ్విత్, మణిదీప్, శంకరయ్య, సత్యనారాయణ, సుధాకర్ మరియు వారి బంధుమిత్రులు వీరు కోరుతున్న పాట పెళ్లి సందడి. ఈ చిత్రం కోసం చిత్ర ఆలపించిన షణ్ముఖ శర్మ గీతం, సంగీతం కీరవాణి.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం నుండి క్యాదర్ వీరేష్, విశ్వేష్, వివేక్, అవినాష్, మౌనిక, భవ్యశ్రీ సంయుక్త వీరు కోరుతున్న పాట థండేల్. ఈ చిత్రం కోసం జావేద్ అలీ ఆలపించిన గీతం. గీత రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

కార్యక్రమంలో చివరిగా నీ స్నేహం ఈ చిత్రం కోసం ఉష ఆలపించిన సిరివేనెల గీతం సంగీతం ఆర్పి పట్నాయక్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం నుండి పూర్ణచందర్, తేజస్వి, చెన్నరాజు, పూర్ణిమ, అరుణ్ కుమార్ మరియు ఇదే పాటను వినిపించమని కోరుతున్న మరికొంతమంది శ్రోతలు శ్రీనివాస్, జఫీయుద్దీన్ మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోరిక మేరకు వినండి ఈ పాట.

ఇంతవరకు మీరు మనోరంజని కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 9 గంటలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో న్యూస్ 8 ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు శాస్త్రీయ సంగీత కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినండి.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం మధుర గీతాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో ముందుగా వినండి 16 ఏళ్ల వయస్సు ఈ చిత్రం కోసం చక్రవర్తి సంగీత సారథ్యంలో ఎస్ జానకి ఆలపించిన వేటూరి గీతం.

పసిడి మనసులు ఈ చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన ఉషాశ్రీ గీతం, సంగీతం అశ్వత్థామ.

తోటరాముడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన దాశరథి గీతం సంగీతం సత్యం

చిట్టి చెల్లెలు ఈ చిత్రం కోసం ఎస్ రాజేశ్వరరావు సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం.

రాజ్కుమార్ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన ఆచార్య ఆత్రేయ గీతం, సంగీతం రాజ్.

గూడు పుటాని ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన దాశరథ గీతం, సంగీతం కోదండపాణి.

0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
1: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
2: మధుర గీతాలు కార్యక్రమంలో చివరి పాట దేవత. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన వేటూరు గీతం, సంగీతం చక్రవర్తి.

0: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
1: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగవాణి.
1: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.

రవంగు ఆగమంటే రేగే నమ్మ సొగ్గాడు. ఇంతవరకు మీరు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం సరిగ్గా 11:08 ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఆకాశవాణి ప్రసారాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.